శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 19వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:59. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్ల సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం, దేశభక్తి గీతం.

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాకుల సమయం 6:30 అవుతుంది. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ కెఎస్ రత్నాకర్.
1: కలసిమెలసి అనే ద్విపద సామెత కాదు, అది ఒక మానవత. మానవుడు సహజంగానే సంఘజీవి. మానవ మనుగడకి మూలసూత్రం కలసిమెలసి బ్రతకడం. స్థూలం నుండి సూక్ష్మంగా ఆలోచిస్తే గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్ర మండలాలు కలసిమెలసి వర్తిస్తాయి. అలా ఉండడం వలననే జీవరాశులు మనగలుగుతున్నాయి. కలసిమెలసి అనే పదంలో మొదటిది కలసి. ఇది ఒక చక్కటి పదం. కలవడం శారీరకమైతే అది యాంత్రికం, మానసికమైతే అది పరిణతి చెందటం. మనం వాడుకలో వింటుంటాం మనసులు కలిశాయి అని, ఆలోచనలు ఒక్క భావతరంగిణిలో ఉన్నాయని. ఈ భావనలు పండితులకైనా పామరులకైనా కలగడం జరుగుతుంది. ఈ కలసి అనే ప్రక్రియ జీవ పరిణామానికి చిహ్నం. అడవుల్లో జంతువులు గుంపులు గుంపులుగా సంచరిస్తాయి. వాటి ఉద్దేశం బహుశా సజాతీయ ప్రేమ, భద్రత. మరి మానవులు కలిసేది సామాన్యంగా వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా కలవడం ఒక ప్రత్యేకత. వృత్తులు వేరైనా మనుషులు కలవడం అనేది దేశ అవసరాలను బట్టి కావచ్చు, ఆధ్యాత్మిక పరంగానైనా కావచ్చు. ఈ కలయిక దేశ సంస్కృతికి సంకేతం. ఏ దేశ సంస్కృతి భాష కుల వృత్తులకి అతీతంగా మనుషుల్ని కలుపుతుందో అది అత్యున్నతమైనది. ఈ కోవలోకి చెందినదే భారతీయత. ఇది పురాతనమైనది, సనాతనమైనది, అధునాతనంలో ఆవశ్యకమైనది. ఎప్పుడైతే ప్రవృత్తుల కలయిక ఆరంభం అవుతుందో అప్పుడే ప్రగతి సాధ్యం అవుతుంది. వృత్తి నైపుణ్యతకి, సృజనాత్మక శక్తికి కూడా ప్రవృత్తే మూలాధారం. అంతరంగ మథనం వలననే నూతన క్రియాశీల ప్రక్రియలకు ఆధారం అది. చాలా తేలికైన, అత్యద్భుతమైన, అందరికీ అర్థమయ్యే పదం కలిసి. ఇక రెండవ పదం మెలసి. నలుగురితో మెలగగలడం అనేది వ్యావహారికమైన అనుకూలత.

0: పర్దుకుపోవడం అని కూడా అనుకోవచ్చు. ఇది నాగరికతలో భాగం. మెలగడంలోనే అంతర్లీనంగా అణకువ, సౌమ్యత, శాంతత, మౌనం సందర్భాన్ని బట్టి ఉంటాయి. నిజానికి అవతలి వ్యక్తితో పూర్తిగా ఏకీభవించకపోవచ్చు. అందంగా ఆనందంగా మెలగడం అనేది ఒక కళ. దీనికి చదువు, సంస్కారం రెండూ అవసరం. భారతదేశం ఈ విషయంలో పుష్కలమైన శక్తియుక్తులు కలిగి ఉన్నది. ఇక ఈ శబ్దాలని కలివిడిగా చూస్తే ఒక ఆదర్శవంతమైన అర్థం కనిపిస్తుంది. కేవలం కలిసి ఉండడమే కాకుండా అర్థం చేసుకుని మెలగడం వలన పూర్ణత్వం చేకూరుతుంది. మానవ శరీరంలో అవయవాలన్నీ కలిసే ఉంటాయి, కలిసి మెలుగుతాయి. ఇది అద్భుతమైన సృష్టి రచన. ఏ భాగానికి దెబ్బ తగిలినా మిగతావి అన్నీ స్పందిస్తాయి. ఒక విదేశీయుడు తన ఆఫ్రికా పర్యటన సందర్భంలో ఒక వనంలో ఆడుకుంటున్న 10 మంది పిల్లల్ని కలిసి, దూరంగా కనబడే చెట్టు కింద ఒక బుట్టలో కొన్ని పళ్ళు పెట్టాను, ఎవరు ముందర ఆ చెట్టు దగ్గరకు చేరుకుంటారో వారికే ఆ పళ్ళు అన్నీ అంటాడు. వెంటనే ఆ పిల్లలందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒక్కసారిగా ఆ చెట్టు దగ్గరకు పరుగుపెట్టి ఆ బుట్టని అందుకుంటారు. ఇప్పుడు ఎవరికి ఈ పళ్ళు ఇవ్వాలి అని ఆ విదేశీయుడు సందిగ్ధంలో పడతాడు. అది చూసి ఆ పిల్లలు అతనితో అంటారు, నేను ఉన్నాను అంటే మనం వలననే అని. దీనిని ఆఫ్రికన్లు ఉబుంటు అంటారు. అదే నేను విశ్వంతో నిండితే మేము కలిసిమెలిసి అంటే అర్థం ఇదే. నేను నుంచి సాగే ప్రయాణం మనం.
1: ఇంతవరకు మీరు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ కెఎస్ రత్నాకర్. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వేరుశనగలో నాణ్యమైన విత్తనోత్పత్తి అన్న విషయాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేసే నూనె గింజల పంటలలో ప్రధానమైనది వేరుశనగ. ఆంధ్రప్రదేశ్లో సాలీన 7.5 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతుంది ఈ వేరుశనగ. సుమారుగా 80% విస్తీర్ణం వర్షాధారంగా ఖరీఫ్ సీజన్లో సాగుతుంది. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ఖరీఫ్లు అంటే ఏప్రిల్ మే మాసాలలో కొంత విస్తీర్ణంలో, అలాగే రబీలో ఆలస్యంగా అంటే వేసవ పంటగా కూడా కొంత విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. పంట దిగుబడికి వాడే విత్తనం నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మంచి రకం యొక్క నాణ్యమైన విత్తనాలు వాడి సాగు చేస్తే దిగుబడిని బాగా పెంచవచ్చు. ఇతర పంటల్లో లాగా కాకుండా వేరుశనగలో విత్తనోత్పత్తి చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలే చేపడుతున్నాయి. అంతేకాకుండా వేరుశనగలో ఇతర పంటలతో పోల్చుకుంటే విత్తనం మోతాదు ఎక్కువ, విత్తనోత్పత్తి నిష్పత్తి తక్కువ. విత్తన అవసరాలకు తగ్గట్టు విత్తనాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సరఫరా చేయలేకున్నాయి. ఏ ఒక్క సంస్థ కూడా ఇంత పెద్ద మోతాదులో విత్తన అవసరాలను తీర్చలేదు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడినిచ్చే రకాల విత్తన కొరతను అధిగమించాలంటే రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరగాల. విత్తనం కోసం పండించే వేరుశనగ సాగులో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. నిర్దేశించబడిన ప్రకారం విత్తన ప్రమాణాలకు అనుగుణంగా విత్తన పొలంలో స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన విత్తనం ఉత్పత్తి అయ్యేటట్లు సమగ్ర యాజమాన్య పద్ధతులను మనం పాటించాలి. ఒక్కొక్క అంశం ఇప్పుడు మనం వివరంగా దాని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా రకాల ఎంపిక గురించి తెలుసుకుందాం. విత్తన ఉత్పత్తి కోసం కొత్తగా విడుదల చేసే లేదా జనాదరణ పొందిన రకాలను మనం ఎంచుకోవాలి. విత్తన ధృవీకరణ నోటిఫైడ్ రకాలకు మాత్రమే చేస్తారు కాబట్టి మనం ఈ రకాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇక విత్తన ఎంపిక విషయానికి వస్తే, మూల విత్తనాన్ని పరిశోధనా స్థానం అంటే గుర్తింపు పొందిన సంస్థల నుండి రైతులు సేకరించుకోవాలి. విత్తనం ప్రారంభంలో లభిస్తే చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. విత్తన సేకరణ చేసే ముందు లేదా తర్వాత మొలక శాతం నిర్ధారించుకోవాలి. విత్తన శుద్ధి చేసిన తర్వాతే విత్తనాన్ని మనం విత్తుకోవాలి. ఇక పొలం ఎంపిక విషయానికి వస్తే, నీరు త్వరగా ఇంకిపోవు తేలికపాటి ఎర్రనేలలో తగినంత సేంద్రియ పదార్థాలు ఉండే భూములు శ్రేష్టమైనవి. విత్తనము ఉత్పత్తి చేయాలనుకున్న పొలంలో భూమి ద్వారా వ్యాప్తి చెందే పురుగులు శిలీంధ్రాలు ఉండకూడదు. ముందు సీజన్లో అదే పొలంలో వేరుశనగ విత్తనోత్పత్తి చేయబోయే రకం కాకుండా వేరే రకం సాగు చేసి ఉండకూడదు. వేరుశనగ కాకుండా వేరే పంటలు పండించిన పొలాల్లో

0: విత్తనోత్పత్తి చేయడం మంచిది, లేదా అదే వేరుశనగ రకం విత్తనోత్పత్తి చేయాలా? వీలైనంత వరకు పంట మార్పిడి అవసరం. ఇక అనువైన పంటకాలం విషయానికి వస్తే, నీటి వసతి ఉన్న పొలాల్లో రబీలో సాగు చేస్తాం కాబట్టి రబీ సీజన్కు విత్తనోత్పత్తికి చాలా అనువైన పంటకాలం అని చెప్పచ్చు. రబీ పంట మార్చ్ ఏప్రిల్ మాసాల్లో కోతకు వస్తుంది. ఈ మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి నేరుగా ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టుకోవాలి, లేకపోతే ఉదయం 11 గంటల వరకు ఆరబెట్టి తర్వాత కుప్పకట్టి మళ్ళీ ఎండ తీవ్రత తగ్గినప్పుడు 3 గంటల నుండి ఆరబెట్టుకోవచ్చు. ఖరీఫ్ పంట నుంచి సేకరించిన విత్తనం ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోదు. ఖరీఫ్ పంట అక్టోబర్ నవంబర్ మాసాల్లో కోతకొస్తుంది. ముసుర్లు పట్టడం వల్ల ఎండబెట్టడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక సమగ్ర ఎరువుల వాడకం విషయానికి వస్తే, ఎరువుల వాడకం ఆయా పొలాల భూసారం పైన ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్ష ఆధారంగా అవసరమైన పాలల్లో అన్ని పోషకాలు ఉండేటట్లు ఎరువులు వాడాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 18 కేజీల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. జిప్సం సుమారు 200 కిలోలు ఎకరాకు పూత సమయంలో వేయాలి. ఇక విత్తే సమయానికి వస్తే, ఖరీఫ్ అంటే వర్షాధారం. ఈ పంటకు జూలై మొదటి పక్షం నుండి జూలై ఆఖరి వరకు మనం విత్తుకోవచ్చు. ఇక రబీ విషయానికి వస్తే, నవంబర్ 2వ పక్షం నుండి డిసెంబర్ ఆఖరి వరకు విత్తుకోవచ్చు. అంటే ఈశాన్య ఋతుపవనాలు దృష్టిలో ఉంచుకొని విత్తుకోవాలి. ఒక్కొక్కసారి నవంబర్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అలాంటప్పుడు నవంబర్లో విత్తుకుంటే వేసిన విత్తనాలు కుళ్ళిపోయి పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ సమయాన్ని సరిగ్గా ఎంచుకోవాలి. నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి నీటి వసతి ఉన్న పొలాల్లో సాగు చేస్తే మరీ మంచిది. ఇక మోతాదు విషయానికి వస్తే, ఖరీఫ్లో 52 నుంచి 56 కిలోలు ఎకరాకు, రబీలో 65 నుంచి 70 కిలోలు ఎకరాకు. ఇక దూరాన్ని విషయానికి వస్తే 30 నుంచి 10 సెంటీమీటర్లు, రబీలో వస్తే 22.5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. సాగునీటి యాజమాన్యానికి వస్తే, వేరుశనగకు ఆయా ప్రాంతాన్ని ఆయా ప్రదేశ వాతావరణాన్ని బట్టి నీటి అవసరం ఉంటుంది. పూత దశ, ఊడలు దిగే దశ, కాయ, గింజలు అభివృద్ధి చెందే దశలు చాలా కీలకమైనవి. ఈ దశలలో బెట్టం ఉండకూడదు. మొలిచిన తర్వాత 25 రోజుల వరకు నీరు పెట్టకూడదు. తర్వాత నేల స్వభావాన్ని బట్టి 8 నుంచి 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలి. నీరు పెట్టే పద్ధతుల్లో స్ప్రింక్లర్ల పద్ధతి ద్వారా నీరు పెట్టడం వల్ల 20% అధిక దిగుబడితో పాటు 20% నీరు కూడా ఆదా అవుతుంది. కలుపు నివారణ విషయానికి వస్తే, మొదటి 45 రోజులు కలుపు లేకుండా చూడాలి. విత్తిన 20 రోజుల తర్వాత మరియు 40 రోజుల తర్వాత అంతర్కృషి చేసి కలుపు మొక్కలు పూర్తిగా తీసేయాలి. కూలీల కొరత ఉన్నప్పుడు విత్తిన వెంటనే కలుపు మందులు, అంటే పిండి మెథాలిన్ 5 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన వెంటనే స్ప్రే చేయలేనప్పుడు ఇమాజితాపిర్ 1.5 మిల్లీలీటర్లు నీటికి కలిపి విత్తిన 20 రోజుల తర్వాత కలుపు మొక్కలు, అంటే 2-3 ఆకు దశల్లో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి. సస్యరక్షణ విషయానికి వస్తే, వేరుశనగను వివిధ రకాల కీటకాలు తెగుళ్ళు ఆశిస్తాయి. కీటకాల తాకిడిని తెగుళ్ళను తట్టుకునే రకాలు సాగు చేయడం, ఆయా రకాలకు తగ్గట్టు సాగు పద్ధతుల్లో మార్పులు చేయడం, రసాయన జీవ నియంత్రణ పద్ధతులు వాడి మరియు అన్ని పద్ధతులను సమగ్రంగా పాటించి నిర్మూలించాలి. ఇక కల్తీ మొక్కలను గుర్తించి వేరు చేయాలి. అంటే వివిధ రకాల ఆయా రకాల గుణాలు లేని మొక్కలను కేళీలుగా గుర్తించి తీసేయాలి. పంట కోత మరియు నిల్వ, పంట పక్వానికి వచ్చినప్పుడు తీసేయాలి. పంట పక్వ దశకు వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగు మారి 80% కాయలు ముదిరి ఉంటే పంట తీసేయాలి. పంట తీసిన తర్వాత మొక్కలను వాదులుగా వరుసలుగా ఉంచాలి. కాయలను పరిశీలించి ఏ మొక్కలోనైనా కాయలు ఆయా రకం కాయలను పోయినవా లేదా అలాంటి మొక్కలు తీసేయాలి. రోగం సోకిన మొక్కలు ఉంటే వాటిని కూడా తీసేయాలి. మొక్కలు పీకిన వెంటనే 2 నుంచి 3 రోజుల వరకు ఆరబెట్టాలి. విత్తనం కోసం బాగా ముదిరిన శుభ్రం చేసిన కాయలను పాలిథిన్ లైనింగ్ ఉన్న గోను సంచులలో నిల్వ చేయాలి. కాయలు నెలకొకసారి పరిశీలించి పురుగుల ఉధృతిని బట్టి మలాథియాన్ 5 మిల్లీలీటర్ నీటికి లేదా క్లోరిఫైర్ పాస్ 2.5 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ రైతు సోదరులు పాటిస్తారని, రేపటి పొలం కబుర్లలో మళ్ళీ కలుసుకుందాం.
1: ఇంతవరకు మీరు పొలం కబుర్లు విన్నారు.

నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ, ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 200

0: 62 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీనీవ, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
1: రేపు భవిష్యత్తులో 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈ రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకితభావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
0: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సిబి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, నక్సలిజాన్ని అణచివేయటంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.

భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ యుఎస్ ఇండియా స్టాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आयरलैंड, ईरान, नीदरलैंड, स्वीडन, मॉरिशस देशानां प्रतिनिधिभिः समकक्षैश्च सह उच्चस्तरीय द्विपाक्षिक मेलनं कृतवान्। जिनेवा नगरे एषा सभा अभवत्। सामाजिक प्रसार माध्यमे श्री नड्डा अवदत् यत् चर्चासु डिजिटल स्वास्थ्यम्, औषध निर्माणं, सार्वजनिक स्वास्थ्य व्यवस्था, सार्वत्रिक स्वास्थ्य व्याप्तिञ्च प्रवर्धयितुं सहकार्यं सुदृढं कर्तुं केन्द्रितम् आसीदिति। न्यायाधीशेन यशवन्तवर्मणा सम्बद्धानाम् आरोपाणाम् अन्वेषणं कुर्वती न्यायाधीशान्वेषणसमितिः ह्यः लोकसभायाः अध्यक्षम् ओम बिरलां प्रति संसदर्भवने स्वस्य प्रतिवेदनं समर्पितवती। स्वास्थ्य अधिकारिणः मन्यन्ते यत् काङ्गो लोकतान्त्रिकगणराज्ये ईबोला प्रकोपः कतिपयसप्ताहपूर्वम् आरब्धः इति। अधुना मृतानां संख्या 18 यावत् सम्भूय इतोपि वर्धते। सर्वकारः अन्तर्जालमाध्यमेन प्रचलितम् एतद् अभियोगं निष्कासयत् यत् मन्दिरस्य स्वर्णसञ्चयस्य विनिमयरूपेण सर्वकारः देवालयानां कृते स्वर्णबन्धपत्राणि निर्गमिष्यति इति। प्रेस् इन्फर्मेशन् ब्यूरो इत्यस्य द फैक्ट चेक यूनिट इत्युक्ते PIB इत्यनेन उक्तं यत् एतत् प्रतिपादनं मिथ्या अस्ति इति। प्रियाः श्रोतारः, अन्ते क्रीडावार्तायाम्। IPL इति क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलम् आतिथेय चेन्नई सुपर किंग्स इति दलं गतरात्रौ 5 पराजित्य प्ले ऑफ इति स्थानं प्राप्तवत्। चेन्नई सुपर किंग्स इत्यनेन निर्धारितस्य 81% लक्ष्यस्य अनुसरणं कुर्वता सनराइजर्स हैदराबाद इत्यनेन 29 कन्दुकक्षेपणचक्रेषु एव लक्ष्यम् अतिक्रामितम् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేకులు కార్యక్రమంలో ముందుగా 90 ఆకాశవాణి వివరాలు. తరువాత చరిత్రలో ఈరోజు. అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 ఆంగ్లంలో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. తరువాత వరల్డ్ ఫెయిర్ ప్లే డే గురించిన వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. అనంతరం క్రీడా ప్రపంచం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 90 ఆకాశవాణి వివరాలు. తర్వాత భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవికాలంలో పశువులు

జీవాలు కోళ్ల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తిరుపతి జిల్లా రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి అనూష గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారం. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కి సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసీ అగ్రిమెంట్ కి మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు, పోటీ స్ఫూర్తిని ఆయన సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని

నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్

0: దేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
1: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
0: IPL క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి

0: గానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:15 కావస్తోంది.

ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, తరువాత చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ముందుగా విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1927లో ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రసారాలు నిర్వహించే సంస్థగా 1936 జూన్ 8న ఆల్ ఇండియా రేడియో ప్రారంభమైంది. తరువాత దీనికి ఆకాశవాణి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజులవి. ఆ సమయంలో ప్రపంచంలో ఏం జరుగుతోంది, దేశంలో ఏ వార్తలున్నాయి, కొత్త పాటలు ఏమిటి, భక్తి కార్యక్రమాలు, నాటకాలు, వ్యవసాయ సలహాలు, ఇలా ఎన్నో విషయాలు ప్రజలకు చేరవేసింది ఆకాశవాణి. ఉదయం లేవగానే రేడియోలో వినిపించే ప్రార్థనలు, పాటలు, వార్తలు ఎంతోమందికి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు, కుటుంబమంతా రేడియో చుట్టూ కూర్చొని వ్యాఖ్యానం వినేవారు. రైతులు వ్యవసాయ కార్యక్రమాలు విని కొత్త విషయాలు తెలుసుకునేవారు. విద్యార్థులు విద్యా కార్యక్రమాల ద్వారా ఉపయోగకరమైన సమాచారం పొందేవారు. ఆకాశవాణి అందించిన సేవలు ఎంతో గొప్పవి. దేశ ప్రజలకు విశ్వసనీయమైన వార్తలను అందించింది. సంగీతం, సాహిత్యం, సంస్కృతిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళింది. రైతులకు మార్గదర్శకం ఇచ్చింది. ప్రకృతి విపత్తుల సమయంలో అప్రమత్తం చేసింది. ఎందరో కళాకారులు

0: తమ ప్రతిభను చూపించడానికి వేదికగా నిలిచింది. వివిధ భారతి, యువవాణి, భక్తిరంజని, వనితాలోకం, కిసాన్ వాణి వంటి కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాయి. ఇవి కేవలం కార్యక్రమాలు మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాల్లో మధురమైన జ్ఞాపకాలు. ఇప్పుడు కాలం మారింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, యూట్యూబ్ వచ్చినా ఆకాశవాణి తన ప్రత్యేకతను కోల్పోలేదు. ఇప్పుడు ఎఫ్ఎం రేడియోతో పాటు మొబైల్ యాప్లు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా కూడా అందుబాటులోకి వచ్చేసింది. 90 ఏళ్లుగా ప్రజలకు సమాచారం, జ్ఞానం, వినోదం అందిస్తూ మన హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆకాశవాణికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవి 90 వసంతాల ఆకాశవాణి గురించిన వివరాలు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. ముందుగా నానాసాహెబ్ పేష్వాటు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. నానాసాహెబ్ పేష్వాటు అసలు పేరు దోండు పంత్. 1824 మే 19 జన్మించారు. భారత తొలి స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నాయకుల్లో ఆయన ఒకరు. చివరి పేష్వా బాజీరావు ద్వితీయుల దత్తపుత్రుడైన నానాసాహెబ్ బ్రిటిష్ పాలనలో భారతీయులకు జరుగుతున్న అన్యాయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర సమరంలో కాన్పూర్ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన దత్తత హక్కును గుర్తించకుండా తనకు రావాల్సిన పెన్షన్ను నిలిపివేయడం ఆయనలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అదే ఆగ్రహం ఆయనను స్వాతంత్ర్య పోరాటంలోకి తీసుకువచ్చింది. నానాసాహెబ్ నాయకత్వంలో కాన్పూర్లో బ్రిటిష్ పాలనకు గట్టి సవాలు ఎదురైంది. ఆయన ధైర్యం, పట్టుదల, దేశభక్తి అప్పటి ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించాయి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుడిగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నానాసాహెబ్ పేష్వా జయంతి సందర్భంగా మనము దేశాభివృద్ధికి బాధ్యతతో ముందుకు సాగాలని సంకల్పిద్దాం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కె సాత్.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో తర్వాత నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా వారి గురించిన వివరాలు తెలుసుకుందాం. నీలం సంజీవరెడ్డి గారు 1913 మే 19 అనంతపురం జిల్లా ఇల్లూరులో జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి క్రమంగా దేశంలోని అత్యున్నత పదవిని అలంకరించిన మహనీయుల్లో ఆయన ఒకరు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని చిన్న వయసులోనే ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్నికైన ముఖ్యమంత్రిగా సేవలందించారు. అనంతరం లోక్సభ స్పీకర్గా, కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1977లో భారతదేశ 6వ రాష్ట్రపతిగా ఎన్నికై ఆ పదవిని అత్యంత సరళతతో గౌరవప్రదంగా నిర్వహించారు. ముఖ్యంగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు. నీలం సంజీవరెడ్డి గారి జీవితంలో సరళత, నిజాయితీ, ప్రజల పట్ల అంకితభావం స్పష్టంగా కనిపిస్తాయి. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ

0: ఎంతో సాధారణంగా జీవించారు. ఆయన మాటల్లోనూ పనుల్లోనూ వినయం ప్రతిఫలించేది. 1996 జూన్ 1 ఆయన పరమపదించినప్పటికీ ఆయన సేవలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఇప్పుడు రస్కిన్ బాండ్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. రస్కిన్ బాండ్ ప్రముఖ భారతీయ రచయిత. 1934 మే 19 హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో జన్మించారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా సరళమైన భాషలో కథలు రాయడం ఆయన ప్రత్యేకత. ప్రకృతి, బాల్యం, స్నేహం, చిన్న చిన్న జీవిత అనుభవాలను ఎంతో అందంగా తన రచనల్లో చూపించారు. రస్కిన్ బాండ్ గారి కథలు చదివితే మనం కొండ ప్రాంతాల్లో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా డెహ్రాడూన్, ముస్సూరి ప్రాంతాల అందాలను ఆయన తన రచనల్లో అద్భుతంగా వర్ణించారు. ద బ్లూ అంబ్రెల్లా, ద రూమ్ ఆన్ ద రూఫ్, రస్టీ కథలు ఆయనకు విశేష గుర్తింపు తీసుకొచ్చాయి. సులభమైన పదాలతో హృదయానికి హత్తుకునే కథలు చెప్పడం ఆయన ప్రత్యేకత. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 80 ఏళ్లకు పైబడిన వయసులో కూడా ఆయన రచనలు కొనసాగించడం విశేషం. రస్కిన్ బాండ్ జయంతి సందర్భంగా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని, ప్రకృతిని ప్రేమించాలని సంకల్పిద్దాం. ఇవి శ్రోతలు చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ April 16 to May 30 దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన April 16 to May 30. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎనుమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన
0: ప్రభాత రేకులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ బాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? మీరు తెలుసుకోబోయే ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, ఇంకా గంగైకొండ చోళేశ్వర ఆలయాలతో పాటు గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్గా వ్యవహరించబడే ఆలయాల సమూహంలో భాగం. మరో విషయం, ఇది తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం ఉపనగరమైన దారాసురంలో నెలకొని ఉన్న చోళ వాస్తుశైలి హిందూ ఆలయం. మీరు ఆలోచించేది సరైనదే. మనం ఈరోజు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఐరావతేశ్వర ఆలయం గురించి తెలుసుకుందామా? ముందుగా ఈ ఆలయ చరిత్ర విషయానికొస్తే, దీనిని రెండవ రాజరాజ చోళుడు నిర్మించారని తెలుస్తుంది. ఆయన క్రీస్తుశకం 1146వ సంవత్సరం నుండి 1172వ సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన పూర్వీకుల రాజధాని గంగైకొండ చోళాపురం కాగా, రెండవ రాజరాజ చోళుడు ఎక్కువ కాలం ఐరత్తాలి అనే రెండవ రాజధానిలో నివసించాడు. ఈ విస్తారమైన పట్టణ సముదాయంలో భాగంగానే దారాసురలోని ఐరావతేశ్వర ఆలయం నిర్మించారని తెలుస్తుంది. ఆయన పాత ఆలయాల విస్తరణపై కాకుండా కొత్త హిందూ దేవాలయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. అలా ఆయన కాలంలో నిర్మించిన అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఐరావతేశ్వర ఆలయం ఒకటి. ప్రస్తుతం కనిపించే ఆలయం అసలు నిర్మాణంతో పోలిస్తే చాలా చిన్న భాగమే. శాసనాల ప్రకారం ఈ దేవాలయం ఎంతో వైభవంగా ఉండేది. దీనికి 7 వీధులు, ఇంకా 7 ప్రాకారాలు ఉండేవి. ఇది శ్రీరంగ ఆలయ నిర్మాణ శైలి తలపించేదిగా ఉండేది. అయితే కాలక్రమేణా ఈ ఆలయంలో చాలా భాగం నశించింది. ప్రస్తుతం ప్రధాన ఆలయం ఉన్న 1 ప్రాకారం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత ఆలయానికి దూరంగా గోపురాల శిథిలాలు, ఇతర నిర్మాణాల అవశేషాలు చూస్తే ఈ ప్రాంతం తీవ్రమైన విధ్వంసానికి గురైందని అర్థమవుతుంది. ఈ విధ్వంసానికి సరైన కారణాలు స్పష్టంగా తెలియకపోయినా, కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 13వ శతాబ్దం చివరిలో చోళులను ఓడించిన పాండ్యరాజవంశ పాలకులు తమ పరాజయాలకు ప్రతీకారంగా ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేసుండొచ్చని భావిస్తున్నారు. మరికొందరు చరిత్రకారులు 1311వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానేట్ సేనాపతి మాలిక్ కఫూర్ దక్షిణ భారతదేశంపై చేసిన దండయాత్ర సమయంలో ఇలా జరిగుండొచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా, చోళుల సాంస్కృతిక వారసత్వం దక్షిణ భారత రాజకీయ చరిత్ర, యుద్ధాలు, విధ్వంసాలు, ఇంకా పునరుజ్జీవనానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన మహత్తర చారిత్రక కట్టడం ఈ ఐరావతేశ్వర ఆలయం. ఇక ఈ ఆలయానికి త్వరగా చేరుకోవాలంటే విమాన మార్గంలో తిరుచిరపల్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తే అక్కడి నుండి దారాసుర 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదా

రైలు మార్గంలో సమీప రైల్వే స్టేషన్ అయిన కుంభకోణం రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయవచ్చు. ఇక చెన్నై నగరం నుండి 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక ఐరావతేశ్వర ఆలయం వైపు ప్రయాణం మొదలయ్యి ఒక్కో మైలు ముందుకు సాగుతూ ఉంటే చోళుల మహిమ మన మనసులో వెలుగులు నింపుతూ ఉంటుంది. దారాసురం గ్రామం వైపు చేరుకుంటున్నప్పుడు కాలం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయిందా అనే భావన కలుగుతుంది. మట్టి వాసన, కొబ్బరి తోటలు, ఆలయంలోని గంటల స్వరం అన్నీ ఒక మధుర సంగీతంలా మారి మనకు ఆహ్వానం పలుకుతాయి. దూరం నుండే కనబడే ఆలయ విమానం ఆకాశాన్ని తాకే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. చోళశిల్పుల కల్పనా శక్తితో రాళ్ళు ఎలా జీవం పోసుకున్నాయో దూరం నుండే అర్థమవుతుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే కనిపించే విస్తారమైన ప్రాంగణం మన మనసును మైమరిపింపజేస్తుంది. చుట్టూ సమానంగా అమర్చిన శిలామండపాలు, మధ్యలో గంభీరంగా నిలిచిన ప్రధాన దేవాలయం, ఇది కేవలం కట్టడం కాదు, ఇది చోళుల ఆత్మగౌరవానికి ప్రతిరూపం. విశాలమైన ఆ ప్రాంగణం నుంచి ఆలయాన్ని ఒక్కసారి మొత్తం చూస్తే అది రాతిలో రాసిన కవితలా కనిపిస్తుంది. ఉదయపు సూర్యకిరణాలు గోపురంపై పడగానే ఒక్కసారి ఆ శిల్పాలన్నీ ఎంతో తేజవంతంగా మారిపోయి జీవం నిండినట్టు కనిపిస్తాయి. పక్షుల కిలకిలా రావాలు, దూరంగా వినిపించే గంటల నాదం, గాలి తాకిడి వల్ల వచ్చే కొబ్బరి ఆకుళ్ళ చప్పుళ్ళు అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రాంగణం మధ్యలో నిలబడి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి మూలలోనూ ఆ శిల్పకళా వైభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న దేవతామూర్తులు, యోధులు, నర్తకులు, సంగీత విద్వాంసులు శిల్పాలు చూస్తుంటే ఇదొక కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. ఆలయంలో కొద్దిగా ముందుకు నడిచిన వెంటనే మన కళ్ళను ఆకర్షించేది ప్రధాన విమానం. ఈ పిరమిడ్ ఆకారపు శిఖరం చోళుల నిర్మాణ శైలికి అద్భుత ఉదాహరణ. ఒక్కో అంతస్తు పైకి చూస్తున్న కొద్దీ శిల్పాల సౌందర్యం మరింత గొప్పగా కనిపిస్తుంది. దేవతామూర్తులు, గణాలు, నృత్యభంగిమలు, యుద్ధ దృశ్యాలు, ఇవన్నీ విమానాన్ని ఒక విశాల శిల్ప గ్రంథంలా మార్చేస్తాయి. విమానం కింద నిలబడి చూస్తే మనిషి సృష్టి ఎంత మహత్తరంగా ఉండగలదో అర్థమవుతుంది. ఆలయంలో అత్యంత ఆకర్షణీయమైన భాగం చక్రాలతో నిర్మించిన రథాకార అగ్రమండపం. ఇది చూస్తే నిజంగానే ఒక మహారథం రాతిగా మారిపోయిందేమో అనిపిస్తుంది. మండపం కింద చెక్కిన భారీ రథచక్రాలు ఎంత అద్భుతంగా కనిపిస్తాయంటే వాటిని నిశితంగా పరిశీలిస్తే ఆ చక్రంలో ఉన్న స్పోక్స్ కూడా ఎంతో స్పష్టంగా చెక్కబడి కనిపిస్తాయి. గుర్రాలు రథాన్ని లాగుతున్నట్లుగా కనిపించే శిల్పాలు, వాటిపై ఉన్న అలంకరణ, వాటి కండరాల వంపులు, ముఖ కవళికలు అన్నీ ప్రాణమున్నట్టే కనిపిస్తాయి. అగ్రమండపం పైభాగంలో ఉన్న నంది ప్రతిమ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ నంది ప్రశాంతంగా ఉన్న అపారమైన శక్తితో నిండి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ కళ్ళలోని ఆ నిశ్శబ్ద శక్తి మన మనసును తాకుతుంది. ఈ మండపంలో నిలబడి చూస్తే ఒక్కసారి ఈ రథం కదులుతుందా అనే భావన కలుగుతుంది. చోళ శిల్పకారుల ఊహాశక్తి ఎంత గొప్పదో ఈ ఒక్క నిర్మాణం తెలియచేస్తుంది. ఆలయంలోని ప్రధాన మండపాల్లో అగ్రమండపం కాకుండా అర్ధమండపం, ముఖమండపం కూడా అద్వితీయమైన నిర్మాణాలు. అర్ధమండపం గర్భగుడికి ముందు ఉండే ఓ పవిత్ర స్థలం. ఇక్కడి స్తంభాలపై చెక్కిన యక్షిణులు, నర్తకులు, సంగీతకారుల శిల్పాలు ఎంతో సహజంగా కనిపిస్తాయి. అగ్రమండపానికి 7 మీటర్ల వైశాల్యం ఉన్న చతురస్రాకార వరండా జతచేసి ఉంటుంది. దీనికి తూర్పు నుండి పడమర వైపు వెళ్లే అలంకారంగా చెక్కబడిన మెట్లు ఉంటాయి. అగ్రమండపం అసాధారణమైనది ఎందుకంటే ఇది సంగీత స్వరాలను పలికించే విధంగా

క్లిష్టంగా చెక్కబడిన రెయిలింగ్తో కూడిన మెట్లుగా తయారు చేశారు. అందువల్ల వీటిని గానం చేసే మెట్లు అని కూడా పిలుస్తారు. ఇక్కడ నడుస్తుంటే అడుగుల ప్రతిధ్వని కూడా సంగీతంలా వినిపిస్తుంది. వెలుతురు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ శిల్పాల నీడలు గోడలపై నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఇక ముఖమండపం, ఇది ఆలయానికి హృదయం లాంటిది. ఇక్కడ భక్తులు చేరి పూజలు చేసుకునేవారట. విశాలమైన ఈ మండపం స్తంభాల అరణ్యంలా కనిపిస్తుంది. ప్రతి స్తంభం వేర్వేరు శిల్పాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రతి రాయి సంగీతాన్ని దాచుకున్నట్లు అనిపిస్తుంది. స్తంభాలపై చెక్కిన వీణలు, మృదంగాలు, నాట్య భంగిమలు చోళయుగ సాంస్కృతిక వైభవానికి నిదర్శనం. ఒక మూలలో నిలబడి చూస్తే నాట్యకారిణుల శిల్పాలు నిజంగా కదులుతున్నాయేమో అన్నట్లు అనిపిస్తుంది. ఆ శిల్పాల ముఖాల్లోని చిరునవ్వు, చేతుల భంగిమ, నడుము వంపు, ఇవన్నీ అంత క్షుణ్ణంగా శిలలో ఎలా చెక్కారో అని ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఆలయంలో మరో విశిష్టత బుద్ధుడిని విష్ణువు అవతారంగా చిత్రించడం. ఇది భారతీయ ఆధ్యాత్మిక సమన్వయానికి గొప్ప ఉదాహరణ. ఒక గోడపై ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని శిల్పం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ ముఖంలోని ప్రశాంతత మన మనసులో లోతుగా తాకుతుంది. కొంతసేపు అలా నిలబడి చూస్తే అక్కడ కాలం నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. గర్భగుడి దగ్గరికి చేరే కొద్దీ వాతావరణం మరింత పవిత్రంగా మారిపోతుంది. దీపాల వెలుతురు, అగరబత్తుల వాసన, మంత్రోచ్చారణ అన్నీ కలిసి ఒక లోకాతీతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ ప్రతిష్ఠించిన ఐరావతేశ్వర లింగం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం దేవేంద్రుని ఏనుగైన ఐరావతుడు ఒక ముని శాపం కారణంగా తన స్వచ్ఛమైన శ్వేతవర్ణాన్ని కోల్పోయి కాంతివిహీనంగా మారిపోతాడట. తన పూర్వరూపాన్ని ఇంకా పవిత్రతను తిరిగి పొందేందుకు ఆ ఐరావతం దారాసురంలోని ఈ క్షేత్రంలో ఉన్న పవిత్ర కోనేటిలో స్నానం చేసి శివుడిని ప్రార్థించగా తిరిగి ఆ స్వామి ఐరావతానికి శ్వేతవర్ణాన్ని ప్రసాదించారని, అందుకే ఈ దేవాలయానికి ఐరావతేశ్వరం అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఇక్కడ గర్భగుడిలో కొద్దిసేపు కళ్ళు మూసుకొని నిలబడితే వెలుపల ప్రపంచమంతా మరిచిపోయినట్లు అనిపిస్తుంది. సాయంత్రం వేళలో ఈ ఆలయంపై పడే నారింజ రంగు కాంతి ఈ దేవాలయం చుట్టూ ఒక మాయాజాలాన్ని నింపేస్తుంది. పక్షులు గూటికి చేరుతున్న వేళ గాలి మెల్లగా చల్లబడుతుంటే ఆ ఆలయ శిల్పాలు, శిలలను చూస్తుంటే మరో కొత్త ప్రపంచంలో అడుగు పెట్టామేమో అనే భావన కలుగుతుంది. విమానంపై చివరి సూర్యకిరణాలు పడుతున్న దృశ్యం చూస్తే ఆ దేవతలు స్వయంగా వెలుగులు చల్లుతున్నట్లు అనిపిస్తుంది. ఐరావతేశ్వర ఆలయం చోళుల కళాత్మకత, విజ్ఞానం, భక్తి అన్నింటి కలయిక. ఆలయం సందర్శన ముగిశాక ఒక్కసారి కాలాన్ని జయించిన ఈ కళామహాసౌధం మన మనసులో తన శాశ్వతమైన ముద్రను వేస్తుంది. మరి ఆలస్యమెందుకు ఓ బాటసారి? నీకోసం ఎదురు చూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు మా ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:45 దాటి 44 సెకండ్లు అవుతుంది. శ్రోతలు, ఇప్పుడు విందాం ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. ఉదయరాగం కార్యక్రమంలో ముందుగా బిల్లా సినిమా నుండి హేమచంద్ర మాలవిక కలిసి పాడిన పాటకు సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట పోకిరి చిత్రం నుండి రంజిత్ సుచిత్ర పాడిన పాట. సంగీతం మణిశర్మ, గీత రచయిత విశ్వ.

బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి. ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస, ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్.

0: సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్.
1: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళా?
0: దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు గమనిక, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు ఉదయరాగం. ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట వాల్తేర్ వీరయ్య చిత్రం నుండి, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో మీకా సింగ్, గీతా మాధురి, డి వేల్మురుగన్ కలిసి పాడిన పాటకు సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.
4: You're right.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఉదయరాగం కార్యక్రమంలో తరువాత పాట ఆనందం సినిమా నుండి మల్లికార్జున్, సుమంగళి కలిసి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట ఖైదీ నెంబర్ 150 చిత్రం నుండి నకాష్ ఆజిజ్, జాస్మిన్ శాన్లెస్ కలిసి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, గీత రచయిత దేవిశ్రీప్రసాద్.

0: that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for $100 billion investment and 1 million jobs under India EFTA agreement at Business and Research Summit in Oslo, Norway. Prime Minister Modi to meet leaders of all five Nordic nations at the third India-Nordic summit today. Defence Minister Rajnath Singh describes Operation Sindoor as testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Kaur Medical College, Sandeep Ghosh, for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం సూర్యగర్ పథకం ప్రారంభం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రం ప్రారంభం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బిశేఖర్. బనగానపల్లె పట్టణంలోని మంచంపేటలో ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల ప్రజలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ సరఫరాకి సంబంధించిన సోలార్ ప్లేట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ ఆనందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని రాగాలే పీఎం సూర్యగర్ పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో సోలార్ ప్యానెల్ను అందిస్తున్నామని అన్నారు. ఇతర వర్గాలకు 40% వరకు సబ్సిడీ లభిస్తుందని, మన బనాన్పల్లె నియోజకవర్గంలో 4,606 మంది లబ్ధిదారులుగాను 2,910 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధ మెడికల్ స్టోర్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణంలోని స్థానిక 39 వార్డులో అంజాన్ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ మొదలవుతుందని అన్నారు. తెల్లవారుజాము నుంచి అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 నుంచి 16,000 వరకు పెన్షన్ నగదును నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేద ప్రజలు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. నంద్యాల పట్టణంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పీఎం శ్రీ పథకం ద్వారా లైబ్రరీ తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆడపిల్లల చదువులకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలను ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడెస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోడెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1,000 కిలోల తడి చెత్తను కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుతుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహస్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువులను మరింత మెరుగైన నాణ్యత పెంపొందించేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతలో నిలవ ఉంచితే అది మొట్టమొదటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో చిన్న పెద్ద హోటల్ యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయోడెస్టర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మెట్టపల్లి గ్రామంలో రైతన్నలకు మీ భూమి మీ హక్కు ద్వారా నూతనంగా పట్టదారు పాసు పుస్తకాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీజే జాన్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాజముద్రతో కూడిన

0: కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశామని, అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాగ్దానం చేసిన మేరకు పింఛన్దారులకు 4,000 చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్టు మార్కాపురం రైలును పచ్చ జెండా ఊపి ఎంపీ బెరడి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కొత్త రైలు వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంతకల్లు మార్కాపురం రైలు కొత్త సేవలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బిశేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:05 అవుతుంది. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రగీత కదమ్మ వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలుగు సినీ ప్రపంచంలో జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఓ ఎనర్జీ, ఓ మాస్ హంగామా, ఓ అద్భుతమైన నటన, ఇంకా డాన్స్. నందమూరి తారక రామారావు గారి మనవుడిగా, హరికృష్ణ గారి కుమారుడిగా జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచే కలల మధ్య పెరిగారు. 1983 మే 20 హైదరాబాద్లో జన్మించిన ఆయన నటుడు హరికృష్ణ శాలిని గాళ్ళ కుమారుడు. చిన్నప్పటి నుంచే కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. అందుకే ఆయన డాన్స్లో ఒక ప్రత్యేకమైన గ్రేస్ కనిపిస్తుంది. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడిగా తెరపై కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత బాల రామాయణం సినిమాలో రాముడి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో విజయయాత్ర మొదలైంది. ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలు వచ్చాక జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా నుండి పాట విన్నాక ఆయన గురించి మరికొన్ని వివరాలను తెలుసుకుందాం.

0: சைபால்
1: நடுவுல கேமரா
0: சைபால்
1: బురద పుల్ల
0: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వరదగుడి కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రగీత కదమ్మ వింటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఆయన కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల నటుడు. అదుర్స్ సినిమాలో చారీ పాత్రలో నవ్విస్తే, రాఖీ, టెంపర్, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత సినిమాల్లో భావోద్వేగ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యమదొంగ, బృందావనం, జనతా గ్యారేజ్, జైలవకుశ, దేవర వంటి సినిమాలతో తనను తాను కొత్తగా చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు రాఖీ సినిమా నుండి

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన మన జనగణన మన బాధ్యత.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వరద గుడి కార్యక్రమంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్లలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంటుంది. ఆయన స్టెప్స్లో స్పీడ్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది, అభిమానులను ఉర్రూతలొగించే ఎనర్జీ ఉంటుంది. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ మంచి సింగర్ కూడా. యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా పాటను స్వయంగా పాడారు. అలాగే కంత్రి సినిమాలో 1 2 3 నేనొక కంత్రి పాటను కూడా పాడారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాటను విందాం.
5: అబ్బయ్యా,
6: ఏంటి
5: లవ్వలక్క పిల్ల పిచ్చి పిచ్చి
6: పిచ్చ
5: కిక్కిరి కులుకులు పబ్బలబా?
6: ఏం భాష ఇది?
5: చించిక
6: ఏమైంది నీకు? ఏం కావాలా?
5: చెంచకలు చెంచకలు.

జూనియర్ ఎన్టీఆర్ టెలివిజన్లో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి హోస్టుగా వచ్చి తన మాట తీరు, టైమింగ్తో ప్రేక్షకులను అలరించారు. RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో కూడా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. జపాన్లో అయితే అభిమానులు తెలుగు నేర్చుకొని ఆయనతో మాట్లాడడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక అవార్డుల విషయానికి వస్తే ఫిల్మ్ఫేర్, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆయన అందుకున్నారు. చిన్న వయసులో బాలనటుడిగా ప్రారంభమైన జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దిశగా కొనసాగుతోంది. నటన, డాన్స్, వినయం ఈ మూడు ఆయనకు ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన నాటు నాటు పాట విందాం.

ఇంతవరకు మీరు వరదగుడి కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మా స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు అవుతోంది. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501, ఏపీ. మా చిరునామా మరొకసారి: చిత్రలేఖ, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501, ఏపీ. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాశారు కర్ణాటక జిల్లా నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి, చిన్న తిరుపతి నుండి రాశారు ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వీరందరూ దేవి చిత్రం నుండి కుంకుమ పూల తోటలో పాట ప్రసారం చేయండి అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాశారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుండి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరూ సాంబా చిత్రం నుండి తగిలినది రబ్బా ఈ పాట ప్రసారం చేయండి అంటూ అడిగారు. వీరందరి కోసం ఈ పాట.

0: பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
3: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. పాల్గొన్న కవులు సర్వశ్రీ రొడ్డ సురేంద్ర, శ్రీ ఎన్ వెంకటరమణ, శ్రీ దాసరి మున్నయ్య, శ్రీ మల్లారపు నాగార్జున, శ్రీ తాతయ్య బొమ్మాజీ, శ్రీ విశ్వనాథరెడ్డి, శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు, శ్రీ పల్లిపట్టు నాగరాజ, శ్రీమతి ఆసూరి ఉషారాణి. కార్యక్రమం అనుసంధానం శ్రీమతి ఆసూరి ఉషారాణి. చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. తర్వాత ఉత్తరం రాశారు తిరుపతి రూరల్ మండలం చిగురువాడ నుండి లోకనాథం హరీష్ కుమార్, సావిత్రి సాయికిరణ్, ఉమాశంకర్, సుజాత, మునిలక్ష్మి, ఇంకా కుటుంబ సభ్యులు. వీరందరూ మూగ మనసులు చిత్రం నుండి ఈనాటి ఈ బంధం పాట ప్రసారం చేయండి అంటూ అడిగారు. వీరందరి కోసం ఈ పాట.
4: ఈనాటి ఈ బంధం ఏనాటిదో

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. తర్వాత ఉత్తరం రాశారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నన్నూరు వారిపల్లె నుండి జి గిరిసాత్విక్, జి నాగార్జున, జి ద్రాక్షాయిని, జి తోజేష్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. వీరందరూ పెళ్లి సందడి చిత్రం నుండి నవ మన్మధుడ అతి సుందరుడ అనే పాటను ప్రసారం చేయండి అని అడిగారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత పాట, తర్వాత ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి రాశారు భారత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి ఇంకా కుటుంబ సభ్యులు. వీరందరూ నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి గుమ్మారే గుమ్మారే సాంగ్ ప్రసారం చేయండి అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఉత్తరం రాశారు. వీరు జయసింహ చిత్రం నుండి ఈనాటి ఈ హాయి పాట ప్రసారం చేయండి అంటూ ఉత్తరం రాశారు. వీరందరి కోసం ఈ పాట.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: आकाशवाणी के 90 गौरवशाली वर्ष अटूट विश्वास अनवरत साथ।
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమేడియన్ దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాశారు తెలంగాణ నుండి వనపర్తి నుంచి ఎం రామయ్య ఎం కార్తిక్ రాణా ప్రతాప్ శ్రీధర్ యామిని మను ఇంకా ఇతర కుటుంబ సభ్యులు వీరందరూ డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి ఈ మౌనం ఈ బిడియం పాట ప్రసారం చేయండి అంటూ ఉత్తరం రాశారు తప్పకుండా అండి మీ అందరి కోసం ఈ పాట

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. పాల్గొన్న కవులు సర్వశ్రీ రొడ్డ సురేంద్ర, శ్రీ ఎన్ వెంకటరమణ, శ్రీ దాసరి మునయ్య, శ్రీ మల్లారపు నాగార్జున, శ్రీ తాతయ్య బొమ్మజీ, శ్రీ విశ్వనాథరెడ్డి, శ్రీ పత్తిపాటి రమేష్, శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు, శ్రీ పల్లిపట్టు నాగరాజ, శ్రీమతి ఆసూరి ఉషారాణి. కార్యక్రమం అనుసంధానం శ్రీమతి ఆసూరి ఉషారాణి. ఇప్పుడు ఒక పాట విందాం.

0: అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై.
0: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమేడియన్ దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
2: శ్రోతలకు గమనిక, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలు ఆకాశవాణి కవి సమ్మేళనం రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. పాల్గొన్న కవులు సర్వశ్రీ రొడ్డ సురేంద్ర, శ్రీయుతులు ఎన్ వెంకటరమణ ప్రసాద్, దాసరి మునయ్య, మల్లారపు నాగార్జున, తాతయ్య బొమ్మాజీ, విశ్వనాథరెడ్డి, పత్తిపాటి రమేష్ నాయుడు, పల్లిపట్టు నాగరాజు, శ్రీమతి ఆసూరి ఉషారాణి. కార్యక్రమం అనుసంధానం శ్రీమతి ఆసూరి ఉషారాణి. చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. తర్వాత ఉత్తరం రాశారు ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, ఇంకా లీలా సింగ్. వీరందరూ పెళ్లి చేసి చూడు సినిమా నుండి ఏడుకొండలవాడ వెంకటరమణ పాట ప్రసారం చేయండి అంటూ అడిగారు. వీరందరి కోసం ఈ పాట.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరి ఉత్తరం గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుండి రాశారు. బొజ్జప్పగారి రాజశేఖర్, బొజ్జప్పగారి సుజాత, బొజ్జప్పగారి సూర్యదర్శిని, ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు. వీరందరూ అల్లరి రాముడు చిత్రం నుండి రుక్మిణి పాట ప్రసారం చేయండి అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఇంతవరకు మీరు చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఆధునిక యుద్ద సాంకేతికతల అవసరం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ పలు కీలక ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ యుద్ద విమానాల తయారీకి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం దేశ రక్షణ రంగంలోనే కాకుండా రాష్ట పారిశ్రామిక అభివృద్దిలో కూడా చారిత్రాత్మక ఘట్టంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని AMCA ప్రాజెక్టుతో పాటు పలు కీలక రక్షణ రంగ పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ది సంస్థ DRDO భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అత్యాధునిక యుద్ద విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే అరుదైన దేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే పరిమితమైన ఈ సాంకేతికతను భారత్ కూడా సాధించబోతుండటం దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం ఏపీ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రక్షణ రంగాల్లో దేశానికి కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో భారత గగనతల భద్రతకు పుట్టపర్తి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థి నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యహ్ ఆధ్యాత్మికతా శిక్షా ఔర్ సేవా భావ్ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक.
1: AMCA ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ సెంటర్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక స్టెల్త్ యుద్ద విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక విన్యాసాల్లో భారత రక్షణ శక్తి ప్రపంచానికి ప్రత్యక్షంగా కనిపించిందని, ఇప్పుడు AMCA ప్రాజెక్టు ఆ శక్తిని మరింత పెంచబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ దిశగా తీసుకెళ్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక రక్షణ పరికరాలను ఇకపై దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోందని పేర్కొన్నారు. దేశ సముద్ర తీర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లూ ఎకానమీ అభివృద్దికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నాయని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక అటానమస్ అంతర్గత జల వ్యవస్థలు, టర్ఫెడోలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రతకు అవసరమైన కీలక రక్షణ పరికరాలు ఇకపై స్వదేశీయంగానే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధాల తయారీ చేపట్టనున్నట్లు రాజ్నాథ్

0: సింగ్ తెలిపారు. భవిష్యత్ యుద్ద అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థలు పుట్టపర్తిలో తయారవుతాయని చెప్పారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కానుండటం దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగని పేర్కొన్నారు. అలాగే హెచ్ఎఫ్సిఎల్ సంస్థ 1,294 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ ఫ్యూజుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పరికరాలను ఇక్కడే పరీక్షించే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత భవిష్యత్తు యుద్ద తంత్రంలో గేమ్ చేంజర్గా మారబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ ద్వారా భారత్ ప్రపంచస్థాయి డ్రోన్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 ప్రముఖ డ్రోన్ కంపెనీలు కలిసి ఓర్వకల్లో డ్రోన్ సిటీని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. కర్నూలును ప్రపంచ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యహ్ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టిలరీ షెల్ హో, బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రి హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ్ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: పుట్టపర్తిని దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉండేదని, కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ మాత్రమే జరిగేదని, ప్రస్తుతం అది 1.54 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్పత్తి విలువ 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆయుధ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు సంవత్సరానికి కేవలం 600 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలే ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం అది 40,000 కోట్ల స్థాయికి చేరుకుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే తొలి 5వ తరం స్టెల్త్ యుద్ద విమానం పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ప్రాంతీయ అభివృద్దికి కూడా దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, టౌన్షిప్ల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ది చెంది మొత్తం ప్రాంతం సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
1: और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో స్వదేశీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఆధునిక రక్షణ పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయగలమని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ టార్పెడోలు తయారవుతాయని వెల్లడించారు. దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇప్పుడు రక్షణ శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం చూపించగా ఇప్పుడు అదే నేలపై దేశ రక్షణకు కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపన దశకు తీసుకురావడం ప్రభుత్వ వేగానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు తెలిపారు. జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చామని వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ పూర్తి సహకారం అందించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమ

0: లో పారిశ్రామిక విప్లవానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు.
1: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడి నుంచి

0: ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్దాల్లో డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి స్పష్టమైందని, భవిష్యత్తు యుద్ద సాంకేతికతల్లో డ్రోన్లు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని, ఈ నేపథ్యంలో ఓర్వకలను దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా రూపుదిద్దుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ కవచంగా మారుతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతాన్ని డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ది చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అభివృద్ది చెందుతున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ జేజీఎఫ్ భవిష్యత్తులో దేశంలోనే కీలక గోల్డ్ ప్రొడక్షన్ కేంద్రంగా మారుతోందని, గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్ అని చెప్పుకునేవారు, ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎఫ్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జేజీఎఫ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి కానుండగా, వచ్చే ఏడాది 1500 కిలోలకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. 2వ సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్, బీసీపీఎల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని, వాటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 ప్రముఖ సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 4460 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 6400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆధునిక క్షిపణులు, టార్పెడోలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధ నమూనాలను పరిశీలించారు. ఏఎంసీఏ యుద్ద విమాన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్ట్, డ్రోన్ సిటీలు, అత్యాధునిక రక్షణ తయారీ యూనిట్లు కేవలం పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కావు. ఇవి భారతదేశ రక్షణ స్వావలంబనకు, సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్ వ్యూహాత్మక భద్రతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగాన్ని స్వదేశీకరణ దిశగా వేగంగా తీసుకెళ్తుండగా, దేశం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, పుట్టపర్తి ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక యుద్ద విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు తయారయ్యే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పుట్టపర్తిని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ది చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం, రాష్ట ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ భద్రత, ఆర్థికాభివృద్ది, యువతకు ఉపాధి, స్వదేశీ సాంకేతికత, ఈ 4 లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు భారత రక్షణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయని చెప్పవచ్చు. పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

అని అనే పదాలు యూజ్ చేస్తారని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి సత్యసాయి డిస్టిక్ అంటూ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ నుండి మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ దీపిక గీత షాన్విక్ రామ్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు పద్మ రివర్ నుండి, బీసీజీ వ్యాక్సిన్ అంటూ మెసేజ్ పంపించారనమాట. పేరు పూర్తిగా పేరైతే పంపించలేదు, దుర్గా సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి అనుకుంటా. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎయిర్పోర్ట్లో పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారనమాట. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి జీరో అంటూ పెట్టారనమాట మెసేజ్, మరి జీరో అని పెట్టారు, ఆన్సర్ ఏంటో మరి అర్థం కాలేదు. ఇంకా కానూరు నుండి తాతారావు గుడ్ మార్నింగ్ సార్ అంటూ మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి, మరి ఆన్సర్ అయితే పంపించేసేయండి అలాగే గుడ్ మార్నింగ్తో పాటు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి టెన్నిస్ అనమాట, లవ్ డియోస్ అండ్ ఏస్ అనేది టెన్నిస్లో ఉపయోగిస్తారనమాట. చాలామంది టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ పెట్టారనమాట. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది మరి మీకోసం హరివిల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ కలిగి ఉంది? ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ కలిగి ఉంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, మజ్ను మూవీ నుండి ఊరికే అలా అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. హరిచరణ్ పాడిన ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చేస్తే 10:24 అయితే అయిపోయింది. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ కలిగి ఉంది అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. బంగ్లాదేశ్ అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా కనకారో పెడ నుండి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. ఇంకా సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా బంగ్లాదేశ్ అని మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదో. రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బంగ్లాదేశ్ అంటూ సునీత ప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ కోనసీమ జిల్లా శంకర గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు బంగ్లాదేశ్ అంటూ. హాయ్ మధు గారు, బంగ్లాదేశ్ అనుకుంటున్నా అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు, డౌట్గా పెట్టారు. సో ఇంకా నమస్తే ఆజయ్ మధు గారు అంటూ బంగ్లాదేశ్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. అలాగే ఎంఎస్ దుర్గారావు బంగ్లాదేశ్ నుండి బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా బంగ్లాదేశ్ అండి అంటూ నియర్లీ 4100 కిలోమీటర్స్ అంటూ అప్ర

జీ ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. అనంతపురం నుండి అనురాధ గారు కూడా టెన్నిస్ అండ్ బంగ్లాదేశ్ ఒకే మెసేజ్ లో రెండు ఆన్సర్లు పంపించేశారు. సూపర్. ఇంకా గుడ్ మార్నింగ్ మధు సార్ అంటూ టెన్నిస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా రమేష్ బాపట్ల నుండి బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే నల్గొండ డిస్టిక్ నుండి ఆన్సర్ అంటూ మెసేజ్ పంపించారు చిన్నగారు, మెసేజ్ పంపించారు. అందుగోల తేజోమయ సర్కార్ అంటూ నల్గొండ డిస్టిక్ ఆన్సర్ ఇస్ చైనా అంటూ మెసేజ్ పంపించారనమాట, చైనా కాదు. ఇంకా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ డి సూరిబాబు, మై వైఫ్ కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుండి వెస్ట్ బెంగాల్ అంటూ మెసేజ్ పంపించారు, వెస్ట్ బెంగాల్ కాదు. ఇంకా బంగ్లాదేశ్ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు జవాబు పాకిస్తాన్ అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా ఐలవరం నుండి దూకుబర్తి గోపాలరావు యునైటెడ్ స్టేట్స్ అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా బంగ్లాదేశ్ అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం. మరి ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ కలిగి ఉంది అని రైట్ ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్ చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకొంతమంది చైనా యునైటెడ్ స్టేట్స్ అంటూ మెసేజ్ పంపించారు, అది కాదు. సో మరి ఇది హరివిల్లులో ఇవాళ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మరి నేనైతే చెప్పేశాను కదా. ఇంకొక క్వశ్చన్ మరి మీకోసం రెడీగా ఉంది హరివిల్లులో. మరి చాలామంది అయితే ఆన్సర్లు పంపిస్తున్నారు సూపర్గా, వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐజ్లాండ్స్ కలిగి ఉంది? ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐజ్లాండ్ కలిగి ఉంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, సామజేవర గమన అంటూ సిద్ధి శ్రీరామ్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 10:33 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఉన్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐస్ల్యాండ్ కలిగి ఉంది అని చెప్పి అడిగాను. మరి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు అంటే, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ గుడ్ మార్నింగ్ అనే పెట్టారు, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా కనకారో పెడన్ నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారో చూద్దాం. మరి ఫిలిప్పీన్స్ అంటూ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు స్వీడన్ అని మెసేజ్ పంపించారు. స్వీడన్ అంటూ భార్గవి అంజనీ ఆదినారాయణ పద్మ ఫ్రమ్ దెందులూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే స్వీడన్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే రాహుల్ ఫ్రమ్ కొండాపూర్ హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు స్వీడన్ అంటూ. మరి గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం మాచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ గారు మెసేజ్ పంపించారన్నమాట. ప్రపంచంలో ఎక్కువ ఐస్ల్యాండ్స్ కలిగిన దేశం న్యూజిలాండ్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో అనేది. ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా సేమ్ ఆన్సర్ స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ మధు గారు అంటూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిగి ఉంది అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఎంతమంది పంపిస్తారో. స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుండి. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా స్వీడన్ కంట్రీ అంటూ అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు స్వీడన్ అని మెసేజ్ పంపించారు. ఇంకా నా పేరు డి సూరిబాబు అంటూ మై వైఫ్ కళ్యాణి అంటూ కామేశ్వరిపేట నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు.

హలో నమస్తే అజయమధి గారు అంటూ ఎర్రమెల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్రావు పోలవరం నుండి రాణి గారు ఇంకా రాణి కూడా మెసేజ్ పంపించారనమాట స్వీడన్ అంటూ. మల్లికార్జున విజయవాడ నుండి కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా దోకుపర్తి గోపాలరావు గారు కూడా అమెరికా నుండి మెసేజ్ పంపించారు. ఐలవరం నుండి అమెరికా అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా స్వీడన్ అంటూ కడప నుండి వినయ్ మధు ఆదిత్య మెసేజ్ పంపించారు. ఇంకా వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ మెసేజ్ పంపించారు. స్వీడన్ అంటూ మరి ఇంతకీ స్వీడనా కాదా అనేది మరి ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను. స్వీడన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి హరివిల్లులో మరి లాస్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను. మరి లాస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే పెరల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటాం? పెరల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటాం? మరి ఆన్సర్ తెలిసే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి నేనైతే నెక్స్ట్ మీకోసం మంచి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. లా మూవీ నుండి గుండె కొట్టుకున్న భాష విన్నామనే పాట అయితే ప్లే చేస్తున్నాను. అనదీప్ దేవ్ మంగళి ఘోష్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ సత్య కశ్యప్, లిరిక్స్ వచ్చి పూర్ణాచారి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్ టైం చేసి 10:40 లాంటి 30 సెకండ్లు నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు హరివిల్లిలో. మరి హరివిల్లిలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటామని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ పోరంగి నుండి అంటూ వీరరాఘవమ్మ సాయిరేఖ మోనికా గారు మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా చరణ్ ఫ్రమ్ పుత్తూరు నుండి మెసేజ్ పంపించారు శ్రీలంక అంటూ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా కనకారావు పెడ నుండి కూడా శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. కడప వినయ్ మెసేజ్ పంపించారు శ్రీలంక అంటూ. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రీలంక అంటూ భార్గవి అంజని ఆదినారాయణ పద్మ ఫ్రమ్ దెందులూరు నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఈజ్ శ్రీలంక అంటూ భద్రేశ్వరాచారి మేడ్చల్ డిస్టిక్ అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం మాచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి మెసేజ్ పంపించారు అన్నమాట. పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ మాల్దీవ్స్ అంటూ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ మెసేజ్ పంపించలేదు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి హిందూ మహాసముద్రం అంటూ అప్పలరాజు మెసేజ్ పంపించారు. ఇంకా ఆర్జే మధు గారు అంటూ శ్రీలంక అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అట్లాంటిక్ ఓషన్ అని దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. తర్వాత శ్రీలంక అంటూ మార్చేశారనమాట ఆన్సర్. సో మరి రైట్ ఆన్సర్ అనుకున్నారేమో చూద్దాం. అది రైట్ ఆన్సర్ కాదు. శ్రీలంక అంటూ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుండి కూడా అదే సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. డి సూర్యబాబు కళ్యాణి గారు మెసేజ్ పంపించారు శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీలంక అంటూ. నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అంటూ శ్రీను కుంచనపల్లి నుండి రేడియో మిత్రులకి హాయ్ అంటూ మెసేజ్ పంపించారనమాట. శుభ్రంగా ఆన్సర్ కూడా పంపించేస్తే ఎంత బాగుంటుందంటే అసలు మీరు కూడా పంపించారని మాకు ఒక హ్యాపీ ఉంటుంది. ఇంకా బొడ్డు తులసీదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి బెహ్రెయిన్ అంటూ మెసేజ్ పంపించారు. బెహ్రెయిన్ కాదు. ఇంకా శ్రీలంక అంటూ రాహుల్ ఫ్రమ్ కొండాపూర్ హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ శ్రీలంక అంటూ హిందూ మహాసముద్రం అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రీలంక అంటూ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. అలాగే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా సుయేజ్ కెనాల్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు అన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటామని చెప్పి మరి క్వశ్చన్ అయితే అడిగాను. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి శ్రీలంక ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది సూపర్గా రైట్ ఆన్సర్లు మెసేజ్ పంపించి అందరూ సూపర్గా అడిగిన క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్లు పంపించారు. వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇది ఇవాల్టి హరివిల్లులో మరి సూపర్గా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసేశారు కదా. మరి ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా ప్రోగ్రామ్ అయితే. మరి ఇది ఇవాల్టి హరివిల్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధు సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వస్తుంది రంగం మూవీ నుండి గలగల అనే పాట అయితే వస్తుంది. టిప్పు హరిచరణ్ విజయ్ గోపాల్ సయనారా పిలిప్ మెసేజ్ పడిన ఈ పాటకు లిరిక్స్ వనమాలి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026ని అమలు చేసే అధికారాలను కలెక్టర్లకు అప్పగిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్చారథాల విధానం మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్టమంతా అమలు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ అనకాపల్లి మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిన్న ప్రారంభించారు. ఈ రైలు ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది. రాష్టంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే 7 దశాబ్దాల నాటి శెట్టిపల్లె భూ సమస్యను పరిష్కరించి ఆదర్శంగా నిలిచిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అధికారుల అనుమతి తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్టంలో నీటి శుద్ది ప్లాంటు నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఏరియా ఆసుపత్రి వద్ద 2 కోట్ల రూపాయలతో నూతన డయాలసిస్ సెంటర్కు నిన్న భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ్యులు బి శ్రీనివాస్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన పొదుపు పాటించాలనే ఉద్దేశంతో ఈ బైక్పై కేంద్ర మంత్రి పర్యటించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కృషి చేయాలని బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లాలో నిన్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా మినహాయింపులను పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు పొడిగించినట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
1: రేరే ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: ఐఎమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
2: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
4: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
3: మానవులను సృష్టించేది బ్రహ్మ,
4: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
5: భగవద్గీత పారాయణం.
6: శ్రీమద్ భగవద్గీత

0: వాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ చంద్రబోస్ లిరిక్స్ నుంచి కదా, చక్రి మ్యూజిక్ కంపోజ్ గా కులన్ గంజువాలా అండ్ మహాలక్ష్మి బండ సోర్పడి సార్ సాంగ్ అయితే సార్ కృష్ణ మూవీలోంచి మరి రవితేజ ఈ చిత్రంలో నటించారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూదు భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్ ని మాట్లాడుతున్నాను. ఎంచక్క మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? చాలా చాలా బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో నేను కూడా చాలా బాగున్నాను. సో మీకోసం అయితే మంచి పాటలు వినిపిస్తూ సో ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి 5 గంటల వరకు కూడా నేను మీతో మరి స్పెండ్ చేస్తూ ఉంటాను. మీరు నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడచ్చు, అండ్ నా సాంగ్స్ అదే మన సాంగ్స్ మీరు వినొచ్చు. మరి మీరు కూడా చక్కగా ఎంటర్టైన్ కూడా చేయొచ్చు. మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి మంచి మాటలు అయితే మీకోసం డిజైన్ చేసి తీసుకొచ్చాను. సో అలాంటి పాటలు వినాలని కదా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. సో అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. ఎంతగానో మీకు నచ్చిన సినిమాల గురించి ఎప్పుడెప్పుడా ఎప్పుడు రిలీజ్ అయిద్దా, ఎప్పుడు గ్లిమ్స్ వస్తుందా, లేకపోతే ఎప్పుడు ట్రైలర్ వస్తుందా, నా హీరోని ఎప్పుడు తెర మీద 70mm స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తానా, ఆ సినిమా థియేటర్లో ఆ హల్చల్ ఎప్పుడు చేస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్నా మీకు మంచి మంచి

విషయాన్ని అయితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే చాలా చాలా విషయాలని ఆ విషయాలు వినంటే కనుక ఇప్పుడైతే మీకు కొంచెం సూపర్ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 102.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: పట్ల కాడారు బురువులు ఆంజనేయస్వామి తాడు దేన్ని వదలటరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా, చిబెట్టేనా తో.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్న, ప్రేమే లేదన్నాడి మల్లన్న.
0: పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.
1: డబ్బా డబ్బా డబ్బా, పోవే పోపుల డబ్బా, రోజు

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా,
1: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో
2: చేదా చేదా చేదా, నా మాటంటేనే చే.

చూస్తే 11 గంటల 20 నిమిషాలు 40 సెకండ్లు అవుతుంది. మంచి పాటలు ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనం అయితే ఉన్నాం. సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని రివ్యూ ఏంటి, దాని ట్రైలర్ ఏంటి, ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, కథ ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలిస్తేనే కదా. అలాంటివి ఉంటేనే ఎప్పుడైనా సరే కథ హిట్ అవుతుంది. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే కథ సెట్ అవ్వడం వల్ల, అక్కడ హీరో సెట్ అవ్వడం వల్ల, అది వేరొక విషయంగా మాడుకోవచ్చు. అయితే టాలీవుడ్ రాకింగ్ స్టార్ ఎవరు తెలుసు కదండి, మన మంచి మనోజ్ నటిస్తున్న ఒక సూపర్ హిట్ చిత్రం ఒకటి, డేవిడ్ రెడ్డి అనే మూవీ ఒకటి త్వరగా షూటింగ్ జరిగిపోతుందన్నమాట. ఆ సినిమాలో అందరూ కూడా ఫుల్ బిజీగా బిజీగా గడిపేస్తున్నారు. ఇది ఒక పీరియాటికల్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ స్టోరీ చూస్తే ఈ మధ్యలో అయితే కాదు, చాలా చాలా డీప్గా అయితే వెళ్ళిపోయారు. మరి 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగిన కొన్ని అంటే వాస్తవమైన సంఘటనల ఆధారంగా అయితే ఈ సినిమాను రూపొందించడం జరుగుతుందన్నమాట. అయితే ఇది ఇంతకుముందు మూవీ వచ్చినట్టు ఇంతకుముందే అంటే ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ లో మన మంచు మనోజ్ అయితే ఒక రైల్వే ట్రాక్ మీద ఒక బైక్ మీద కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. మరి ఆ వెహికల్ కూడా ఒక డిఫరెంట్ మోడల్లో కనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో మరి తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఆ మంచు మనోజ్ డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నాడు. తనే మరి అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో మే 20 టీజర్ అయితే విడుదల చేయనట్లుగా, అంటే రేపే సుమారుగా రేపే అనమాట. సో ఈ రిలీజ్ అయితే చేయాలనుకుంటున్నా టీజర్ని. సో ఈ టీం అయితే ఈ విషయాన్ని క్లియర్గా చెప్పేసింది, మా 20వ తారీఖున ఈ టీజర్ని విడుదల చేస్తున్నామని చెప్పి. ఇంకోటి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది పోస్టర్ చూడంగా నాకు అనిపించింది ఏంటంటే ఏదో కొంచెం డీప్గా ఏదో ఒక పిక్చర్, అంటే కేజీఎఫ్, సలారు ఇలాంటి అపీరెన్స్ వచ్చేటువంటి సినిమాకి ఉండబోతుందేమో అనిపించింది. తర్వాత చదివిన తర్వాత అర్థమైంది, ఈ చిత్రానికి కేజీఎఫ్ సలార్ ఫేమ్ అయినటువంటి రవి బసూర్ ఈ సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సినిమా. సో ఎందుకంటే సంగీతం అనేది సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకొక 24 గంటలలోపే మనకైతే అదే టీజర్ అయితే రాబోతుంది. చూసేద్దాం ఎలా ఉండబోతుంది, అర్థమైపోతుంది. టీజర్ దాదాపు చెప్పేస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అనేది అర్థమైపోతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో అప్పటి వరకు కూడా మంచి పాటైతే వినేద్దాం. నెక్స్ట్ ఇంకో మరి మంచి విషయం అయితే ఈ పాట ఎంత చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, దొంగ దొంగల చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట మన కోసం వచ్చేసింది వేటూరి గారి రచనలో. శంకర్ మహాదేవన్ గారు మరి మాలతి గారి పాట ఆలపించారు. ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చంపేరా.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కేజీఎఫ్ ఈ చిత్రంలో నుంచి విజయప్రకాష్, శ్రీకృష్ణ, లోకేశ్వర్ అండ్ అరుణ్ కౌండిన్య పాడినటువంటి సాంకేతిక సార్ మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:32:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం సినిమా కబుర్లో. మనమైతే మంచి సినిమాల గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మంచి సినిమాల గురించి ఎదురు చూస్తున్నాం. సో మనైతే మంచి పాటలు వింటూ మరి ఆ మాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. సో ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉన్నాం కదండి. సో ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఇప్పుడే జస్ట్ ఒక ట్రైలర్, అంటే ఇన్నిసార్లు వాయిదా పడిన తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. అందరూ కూడా ఒక సినిమాలో ఉంటుంది అనుకుంటే ఇది ఇంకో రేంజ్లో ఉన్న సినిమాలాగా వెళ్ళిపోయిందనమాట. ఇంతకీ ఏ సినిమా గురించి చెప్తున్నాను మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇంతే ఇంకేం సినిమా అండి, పెద్ది పెద్ది పెద్ది. సో ఇదనమాట విషయం. సో పెద్ది సినిమాలో మరి రామ్ చరణ్ ఎంత అలా ఉన్నాడు భయ్య, అసలు అదిరిపోయింది కదా. సో అటు పక్కన ఆంజనేయుని, ఇటు పక్కన ఒక ఇదేంటి ఒక క్రికెటరు, అన్ని రకాల మ్యాచ్లన్నీ ఆడే ఒక వ్యక్తిగా ఈ సినిమాలో అయితే కనిపిస్తూ ఉంటారనమాట. సో పెద్ది ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసే కొద్దిగా కొత్త కొత్త ఎలిమెంట్స్, కొత్త కొత్త విషయాలని అర్థమవుతూ ఉన్నాయి. దీంట్లో స్పెషల్ అపీరెన్స్ కింద మన జగపతి బాబు గారు కూడా కనిపిస్తున్నారు. ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి. జాన్వీ కపూర్ కూడా కొంచెం మాస్ క్యారెక్టర్ వైజ్ గా నటించడం జరిగింది. సో ఇదంతా చూసేసరికి ఫస్ట్ లో ఏమైపించిందంటే ఈ సినిమా కొంచెం రంగస్థలం మూవీలో ఉన్నట్లుగా అనిపించిందేమో, కానీ కానే కాదు టోటల్ డిఫరెంట్ అని చెప్పి ఈ సినిమాలో చెప్పకనే చెప్తూనే చెప్తున్నారన్నమాట. సో ఇంతకీ ఈ సినిమా వచ్చేసి సుకుమార్ రైటింగ్స్ అందించగా మరి ఆయన సమర్పణలో వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించారన్నమాట. సో ఆటే నా పొగరు అంటూ ఒక డైలాగ్తో మరి సినిమాలో ఒక కొత్త హైప్ని రేకెత్తించడం జరిగిందనమాట. ఈ డైలాగ్ ఇంకా మరి ఎక్కడైనా సరే మరి ఎప్పుడైనా సరే కొత్తగా ఉండేలాగా ఆటే నా పొగరు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో చాలా బాగుంటుంది. మరి ఇంకా చాలా చాలా మంచి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. ఆయన అపీరెన్స్ కూడా మరి రామ్ చరణ్ అపీరెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. మరి చూద్దాం, 4th June రిలీజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఈసారైనా ఈ డేట్ కరెక్టేనా అని అడగకపోయినా ఖచ్చితంగా కరెక్ట్ అయితే బాగుండు, మరి కొద్ది రోజుల్లో సినిమా మన ముందుకు వస్తుందని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఇది విషయం. సో ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నా, మరి ఇలాంటి మంచి విషయాలు మీకోసం తెలియాలంటే మరి స్టే ట్యూన్ టు విజయవాడ ఎఫ్ఎం ప్రైమ్ అనమాట. సో మీకోసం ఏదో మంచి పాట అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే మీకోసం రాబోతున్న పాట మరి వింటూ ఎంజాయ్ చేయండి. మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

చల్లకండి చల్లకండి చల్లకండి, కాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. చల్లకండి చల్లకండి చల్లకండి.

చెర్రగండి చెర్రగండి చెర్రగండి, గూగులెత్తికిన్న గుంసు వచ్చనండి. చెర్రగండి చెర్ర

ఎస్ ఎంఎం కేరవల్ గారి మ్యూజిక్ కంపోజ్ గా జేసీ గిఫ్ట్ పడిన సపరేట్ సాంగ్ అయితే వినేశారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు యువత భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సపరేట్ సాంగ్ అయితే వినేశారు, మీరు ట్యూన్ చేసి వింటున్నారు. 11:42:44 అవుతుంది. సో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అంటే అర్థమవుతుంది కదండి, ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఒక సూపర్ హిట్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నటువంటి ఒక మంచి సినిమా వచ్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది డ్రాగన్. ఈ గ్లిమ్స్ ను ఈ రోజేనండి ఈ రోజే సాయం నైట్ అందరూ కూడా పగల విడుదల చేస్తుండే. మరి ఎందుకో ఈ ముహూర్తం వాళ్ళు ఖరారు చేసి 11:52 ఎగ్జాక్ట్ గా ఈ నైట్ ప్రదర్శిస్తారు. ఇంకా అంటే దాదాపు 12 గంటల టైం ఉందన్నమాట. సో ఆ టైం వరకు వెయిట్ చేస్తే సోషల్ మీడియాలో మరి రిలీజ్ చేస్తామని చెప్పి ఈ గ్లిమ్స్ ని అనుకుంటున్నారు. దీంట్లో మరి ఆల్రెడీ లుక్ కూడా వచ్చేసింది. ఈ గ్లిమ్స్ లో ఇంకా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనేది మరి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అంటే ఎప్పుడు యాక్యురెన్సీగా ఎప్పుడు ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రేంజ్ ఎలా ఉంటుంది, ఆ మాస్ క్యారెక్టర్ని డ్రాగన్ అనే డిఫరెంట్ నేమ్తో ఎలా చూపించబోతున్నారు అసలు అనే క్యూరియాసిటీతో మన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో మరి ఫ్యాన్స్కి అయితే పక్కాగా డ్రాగన్ లెవెల్లో ఒక ట్రీట్ అయితే ఇవ్వబోతున్నాడు అనుకుంటున్నా మన ఎన్టీఆర్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకా కొన్ని అప్డేట్స్ రావాల్సింది, అవి రాగానే మీకైతే అప్డేట్ చేస్తారు అనేట్లు మీకు మీకు విషయం తెలుసా. అందాలా డబొమ్మ ఎంత బాగుంది అంటూ సాంగ్ అయితే వస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ అయితే బాగుండు అనుకున్నప్పుడు. మరి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి కొన్ని సినిమాలని రిలీజ్ చేయడం జరుగుతుంది, రీరిలీజ్ జరుగుతుంది కొన్ని. మరి దాంట్లో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి ఒక మంచి సినిమా, ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని ఆయన 66th బర్త్డే సందర్భంగా కల్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి ఒక మూవీ సమరసింహారెడ్డి. ఈ సినిమాని ఈ 10 జూన్ న్యూ డాల్బీ సరౌండ్తోనూ అండ్ కొత్తగా రీమాస్టర్ చేయబడిన ఒక మంచి ప్రింట్తో మరి థియేటర్లో రీరిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట. మరి ఈ ప్లాన్ ఎలా ఉంటుంది, సో అంటే ఈ సౌండ్స్ ఇవన్నీ మారినప్పుడు సినిమా కొంచెం కొత్తగా సంతరించుకుంటుంది కదా. కథ అయితే ఓకే, కానీ మిగతా బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఇవన్నీ మారినప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారేమో చూద్దాము. అండ్ మరి ఆ మ్యూజిక్ అలా ఎలా అబ్బురపరుస్తుందో చూసేద్దాం. సో ఈ మర్చిపోకండి 10 జూన్ అయితే మిస్ అవ్వకుండా థియేటర్లో చూసిన మజా వేరు కాబట్టి చూడటానికి ప్రయత్నం చేయండి. అండ్ మరి ఇంకా చాలా సినిమాల కబుర్లు అయితే ఉన్నాయి, మరి మీకోసం ఓ పాట అయితే వచ్చింది, ఆ పాట మిగతా విషయాలు మానేస్తున్నాం. మరి ఇప్పుడైతే మీకోసం టెంపర్ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి. మరి దానికంటే ముందు మరి త్రిబులర్ మూవీ నుంచి సాంగ్ అయితే చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలే సీగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా ముకుటుముకు నాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు.

Bharti FM 101.3.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.

న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరుగుతున్న మత్స్యకార సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా వారి ఖాతాల్లో మొత్తం 262 కోట్ల రూపాయలు జమ చేస్తారు. దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాదరహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్టం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా విభిన్న వస్తువుల తయారీని పెంచాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు. గంజాయిని విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈరోజుతో ముగియనుంది. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. అనంతపురం జిల్లాలో నేటి నుండి జన్ భాగీదారీ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే క్యాంపెయిన్ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
3: సూక్తులతో సుధలు పంచుతూ,
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
3: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ,
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి.
4: దిస్ ఈజ్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi will attend the third India-Nordic summit in Oslo today, aimed at strengthening India's strategic partnership with Nordic nations in areas such as technology, renewable energy, defence, sustainability and trade. We have more from our correspondent.
5: This summit will build upon the increased sectoral cooperation between India and the Nordic countries since the previous summit held in Copenhagen

లక్ష్మీ నరసింహ ఈ చిత్రంలో నుంచి అద్భుతమైన పాట వేటూరి గారి రచనలో ఎస్పి బాలుగోరు శ్రీ శ్రేయ ఘోషల్ పాడిన అద్భుతమైన పాట తిన్నాయి సార్. మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 12:55 ఉంది. సో మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాయి సార్. ఈ రోజు అయితే కనుక మంచి విషయాలు అయితే మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు చెప్పబోతున్న విషయం ఏంటంటే కనుక ఎవరైనా ఎక్కడైనా చూసి రాస్తే ఏమంటారు, కాపీ చేసామంటారు. అండ్ మీ ఇదే సంఘటన మన ఎగ్జామ్ సెంటర్లో జరిగితే అబ్బో ఉన్నది ఉన్నట్టు దించేసేవరా బాబా అంటారు. కానీ దీనికి ఇంకో మరో పదం ఉంది, ఏంటంటే మక్కీకి మక్కి దించేసేవరా బాబు అంటారు. అంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఏదైతే అక్షరం ఉందో పొల్లు పోకుండా, కామా పోకుండా, కనీసం డాట్ కూడా మిస్ అవ్వకుండా రాసిన దాన్ని మక్కీకి మక్కి అంటారు. కానీ మక్కీకి మక్కి అంటే పదాన్ని ఎలా వచ్చిందో ఇప్పటివరకు చాలా చాలా మందికి తెలియదు. సో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే కనుక నేను చెప్తాగా మీకు ఆ విషయాన్ని. సో మక్కీకి మక్కి ఎలా పుట్టింది అంటే ఈ పదం చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది. అండ్ మీరు కూడా గుర్తుంచుకోవడానికి కొన్ని పదాలు కూడా చెప్తాను. సో గమనించుకోండి, మక్కీకి మక్కీ అంటే ఉన్నది ఉన్నట్లు.

0: మక్కీకి మక్కీ అంటారు. కానీ మక్కీకి మక్కీ అంటే పదాన్ని ఎలా వచ్చిందో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. సో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే కనుక నేను చెప్తాగా మీకు ఆ విషయాన్ని. సో మక్కీకి మక్కీ ఎలా పుట్టింది అంటే ఈ పదం చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది, అండ్ మీరు కూడా గుర్తుంచుకోవడానికి కొన్ని పదాలు కూడా చెప్తాను. సో గమనించుకోండి, మక్కీకి మక్కీ అంటే ఉన్నది ఉన్నట్లుగా. ఇప్పుడు మనం అయితే ఎలా అయితే అనుకున్నాం సేమ్ అలాగే అనమాట, సేమ్ టు సేమ్ కాపీ చేశారంటే ఖచ్చితంగా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాన్ని మక్కి మక్కి అంటారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా రాసే సందర్భాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటామని చెప్పాం కదా. దీని వెనక ఒక పెద్ద చాలా కథ ఉంది. అది చిన్న కథే కానీ చెప్తే మాత్రం కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. సో అది ఎలా వచ్చిందో చెప్తాను అనమాట. అయితే ఉర్దూలో మక్కి అంటే ఈగ అని అర్థం అనమాట. తెలుగు అర్థమైంది మక్కి అంటే ఈగ అని అర్థం. ఓ ఆఫీస్లో ఒక సిచ్యువేషన్ జరిగింది, రియల్గా జరిగిన సిచ్యువేషనే. సో ఒక కొంచెం లోకజ్ఞానం తక్కువ ఉన్న వ్యక్తి అంటే ఎలా చేయాలో తెలియని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక కొత్త ఉద్యోగిగా ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరిగిందంట. ఆ జరిగిన సమయంలో పాత రికార్డులో ఉన్న ఏదైతే డేటా ఉందో అంటే అప్పుడంతా కూడా కాగితాలు కదా, ఇప్పుడు అప్పుడు డిజిటలైజ్ లేదు కదా. సో ఇప్పుడు అప్పుడు కాగితాల మీద ఉన్నదాన్ని యాస్టీజ్గా ఉన్నది ఉన్నట్టుగా రాయమ్మా, రాసి సేమ్ దీంట్లో అదే పాత ఫైల్ అయిపోయినాయి కొత్త ఫైల్లో మొత్తం ఎక్కించు అని చెప్పి అన్నప్పుడు ఆ కొత్త రికార్డులో ఎక్కించే ప్రయత్నంలో ప్రతి పేపరు చెక్ చేసుకుంటా పళ్ళు పోకుండా రాశాడంట. సో కొన్ని పేజీలు రాసిన తర్వాత మరి ఆ పై అధికారికి ఏమాత్రం తేడా రాకూడదు అన్నట్టుగా మరి ప్రతి పేజీని చెక్ చేసుకుంటా రాసుకుంటా ఉన్న సమయంలో ఆ ఉద్యోగి ఎవరైతే ద బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు అనమాట, బ్రిలియంట్ కూడా కాదు పాప కొంచెం తక్కువ అని లోక జ్ఞానం ఉన్న వ్యక్తి అనమాట. సో రాసే క్రమంలో ఏమైందంటే రాసే క్రమంలో ఏదో అనుకోకుండా ఒక పేజీలో ఈగ చనిపోయి అలా అప్పడం అయినట్టుగా ఉందనమాట. సో దానికోసం ఆ ఉద్యోగి ఏం చేశాడంటే మరి ఇది కూడా మిస్ అయితే ఇది కూడా రికార్డులో భాగమేనని చెప్పి ఇది మిస్ అయితే నన్ను మళ్ళీ నా అధికారి ఊరుకోడు, నా పై అధికారి నన్ను శిక్షిస్తాడు, నా జాబ్ తీసేస్తాడు అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆ ఈగ ఎట్లా ఉందో చూసుకుని సేమ్ ఈగల చుట్టూ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ ఈగల చుట్టూ ఒక్క ఈగని చంపేసి దాన్ని సేమ్ ఏ పదం దగ్గర అయితే స్టిక్ అయ్యి అంతకుముందు రికార్డులో ఉందో సేమ్ అదే పదం దగ్గర అదే పొల్లు దగ్గర అదే అక్షరం దగ్గర అంటించి సేమ్ అలాగే ఏగనే చంపేసి అలా అంటించి బుక్లో పెట్టాడంట. సో ఇది ఈ రికార్డ్ చూసిన అధికారి అయితే అవాక్కయ్యారనమాట. సో అప్పుడు ఈ మక్కి అంటే ఈగ కదా, సో మక్కి టు మక్కి అంటే మక్కి అనే ఈగను కూడా సేమ్ టు సేమ్ దించేశారు కాబట్టి అప్పటి నుంచి పుట్టింది మక్కి టు మక్కి అని పుట్టిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు మక్కి టు మక్కి దించేసేవారా బాబు అని చెప్తున్నారు. సో దీంట్లో ఉన్న లోగుట్ని నేను తెలియజేశాను కదండి. సో ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు చెప్పాలంటే కనుక ఒక పాట నేర్చుకోండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీకు సూపర్ సాంగ్ వస్తుంది. సో మరి ఏం పాట వేయాలి అంటే కనుక సో బలగం మూవీ నుంచి సాంగ్ అయితే చేస్తాం. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వారి ఇంకా వింటున్నారు బాలు ఎప్పుడు అక్క ఇక పొద్దు

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్, వేటూరి గారి రచనలో హేమచంద్ర అండ్ సునీత గారు పడిన అద్భుతమైన పాట కంత్రి మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 12:29:59 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా, మీకు తెలిసేలా మనమైతే ఉన్నాం, మీకు తెలిసేలా మీకు తెలియని మంచి విషయాలు, అంటే కొంతమందికి ఐడియా ఉంది కానీ ఇది కొంచెం క్లారిటీ వస్తే బాగుంటుంది, ఈ విషయాన్ని కొంచెం విపులంగా చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మీకోసమే పుట్టింది మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ అంట. మీకోసం అన్ని వివరాలు కూడా వివరంగా వివరిస్తూ ఉంటాం. సో మంచి విషయాలు అయితే మీకు తెలియజేస్తూ ఉంటాం, గోప్యంగా ఉన్న విషయాలన్నీ కూడా, అంటే ఏవైతే తెలియదు అంటే ప్రపంచానికి తెలియదు కొన్ని విషయాలు అనే విషయాన్ని మేమైతే తెలియజేయడానికి ప్రశ్న చేస్తూ ఉంటామంట. సో మామూలుగా ఇప్పుడు అన్ని కూడా గ్యాస్ స్టవ్ వెలిగించాలన్నా దేనికైనా సరే లైటర్ అవసరం అవుతుంది, లైటర్ కంటే ముందు అగ్గి పెట్టి వచ్చింది అనేది అందరి వాదన. సో అందరూ కూడా అప్పట్లో లైటర్లు ఎక్కడ ఉన్నాయలే అని చెప్పి ఉంటారు. అసలు ఆది మానవుడు ఉపయోగించింది ఏంటంటే కనుక రాయి రాయి కొడితే మనకి నిప్పు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు కదా, అసలు లైటర్ ముందా అగ్గిపెట్టి ముందా ఏది ముందనే విషయం గురించి మరికొద్ది క్షణంలో తెలుసుకుందాం. సో మీకు తెలిసే ప్రోగ్రాంలో, సో సమయం చూస్తే స్టూడియోలో సమయం అలా అయిపోతుంది, మరి 12:29 దాటి 12:30 వస్తుంది కాబట్టి మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు విన్న తర్వాత మనం అయితే మాట్లాడదాం. మీటో ఎంజాయ్ చేయండి వివిధ భారతి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్దిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: ఎఫ్టా కంట్రీస్ భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కన్నే కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో ఔట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్ లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర, రాష్ట ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకేచోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్కు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటర్కు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడీపీలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై పుతిన్ షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిరసనగా సాగరణ గోపిక పూర్ణిమ సుబ్రహ్మణ్య సాంగైతి రెడీ మూవ్ నుంచి ఉన్నారు. మీరు చూం చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 12:45 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో మనకి చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలు తెలిసేసరికి ఏమవుతుందంటే ఇది నిజంగా నాకు తెలియదే, సో ఈ విషయం తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది దీని గురించి విపులంగా వివరంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తున్నప్పుడు మీకు తెలుసా అనే శీర్షికలో మీకోసమైతే మంచి మాటలను మంచి విశేషాలను మీకు తెలియని గొప్ప విషయాలను తెలియజేయడం జరుగుతుంది. ఇంతకు మనం ఆడుకుంటూ ఉన్నాం, సో లైటర్ ముందొచ్చిందా అగ్గిపెట్టి ముందొచ్చిందా అంటే మన వాళ్ళందరూ చాలా మంది కూడా మెసేజ్ చేశారండి, అదేంటి కానీ అగ్గిపెట్టి ముందొచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో వీటన్నిటికంటే ముందు లైటరు అగ్గిపెట్టి పక్కన పెడితే అంతకంటే ముందు ఆది మానవుడు ఉన్నప్పుడు అగ్ని రగిలించడం కోసం అగ్ని పుట్టించడం కోసం చేసిన ఒక పని ఏంటంటే కనుక రాయిని రఫాడించడం, అంటే రాయిని కొంచెం గట్టిగా రుద్దితే మరి స్పార్క్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అగ్గిపెట్టిని అగ్గిపుల్లతో ఎలా గీస్తున్నామో అలాగే రాయిని కలిపినప్పుడు సో గట్టిగా రుద్దినప్పుడు సో కొంచెం స్పార్క్ వచ్చేది, ఆ స్పార్క్ తో మరి అగ్ని పుట్టించాడని చెప్పి మరి ఫస్ట్ నుంచి కూడా మనం తెలుసుకుని ఒక నిజం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన విషయం ఏంటంటే కనుక లైటర్ కంటే అగ్గి పెట్టే ముందు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, కానీ లైటర్ కంటే అగ్గి పెట్టే లేట్గా వచ్చిందని నేనంటాను. ఐ మీన్ నేను చెప్పబోయే మాటల్లో అంటానమాట. సో విషయం ఏంటంటే వివరాలకు వెళ్ళిపోతాం. మొదటిగా లైటరే వచ్చిందని అంటున్నాను కాబట్టి దానికి ఒక సాదృశ్యం వివరం చెప్తాను. జర్మన్ రసాయన శాస్త్రవేత్త అనేటువంటి జోహాన్ డొబెర్రినర్

అనే ఆయన 1823లోనే హైడ్రోజన్ వాయువుతో పనిచేసేటువంటి ఒక మొదటి లైటర్ని కనిపెట్టడం జరిగిందన్నమాట. ఇది ఎంత సైజులో ఉన్నది తర్వాత సంగతే, ముందు లైటరే వచ్చిందనడానికి 1823లో హైడ్రోజన్ వాయువుని అలా అంటించడం ద్వారా మరి ఆ లైటర్ అనేది వెలగటం స్టార్ట్ చేసిందంట. సో దీని పరమార్థం ఏంటంటే లైటరే ముందు వచ్చింది. సో అగ్గిపెట్టి కూడా వచ్చింది. అది ఎప్పుడంటే కనుక మొదటి అగ్గిపెట్టి ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ శాస్త్రవేత్త, ఆయన జర్మన్ శాస్త్రవేత్త అయినటువంటి జోహన్ డొబెరినర్ కాకుండా బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన జాన్ వాకర్ అనే 1826 ఎగ్జాక్ట్ గా ఆయన కనిపెట్టిన 3 సంవత్సరాల తర్వాత రసాయనాలు ఒక పుల్లకు పూసినటువంటి పూతను ఒక చోట రగిలే అగ్గిపెట్టి లాంటిది ఒక రఫ్ అంటే ఒక స్పార్క్ వచ్చే విధంగా రుద్దడం ద్వారా అనుకోకుండా ఒక అగ్గిపుల్ల తయారైందంట. సో అగ్గిపుల్ల తయారవడం కూడా ఇది అనుకోకుండా జరిగింది. అంటే ఆయన యాక్చువల్ గా తయారు చేద్దాం వేరేది, కానీ ఈయన ఒక పుల్లను ఇలా ఊరిన గీట మొదలు పెడితే అగ్ని పుట్టిందంట. సో దీని ద్వారా అగ్గి పెట్టినే తయారు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి 1826లో ఎగ్జాక్ట్ గా లైటర్ తయారైన 23 సంవత్సరాల తర్వాత మరి ఈ బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ వాకర్ గారు ఈ అగ్గి పెట్టిన తయారు చేయడం జరిగింది. ఈ 2 ఆవిష్కరణలకి తేడా ఏంటో మరి కొద్ది క్షణాల్లో చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వేటూరి గారి రచనలో ఉదిత్ నారాయణ స్వర్ణలత బాణ సుబ్రెడ్ సాంగ్ అయితే అర్జున్ మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మీకు తెలుసులో మనమైతే తెలుసుకుంటున్నాం మంచి విషయాల గురించి. సో ఈ రోజు అయితే చాలా మంచి విషయాల గురించి తెలుసుకున్నాం అనమాట. ఇంతకుముందు మక్కీకి మక్కీ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత లైటరా ముందా అగ్గిపెట్టు ముందా అనే విషయం గురించి ఒక మిస్టరీ అయితే విడిపోయింది అనుకోవచ్చు. 1823లో మరి మొదటి లైటర్ తయారు చేస్తే మొదటి అగ్గిపెట్టుని బ్రిటిష్ శాస్త్రవేత్త 1826లో కనిపెట్టడం జరిగింది. కానీ ఈ రెండు ఆవిష్కరణలకి తేడా ఏంటి అనేది ఇప్పటి వరకు చాలా మందికి సందేహం ఉంది. అదేంటంటే సాంకేతికంగా చూస్తే అగ్గిపెట్టు కంటే లైటరే సరిగ్గా 3 సంవత్సరాల ముందు ప్రపంచానికి పరిచయం అయింది. ఇది ఆల్రెడీ నేను చెప్పిన విషయం. కానీ అప్పట్లో లైటర్లో ఇప్పటిలాగా చేతిలో టక్ మనీ గెలడానికి అని వెలగడానికి అండ్ మరి ఈ ఏవైతే ఉన్నాయో ఏది గ్యాస్ బండ్లు వెలిగించిన గ్యాస్ స్టవ్ వెలిగిస్తూ ఉన్నాం కదండి, ఆ లైటర్ అంత చిన్నగా అయితే ఉండేది కాదంట. సో చాలా పెద్దగా లైటర్ అనేది ఉండేది. సో అప్పుడు వెలుగు కూడా బాగా వచ్చేది, దాన్ని గీయడానికి చాలా కష్టంగా ఉండేది, అప్పుడు లైటర్ చాలా ప్రమాదకరంగా కూడా ఉండే, కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అనే ఉద్దేశంతో మరి ఆ లైటర్ని వాడకం తగ్గించేశారు. తర్వాత ఆ లైటర్ ఏమైందంటే నిదానంగా మరి చిన్న లైటర్కి చేతిలో జేబులో ఒదిగిపోయేంత స్టేజ్కి వచ్చేసింది. సో ఆ టైంలో లైటర్ పెద్దగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే లైటర్ ఉపయోగించకూడదు, ఇంకా అనవసరం, చాలా ఇబ్బందులు పడతాం అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే అగ్గిపెట్టు ఈజీగా ఉంది, సామాన్య మానవుడికి చెరువులో ఉంది, తక్కువ ధరలో ఉంది అండ్ చాలా ఈజీగా గీయడానికి కూడా చాలా బాగుంది అని చెప్పి అనటం వల్ల ఇప్పటికీ ఈనాటి కాలం వరకు కూడా ఖచ్చితంగా లైటర్తో పాటు ఇంట్లో ఖచ్చితంగా అగ్గిపెట్టి అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ అగ్గిపెట్టి ఉంటుందన్నమాట, కొన్ని జేబుల్లో అయితే కూడా ఉంటుంది కానీ అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది విషయం. సో చాలా మంది కూడా అగ్గిపెట్టెలనే యూజ్ చేస్తున్నారు, లైటర్ చాలా తక్కువలో యూజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ మాత్రమే. కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి ఏకైక అగ్గిపెట్టె అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించాలన్నమాట. సో అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు మీకు తెలుసా ఈ కాన్సెప్ట్ మాట్లాడడం జరిగిందట. సో అనుకుంటున్నారు కదా చాలా మంది కూడా మంచి విషయాలు అయితే ఈ రోజు చెప్తున్నారని చెప్పి అన్ని మెసేజ్లు వస్తున్నాయి. సో మీకు కూడా మంచి విషయాన్ని తెలియజేశానని చెప్పి అనుకుంటున్నారన్నమాట. సో మరి ఇక్కడితో అయితే నేను మీకు తెలుసాలకైతే తడగొట్టు చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనకైతే ధీరాలు కలుసుకుందాం. అప్పటి వరకు మీకు సూపర్ సాంకేతిక వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో ఈరోజు నిర్వహించిన మత్స్యకారుల సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట శాసనసభ శాసన మండలిలో పనిచేసే అధికారులు సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా ప్రారంభించారు. ఉద్యానవన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో తీపి నారింజ తోటల్లో సాగునీటి సమస్యపై ఇప్పటికే

అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ నివేదిక ప్రకారం గత 6 నెలల్లో ఏ శ్రేణి ఆరోగ్య కేంద్రాలు 107 నుంచి 312కు పెరిగాయని అన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు. గంజాయిని విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈ రోజుతో ముగియనుంది. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. రాష్టంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి 37.26 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో ఈ రోజు నుండి జన్ భాగీదారీ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా మినహాయింపులను పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు పొడిగించినట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఇంకా ఏదో ఎవరు స్వామి దినేశారు అనంత శ్రీరామ్ బిల్స్ అందించగా సూరజ్ అండ్ ప్రశాంతిని పడిన అద్భుతమైన పాట డార్లింగ్ మూవీ నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:10:32 అవుతుంది. మనమైతే మంచి పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ మహిళల మరి మగవుల కోసం మంచి చిట్కాలతో, మంచి విశేషాలతో, మంచి వివరాలతో వచ్చేటువంటి ప్రోగ్రామ్ ధీరాకి మీ అందరికీ స్వాగతం చేస్తున్నాను. ముందుగా మహిళా మనులకు మరి మహిళా రత్నాలకు అందరికీ కూడా మరి ఈ ప్రోగ్రామ్ కి మంచి స్వాగతాన్ని పలికిస్తున్నాను. అండ్ మీకోసం అయితే మంచి విషయాలు అయితే ఈ రోజు తీసుకురావడం జరిగింది అనమాట. అదేంటంటే కనుక ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి మరి ఎలా మరి ఈ బాధల నుంచి తప్పించుకోవాలి, మరి ఈ బాధలు పడకుండా ఏం చేయాలి అనుకుంటున్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా విషయం చెప్పేస్తున్నాను. మహిళలను పట్టి పీడిస్తున్నటువంటి డిజిటల్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అనగానే సో ఎవరు కూడా మనల్ని జైల్లో పెట్టరు, బట్ మనకు మనమే ఒక జైల్లో ఫీల్ అయిపోయి మన వివరాలను కానీ, మన గోప్యాలను కానీ, మన సొంత విషయాలను కానీ, సో లోగుట్టులను కానీ, ఇంట్లో విషయాలను కానీ, ఇంట్లో వివరాలు కానీ అన్ని కూడా చెప్పేసే దాన్నే సింపుల్గా డిజిటల్

అరెస్ట్ అంటారు, అది జెంట్ అయినా లేడీ అయినా. సో ఈరోజు చెప్పబోయేది ఏంటంటే కనుక డిజిటల్ అరెస్ట్ ప్రభావం మహిళల మీద ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, అంటే తప్పు అంటే తెలిసి చేసేది, పొరపాటు అంటూ తెలియక చేసేది. సో ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పబోయే విషయం డిజిటల్ అరెస్ట్ వల్ల మహిళలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది, దాని ద్వారా వాళ్ళు చేసే పొరపాట్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, అంటే ఈరోజు అని మాట్లాడుకుందాం. సో ఎక్కువగా సైబర్ నేరగాళ్ళు మహిళలను టార్గెట్ చేస్తూ, ఒంటరి మహిళలను, ఒంటరిగా ఉండేటువంటి గృహిణులను సో టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో అంటే 10 గంటల నుంచి 5, 6, 7, 8, 9 ఆ టైంలో ఎలాగో ఇంట్లో వాళ్ళు అందరూ బిజీ బిజీగా అంటే వేరే వేరే ప్లేసుల్లో జాబుల విషయంలోనో లేకపోతే ఏదైనా వ్యాపార విషయంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఒక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసినట్టుగానో, లేకపోతే ఏదో కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టుగానో, సిబిఐ ఆఫీసర్ కాల్ చేసినట్టుగానో, ఏదో బ్యాంక్ ఆఫీసర్ కాల్ చేసినట్టుగానో, ఇలా రకరకాల రూపంలో వాళ్ళకి ఏమీ లేకపోయినా, ఎలాంటి డిజిగ్నేషన్ లేకపోయినా కానీ వాళ్ళు ఫోన్ చేసి మరి బెదిరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మరి వాళ్ళ

దాని ద్వారా వాళ్ళు చేసే పొరపాట్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి అంటే ఈ రోజు అని మాట్లాడుకుందాం. సో ఎక్కువగా సైబర్ నేరగాళ్ళు మహిళలను టార్గెట్ చేస్తూ, ఒంటరి మహిళలను, ఒంటరిగా ఉండేటువంటి గృహిణులను సో టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో అంటే 10 గంటల నుంచి 5, 6, 7, 8, 9 ఆ టైంలో ఎలాగో ఇంట్లో వాళ్ళందరూ బిజీ బిజీగా అంటే వేరే వేరే ప్లేసుల్లో జాబుల విషయంలోనో లేకపోతే ఏదైనా వ్యాపార విషయంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఒక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసినట్టుగానో, లేకపోతే ఏదో కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టుగానో, సిబిఐ ఆఫీసర్ను కాల్ చేసినట్టుగానో, ఏదో బ్యాంక్ ఆఫీసర్ కాల్ చేసినట్టుగానో, ఇలా రకరకాల రూపంలో వాళ్ళకి ఏమీ లేకపోయినా, ఎలాంటి డిజిగ్నేషన్ లేకపోయినా కానీ వాళ్ళు ఫోన్ చేసి మరి బెదిరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళ కుటుంబ ప్రతిష్ట కానీ లేకపోతే సున్నితత్వాన్ని కానీ ఆధారం చేసుకొని మరి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది అనే విషయంలో బెదిరిస్తూ కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికంటే ముందు వింత పద్ధతులను వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో ఆ పద్ధతులు ఏంటి అనే విషయం గురించి మరికొద్ది క్షణాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాలని మాట్లాడుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఎస్ బాసుబడి రవికుమార్ గారు రచించగా వాసు బండి సుబడి సాంగ్ అయితే ఘోలిమర్ మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేస్తున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హలో మేడం, మేము సిబిఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం. నేను మరి వీరభద్రం మాట్లాడుతున్నాను. మీరు బుక్ చేసిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఆఫీసు రావాల్సి ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురాకుండా ఒంటరిగా రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి మీరు సొంతగా అయితే డైరెక్ట్గా ఆఫీసు రావాల్సి ఉంటుంది.
0: మాట్లాడుతూ ఉంటారు కదండి, సో ఇలా మాట్లాడినప్పుడు మనకి అనిపిస్తుంది ఆటోమేటిక్ గా ఇలా మాట్లాడినప్పుడు వాయిస్ వినగానే మనకు గంభీరంగా అనిపిస్తుంది. అండ్ ఈ చేసే విషయంలో కూడా ఎన్నో పద్ధతులు కూడా ఉంటాయి. సో మీరు చూసి చూసుకుంటున్న భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:18 దాటి అలా పరిగెత్తిస్తుంది. మనం అయితే ధీరతో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. అరే, డిజిటల్ అరెస్ట్ తో బాధపడుతున్నటువంటి మహిళల గురించి, సో ఆ మహిళలు ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించి టిప్స్ ఉపయోగించి బయటకు రావాలి, సో ఏమేమి పొరపాట్లు చేయకూడదు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం కదండి. సో వింత పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు నేను మాట్లాడిన చూసారా, సేమ్ ఇలా పద్ధతులను కొంచెం అఫీషియల్ వాయిస్ తో ఒక గంభీరమైన గొంతుతో మాట్లాడుతూ పిల్లల పేర్లు ఉపయోగించో, లేకపోతే పిల్లల మరి స్కూల్స్ లో చదువుతున్నారనో వాటి పేర్లు ఉపయోగించో, డ్రగ్స్ కేసులో ఉన్నారనో, నకిలీ పత్రాలు దొరికాయనో, లేదా డబ్బు మీ దగ్గర ఉన్నట్లుగా పోలీసులు తెలిసిందనో, మీరు ఇలా చేశారనో అలా చేశారనో అలా అనో ఇలా అనో ఎన్నో రకాలుగా చేస్తుంటారు. కొన్ని అయితే ఏఐ వాయిస్లతో కూడా మిమ్మల్ని బెదిరించడానికి ట్రై చేస్తుంటారు. ఏఐ వాయిస్లను కూడా వినిపిస్తూ ఉంటారు. పిల్లల వాయిస్ కూడా క్లోనింగ్ చేసి వాళ్ళు ఏడుస్తున్నట్టు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇలా బెదిరించినప్పుడు ఆన్లైన్లో ఆర్డర్స్ ఎక్కువగా చేస్తున్న కాలం కదా, మరి ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసిన నకిలీ మందులు కానీ నకిలీ ఐడి కార్డులు కానీ వచ్చాయి, ఖచ్చితంగా మీరు పలాన చోట రావాల్సి ఉంటుంది, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోను మీ దగ్గర ఉండకూడదు, మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి పలానా అడ్రస్కి వచ్చి పలానా ఆఫీస్లో కూర్చుంటే అయిపోతుంది, లేదా మీరు ఫోన్లోని ఈ ఐడీలు, పాస్వర్డ్లు, ఆధార్ నెంబర్లు, ఓటీపీలు, సీవీలు చెప్పాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని చెప్పి బాగా ఒత్తిడి చేస్తారు. కానీ దీంతో పాటు ఇంకోటి ఏం చేస్తారంటే, వాళ్ళది కుటుంబం ఎలా ఉందో ఆ సామాజిక పరిస్థితులను కూడా గమనించి మరి ఆ సున్నితత్వాన్ని బట్టి తర్వాత కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగేలాగా మేమైతే ఇవన్నీ చేస్తాము, ఇవన్నీ పోస్ట్ చేస్తాము, బయటకైతే సోషల్ మీడియాలో మరి పోస్ట్ చేస్తూ ఉంటాము, ఇదంతా కూడా వైరల్ అవుతాయి, మీ ఇంటికే వస్తారు పోలీసులు అంటూ కొంత బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలిసిన పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు, మహిళలు, గృహిణులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, సో నేను చెప్తాను మరికొద్ది క్షణాల్లో, చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తాను. సో సమయం చూస్తే 1:20 కావాల్సింది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు: చేపల వేటతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ,
4: జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజులు తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు, అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,000

0: 796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్ లో వేశాం.
1: తపాలా శాఖలో మెరుగైన సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా పోస్టల్ సర్కిల్స్ ఆర్థిక కార్యాచరణ పనితీరుపై ఢిల్లీలో నిన్న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మొబైల్ అవుట్ రీచ్ ద్వారా తపాలా సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వారాంతాల్లో కూడా సేవల అందుబాటు కల్పించడం, డిజిటల్ లాజిస్టిక్స్ రంగాల్లో విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో ఇతర పోస్టల్ సర్కిల్స్ కు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత తపాలా శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ది, పార్సెల్ బుకింగ్ డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్, పునరుద్దరణ పంపిణీ రంగ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్టంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ
2: ఇతర రాష్ట్ర వివిఐపీలు అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా కలకచడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్న ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా చతికంగా దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్నెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికీ కూడా పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగని రాష్ట్రం సురక్షితంగా ఉండాలి, పెట్టుబడులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు.
1: రాష్ట శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సురదేవరా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన వ్యవస్థలో సిబ్బంది నైపుణ్యాభివృద్దికి ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన, ప్రైవేటు బిల్లులు, తీర్మానాలు, శూన్య గంట, ప్రశ్నోత్తరాలు, శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు రాష్ట శాసనసభ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అనంతపురం జిల్లాలో ఈ రోజు నుంచి జన్ భాగీదారి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ

0: జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద గిరిజనులకు లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
1: ఒక ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు నిర్విరామంగా పని చేయడము, సక్సెస్ఫుల్ గా ఉండడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎంటర్టైన్మెంట్, దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఇస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో, ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఇస్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: అనంతరం ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత మాట్లాడుతూ బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విజ్ఞానం వినోదంతో పాటు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈ రోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు డ్రోన్ నిఘా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: విత్ భారతి FM 101.3.

వేటూరి గారి రచనలో ఎస్పీ బాలు గారు చిత్ర గారి అద్భుతమైన పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి విన్నారు. మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే ధీరాలో వింటున్నాం కదండి, సమయం చూస్తే 1:26:26 మరి ధీరాలో మనం తెలుసుకుంటున్నాం. మరి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు, ఇలాంటివి ఫోన్ లో ఫోర్స్ చేసినప్పుడు, మన ఇంటి పేరు చెప్పో, ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పో, లేకపోతే పలానా అదనో ఇదనో కొరియర్ అనో డ్రగ్స్ అనో లేకపోతే పేపర్స్ అనో లేకపోతే ఇంకా ఏదైనా సరే, మీరు పలానా చోట మీ ఫోటో దొరికిందనో లేకపోతే ఇంకా ఏదైనా సరే మనల్ని మభ్య పెట్టడానికి ఇంట్లో సున్నితంగా ఉన్న మనసుకులు ఎవరైతే ఉంటారో, లేడీస్ ఎవరైతే ఉంటారో, ఒంటరిగా ఉన్న గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ

అందరికీ ఫోన్లు లేదా వీడియో కాల్లు మెసేజ్లు చేస్తూనే ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అలాంటప్పుడు చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి, గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకుందాం అని చెప్పాను కదండి. సో అసలు బెదిరించినప్పుడు ఎవరో బెదిరిస్తే మీరు లొంగాల్సిన అవసరం ఏంటి, నిజంగా మీరు అలాగే చేశారా అనిపిస్తే ఖచ్చితంగా బెదిరింపుడు ఖచ్చితంగా లొంగాలి. అయితే మీ పిల్లల వివరాలు కానీ మీ కుటుంబ వివరాలు కానీ తెలియని వ్యక్తి ఎక్కడో సమ్ ఎక్స్ పర్సన్ మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక బెదిరింపుకి వాళ్ళు బెదిరించే బెదిరింపులకి కనీసం లక్ష్య పెట్టకూడదు, గుర్తించకూడదు, అసలు విననే వినకూడదు. వాళ్ళు వివరిస్తున్న సమయంలోనే మీరు వీడియో ఫోన్తో సపోజ్ మీ పిల్లల గురించే అనుకుంటున్నారు, మీ పిల్లలు స్కూల్లో లేరు, అక్కడి నుంచి మేము కిడ్నాప్ చేశాము లేకపోతే ఇంకేదో చేశాము అన్నట్లుగా అనుకుంటున్నారు అనుకోండి, ఇంట్లో నుంచే మరి ఆ విషయాన్ని పిల్లలు ఉన్న ప్లేస్కి ఫోన్ చేసి నిజంగా ఉన్నారో లేదో వాళ్ళ వయసుతో నిజంగా వాళ్ళ అంటే ఎవరు స్కూల్లో అనుకోండి, స్కూల్లో వాళ్ళ టీచర్స్ ఫోన్ చేసి ఉన్నారో లేదో కనుక్కున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు విషయం అర్థమైపోతుంది. అప్పుడు మీరు బెదిరింపులకి లొంగాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా చాలా ముఖ్యమైన విషయం, చాలా సెన్సిటివ్ విషయం ఏంటంటే కనుక వాళ్ళు ఫోన్ చేసిన విషయాన్ని ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, ఇలా వారం రోజులు మీరు హోల్డ్లో పెట్టుకొని మీ మనసులోనే మదన పడుతూ కృంగిపోతూ బాధపడటం కంటే, ఎందుకని ఈ మాట నొక్కి ఒక్కానికి చెప్తున్నానంటే, చాలామంది చేసే పని ఏంటంటే ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమైపోతుందో, మా వారి తెలిస్తే ఏమైపోతుందో, మా అత్తగారికి, మా అమ్మగారికి, అన్నగారికి, అన్నకి, అమ్మా నాన్నలకి తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారేమో, లేకపోతే నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోకుండా, పరువు పోతుందేమో అనే బాధలోకి వెళ్లకుండా ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకొని వెంటనే అంటే సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అండ్ దగ్గరే ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు రెండు చివాట్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం జరిగిందనే విషయం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇంట్లో ఇచ్చుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, ఇలా జరిగింది, ఇలా ఏమైనా అయ్యి ఉండొచ్చు ఏమో అని చెప్పి మాట్లాడొచ్చు. సో ఫస్ట్ అయితే ఇది చేయాలి. చాలామంది కూడా ఈ జరిగేది ఏంటంటే ఫోన్ రాగానే నిజంగా ఏదన్నా దొరికిందేమో, ఏదన్నా అయిపోయిందేమో, అసలు నాకు తెలియకుండా పొరపాటు జరిగిపోయిందేమో అనే ఉద్దేశంతో ఇంట్లో మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా చేసే పొరపాటు ఇది. కాబట్టి నేను మరలా చెప్తున్నాను ఈ విషయాన్ని, బెదిరింపులకు లొంగకుండా ఇంట్లో చెప్తే ఏమనుకుంటారో అనుకోకుండా, పొరువు పోతుందేమో అనే బాధని మీ మనసులో ఉంచుకోకుండా వెంటనే ఇంట్లో వాళ్ళకు అంటే చెప్పండి. లేకపోతే మన ప్రాణాల మీదకి, అదే మీ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్యూ చిన్నది కాస్త మరి చిలికి చిలికి గాలివాన అవుతుందంటుంది సార్, అలా అయిపోతుందనమాట. సో అంతేకాకుండా ముందు విషయం దాచకుండా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, సపోజ్ మీ ఇంట్లో చెప్పకపోయినా మీ ట్రస్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, సపోజ్ మీ అన్నయ్యో లేకపోతే మీ నాన్నగారో లేకపోతే మీ తెలిసిన స్నేహితులు, ముందు అర్జెంటుగా ఆ విషయాన్ని తెలిసి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇవన్నీ కూడా తెలియచేస్తే చాలా చాలా మంచిది. అండ్ ముఖ్యంగా పిల్లల విషయాల్లో కూడా మీరు అప్పుడప్పుడు ఆరా తీసుకుంటూ ఉంటే మంచిది. స్కూల్ టీచర్స్కి ఫోన్ చేయటం, మరి కాలేజీలో యాజమాన్యానికి ఫోన్ చేసి కనుక్కోవడం, ఇలాంటి వార్స్లో కూడా మీరు మాట్లాడితే ఉంటే కూడా మీరు భయపడకుండా ఉంటారు. సో వచ్చిన పర్సన్ నంబర్ని గ్రహించి వెంటనే కంప్లైంట్ ఇవ్వటం ఇలాంటివి చేస్తే కూడా చాలా చాలా మంచిది. ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఇంకా మీ రక్షణ కోసం ఏం చేయాలనే విషయం గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను కొద్దిసేపులో. మరి వీలుంటే ఈ విషయాన్ని గమనించండి, గుర్తించండి, వేరేవాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకోసం ఇప్పుడు సాంగ్ రాబోతుంది, ఆ విషయాన్ని మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నాం. వీటిని వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మాటలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పు కాదనని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: This is the beginning.
1: ఇలాగే కొలగొడుతూ ఉంటారు చూస్తారండి. జనమిథల రామలింగేశ్వర గారు లిరిసింది, మనీష్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, శంకర్ మహాదేవన్ గారు వాడి అద్భుతమైన పాడినారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే స్టూడియోలో ఉన్నాం. స్టూడియోలో మరి 1:49:56 దీనిలో మనం తెలుసుకుంటున్నాం మంచి మంచి విషయాల గురించి. సో ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ముందు భయపడకుండా ఉంటారని నేర్చుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్, ఇంట్లో ఉన్న ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, సంరక్షకులు ఉన్నారో, లేకపోతే మీరంటే నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీరు నమ్మేవాళ్ళు, ట్రస్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియచేయాలి. ఇంకొక చేయాల్సిన మెస్ట్ మొట్టమొదటి పని అది అంటే ఫస్ట్ ఎయిడ్ లాంటిది. రోగానికి ఫస్ట్ ఎయిడ్ ఎలాంటిదో మీరు ఇంట్లోనూ అధికారులకి తెలియచేయడం అనేది చాలా చాలా మంచి పని. అండ్ మీరు త్వరగానే సేవ్ అయిపోయే అవకాశం ఉంది, ఇది విషయం అనమాట. సో ఇంకొక మీ రక్షణ కోసం కొన్ని విషయాలు చెప్తాను చెప్పాను. అయ్యేంటి కనుక తెలియని వీడియో కాల్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మీరు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటే అసలు లిఫ్ట్ చేయవద్దు. అసలు ఆ ఫోన్ గురించి మీరు పట్టించుకోకుండా ఉండటమే చాలా చాలా బెటర్. అసలు ఇంకోటి విషయం ఏంటంటే, అనుకోకుండా లిఫ్ట్ అయిందా, చిన్నపిల్లలు ఎవరైనా లిఫ్ట్ చేశారంటే కానీ మీ ఫేస్ కనపడకుండా ట్రై చేయండి. అండ్ మీ ఫింగర్ ప్రింట్స్ అవి స్క్రీన్ మీద ప్రింట్ అవ్వకుండా చూసుకోండి. అది కూడా స్క్రీన్ రికార్డ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి, ఆ లింక్స్ అని కూడా మీరు అసలు ఏమాత్రం పట్టించుకోవద్దు. వీలైతే వెంటనే డిలీట్ చేయండి. సో మీరు వాడని మీ ఫోన్లో మీరు వాడని ఏదైనా ఫోల్డర్స్ కానీ, లేకపోతే ఇమేజ్ కానీ, లేకపోతే రీసెంట్గా కొత్త యాప్స్ కానీ ఏమైతే మీకు తెలియకుండా ఇన్స్టాల్ అయినా ఒకసారి చెక్ చేసుకుంటుండండి. ఎస్పెషల్ లేడీస్కు చెప్పేది ఏంటంటే, ఆ ఉపయోగపడని యాప్స్ అయితే ఏవైతే ఉన్నా అవన్నీ కూడా డిలీట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ముఖ్యమైతే ఏవైతే ఉన్నాయో ఒక 5 నుంచి 10 లోపే ఉంటాయి మ్యాక్సిమం, మీకు కావాల్సినవి అవన్నీ కూడా అవే ఉంచండి. మిగతాని కూడా ఇంకా ఎవరి కూడా తమ్ చూపించేలాగా కానీ, ఫేస్ను చూపించేలాగా కానీ, ఫేస్ క్యాప్చర్ అయ్యేలాగా కానీ వీడియో కాల్స్ మాట్లాడకుండా ఉండటమే బెటర్. సో అదే విషయం చాలామంది కూడా ఫోన్ చేసి పలానా చోట నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ ఫింగర్ ప్రింట్ ఒకసారి చూపించండి, సో అది హస్తవాచ్ చూస్తాం, ఇలా రకరకాలుగా కూడా అంటే మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చేయకుండా ఉండడం బెటర్, వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్ అన్నమాట. ఇంకా ఫోన్లో వాట్సాప్లో ఆధార్ నెంబర్లు కానీ బ్యాంక్ అకౌంట్

0: నంబర్లు కానీ, సివివీలు కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్లు కానీ, ఓటీపీలు కానీ, పిన్ నంబర్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన విషయాలు కానీ. సో కొంతమంది పిన్ని చేంజ్ చేయకుండా అలాగే కొన్నాళ్ళ పాటు ఉంచుతూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్లు కానీ, అదే ఇంకా ఫోన్ నెంబర్లు కానీ పెడుతూ ఉంటారు. సో అలాంటివన్నీ కాకుండా, సో మీ ఎప్పుడు కూడా 3 మంత్స్కి 6 మంత్స్కి కూడా మీ అకౌంట్ పాస్వర్డ్లు కానీ ఇవన్నీ మార్చుకోవడం చాలా చాలా ఉత్తమం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అనమాట. ఇంకొక చాలా చాలా లాస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు, సమాచారాన్ని ఎలా మీకు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు కానీ, బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు కానీ, మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి చేసినప్పుడు కానీ వెంటనే 1930 లేదా పోలీస్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెంటనే ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యమైన విషయం. వెంటనే కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మీకు హెల్ప్ చేయడానికి చాలా చాలా మార్గాలు అవుతాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఎస్పెషల్లీ మీకు చెప్పొచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, మీరు చేసే ఫోన్ కాల్స్లో మీ వివరాలను గోప్యంగా ఉంచండి. వారు నవ్వించారనో కవించారనో మాట్లాడారనో జోషల్గా మరి జాయ్ఫుల్గా ఉన్నారనో, సో మిమ్మల్ని నమ్మిస్తున్నారో అని చెప్పి మీ విషయాలను చెప్పడం ద్వారా మీరే వాళ్ళకి మీ ఇంటి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. దయచేసి లేడీస్ గమనించండి, మహిళా మనులారా, మీరు మనుల్లాగే ఉండండి. సో మీరైతే మరి ఇతర వివరాలు మీ వివరాలన్నీ కూడా ఎవరికి చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇది నేను ఒక శ్రేయోభిలాషులుగా స్నేహితుడిగా మరి మీకైతే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మీరు విన్న మాటలు ఎవరికైనా తెలియకపోతే ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో అంటే కాలేజీలో చదువుతున్న పిల్లలకు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న ఆడపడుచులు కానీ, స్నేహితులు కానీ అందరికీ ఫార్వర్డ్ చేయండి, మాట్లాడండి. సో ఈరోజే నిర్ణయం తీసుకోండి, మంచిగా ఈ కాల్స్ అన్ని కూడా వద్దు అని నివారించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక స్టెప్ తీసుకుంటే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఒక స్టెప్ తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఫేక్ కాల్స్ కానీ, డిజిటల్ అరెస్ట్ అనే దానికి చెక్ పెడతారు, సైబర్ నేరగాళ్ళకి ఎలాంటి ప్రమేయం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది కానీ గమనించండి. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఉద్దేశించి మంచిగా చెప్పిన విషయాలు కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఈరోజు దీనాల్లో మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్నానని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం సందర్శనలు కలుసుకుందాం. అప్పటివరకు మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: சக்தி எஃப்எம் 101.3.
1: வீண வேணுவைல சரிகம வின்னாவா.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు నిరసన నుంచి మనో గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మీరు జూన్ చేసుకుంటున్నారు యుద్ధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:34 దాడుతుంది. మంచి సమయానికి ఎంతో చేశాం. మీ అందరి మరి అలరించేటువంటి ప్రోగ్రామ్, మరి చిట్టి పట్టి ప్రశ్నలతో నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆల్రెడీ నాకు వాట్సాప్ లో మెసేజ్లు కోకొల్లగా వచ్చేస్తున్నాయి. అండ్ ఆలస్యం చేయకుండా నేనైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. మీకోసం అయితే ఒక మంచి ప్రశ్నని సంధించబోతున్నాను. మీకు తెలిసిన చిట్టిపొట్టి ఆన్సర్లు, మీ పేరు, మీ ఊరు, మీ ఆన్సర్ కలిపి పంపించండి. నా నంబర్ నోట్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ రోజు యాడ్ అయి ఉంటే దాదాపు చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ రోజు నా నంబర్కి మెసేజ్ చేయాలంటే నా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి. 0866 24 888 14 0866 24 888 14. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 0866 24 888 14. 0866 24 888 14 వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి. మీరు నాతో దాదాపు 4 గంటల వరకు టచ్ లో ఉండొచ్చు, మీ మెసేజ్ నాకు సెండ్ చేయొచ్చు. నేను అడిగిన చిట్టి పొట్టి ప్రశ్నలకి, మరి ఫన్నీ క్వశ్చన్స్ కి మీరు అయితే ఆన్సర్ చేసేయచ్చు. సో మరి ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మరి మీకు ఆన్సర్ తెలిసి నాకు పంపించండి. ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటంటే కనుక, గుంటలో జన్మించింది, గుడిసెలో జీవించింది, సంతలో నిలబడి పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది? అది జంతువే, ఒక ప్రాణి తెలిస్తే నాకు మెసేజ్. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, గుంటలో జన్మించింది, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. రెండక్షరాల పేరు, తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నంబర్ 0866 24 888 14. 0866 24 888 14 మెసేజ్ చేసండి. మీకోసం అయితే ఒక అద్భుతమైన పాట అయితే చేస్తున్నారు, వింటూ ఎంజాయ్ చేయండి. యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

అందరూ రాములు ఈ చిత్రంలోంచి ఈఎస్ మూర్తి గారు నిరసించగా మరి రాజేష్ అండ్ శ్రేయా ఘోషల్ వారు బృందం కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:42:32 అవుతుంది. మంచి పాటతో మనం అలరి చేసాం కదండి. సో మంచి అలరితో మంచి పాటలతో మరి మంచి మంచి చిట్టి పొట్టి క్వశ్చన్స్ తో నేను సిద్ధంగా ఉన్నానండి. అందరూ చాలా మంది కూడా ఆన్సర్ చేస్తున్నారు, మీకు కూడా ఆన్సర్ చేస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. నేను ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను మీకోసం, మరి ఇప్పుడే నేను వింటున్నానే వాళ్ళ కోసం క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మరి ఆ క్వశ్చన్ ఏంటి తెలుసుకో నాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ చాలా మంది కూడా నాకు ఆన్సర్లు పంపించేస్తున్నారు. కొంతమంది పప్పులో కాలేశారు, కొంతమంది తుప్పులో కాలేశారు, కొంతమంది చెప్పులో కాలేశారు. సో ఎలా అయినా వేసుకోవచ్చు, బట్ నేనైతే క్వశ్చన్ అడిగింది ఆన్సర్ అయితే పంపించేస్తున్నారు. బట్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నారు వినండి. ఐ మరి గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది పక్కనే పడుకుంది, ఏంటది తెలిసి నాకు మెసేజ్ చేయమని చెప్పాను. గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది పక్కనే పడుకుంది, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా మెసేజ్ చేస్తే సంతోషిస్తాను. మీ ఆన్సర్ పంపించండి, మీ పేరు మీ ఊరు రాసి. సో మరి వెళ్ళిపోదామా, మరి యుద్ధం ప్రకటించేద్దాం, మరి ఎంతమంది ఎవరో చేసే చేద్దాం. సో మరి శాంతినగర్ నుంచి ఓకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బా ఇక మొదలు రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏ మామూలుగా ఉండదు. సో గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి మునిమామ పంపించారు మెసేజ్ అండి, బట్ ఆన్సర్ అయితే ఏమీ రాలేదని. ఓకే దీప్తి ఫ్రమ్ అమీర్గఢ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఇవిడే రాలేదు. సో భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. మాలంబి కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కమతో వెంకట లక్ష్మీ రెడ్డి భీమునిపారు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొంచెం దగ్గరలోకి వచ్చారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. మరి సిఆర్ నగర్ నుంచి రాయశ్రీ, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సాయి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మరి రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారంటే నీకు వచ్చిన అర్థం కాలేదా, బట్ ఏమైంది. జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వాలిందనగానే ఇక పక్షి అనుకుంటున్నారా, కానే కాదు, ప్రాణం ఉంటుంది కానీ అది కాదు, మీరు చెప్పింది కానే కాదండి. సో ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు నా పేరు తప్పు రాశారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరంటే నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నజరీన్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్

చేశారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, కానీ నా పేరు ఎందుకో తప్పు రాశారు. ఓకే, ఈసారి కరెక్ట్ గా చూసుకోండి, నా పేరు నగేష్ అండి. సో అక్కర్పేట నుంచి రామ మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా అనుకుంటా అంటూ అంటున్నారు, బట్ కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్ గా ఆన్సర్ చేసి పెడన జోగాంధ్రకాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకోళ్ళు ఎవరైతే మెసేజ్ చేశారు, తాడలపల్లి నుంచి, కాశీపేట నుంచి, హనుమకొండ జిల్లా నుంచి, మరి జరుపుతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేశారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారంటే, తూ చిలుక నారాయణ అనసూయ ఏమైనా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధగర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ శ్రీవత్ కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే అండి, మంగళగిరి నుంచి దామల చిన్నమస్తంరావు పెద్దమస్తంరావు కలిసి సాంతం పప్పులో ఉల్లిపాయ కూడా వేస్తారు, రాంగ్ ఆన్సర్ అని. మరి ఇంకొచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎస్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రకాల గ్రామం నుంచి అబ్బో పెద్ద ఓటర్ లిస్ట్ పెట్టారండి. ఆ ఓటర్ లిస్టు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, నెహ్రూ, అనేహ, శ్రీరామదాస్, ఉపాచ. ఏంటండి, నేను పంపించమైన ఓటర్ లిస్ట్ కాదండి ఆన్సర్ అండి. హాయ్, కొంచెం ఒకటి రెండుతో సరిపెట్టనండి. ఇంతకీ పంపించిన ఆన్సర్ కూడా రాంగ్. ఓకేనండి, రైట్. ఇంకా ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, మనం చదివేద్దాం. మరి గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మరి ఇంకా ఆన్సర్లు పంపిస్తున్నారు. నందికొట్కూరు నుంచి రాజు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పెద్దగూడెం విలేజ్ నుంచి, వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు శభానా, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకటసుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామద్ జనేద్రుని, స్నేహభావన్ జనేద్రుని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడింపేట అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి ఎగ్జాక్ట్ గా, మరి మీ ఇంట్లో అవి ఎక్కువ ఉన్నాయేమో వాటి పేరే పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రెండు ఆన్సర్లు కరెక్ట్ గా పంపించారండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇలాగే మనకు ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక నాగమణి గారు ఏదో పువ్వు అనుకుంటున్నారంట, నేను ప్రాణం ఉందని చెప్పాను. అంటే యాక్చువల్గా పువ్వు కూడా ప్రాణం ఉందనుకోండి, మరి మీరు పంపించింది కాదు, కానీ నేను అడిగింది ఒక జీవి. మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ అండి, నాగమణి గారు తాడేపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకొచ్చి మెసేజ్ పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. త్రిశాల్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారండి. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ కలిసి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేశారు. ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అని పంపిస్తున్నారు, ఆండాళ్ళు అంట కలిసి, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేశారు. గణేష్ శ్రీవత్స కొనాపూర్ నుంచి ఒక జీవి పేరు పంపించారు, ఆ జీవి అంటే అదేనండి, కానే కాదు కదా తోచ్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎంఆర్హరి యశోద జానకీరాజ్ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ అండి, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇలాగ ఆన్సర్ చేస్తున్నాండి, చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, కొన్ని మాత్రం మంచి ఆన్సర్లే తప్పుగా పంపించారన్నమాట. అర్థమైపోయింది, మంచి ఆన్సర్లే కానీ తప్పు పంపించారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను అడిగిన క్వశ్చన్, గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది పక్కనే పడుకుంది, ఏంటది? సాప, చాప, దట్ ఈస్ మ్యాట్ అండి, అదండి విషయం. సో మా చాపని పంపించిన చాలా మంది కూడా మరి కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మరి ఏమాత్రం ఆలోచన చేయొద్దు, మనం వందే మాత్రం ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలండి. అది సో ఇది ఫన్నీ క్వశ్చన్. సో దీనికి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, క్వశ్చన్ అడిగిన తర్వాత మీకే అర్థమైంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయని వాళ్ళు అంటూ ఖచ్చితంగా ఉండరు. ఎవరైనా కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారు, అబ్బా ఎంత బాగుంటుందో అని చెప్పి అనుకుంటున్నారా, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తాను ఏంటంటే, కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా చేస్తారని చెప్పి అన్నీ చెప్పి చాలా ఫన్నీగా చేయొద్దు. సీరియస్గా మీరు ఏమనుకుంటున్నారు, ఒక ఆన్సర్ పంపించండి. మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఒకటి రెండు మహా అయితే మూడు, అంతకంటే ఎక్కువ పంపిస్తే ఓటర్ లిస్ట్ అవ్వలేనండి, మరి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మీకు ఒక పేరు ఉంటుంది కదా, అది మీ ఇంట్లో వాళ్ళు అనుకునో తీరుల ప్రకారమో లెక్క ప్రకారమో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇంత ముందు వాళ్ళ పేర్ల ప్రకారం పెడుతూ ఉంటారు కదా. కానీ మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం వస్తే ఏం పేరు పెట్టుకుంటారు? సో ఇప్పుడున్న పేరు కాకుండా మీకు పేరు పెట్టుకునే అవకాశం మీకే వస్తే, మీకే ఆ దేవుడు అనుగ్రహిస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారు? ఆ పేరు ఒకటే పంపించండి, ఒకటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ఇలా మహేష్ బాబు ఇలా కాకుండా ఒకటి మాత్రం

పేరు పంపించండి, కారణాలు గిరణాలు కాకుండా ఒక పేరు పంపించండి. ఆ పేరు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో మీరు, మీ పేరు మళ్ళీ పంపించండి. ఓకేనా? అర్థమైనా? మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం వస్తే ఏ పేరు పెట్టుకుంటారు, ఏమని ఆ పేరు పెట్టుకుంటారు, ఆ పేరు మాత్రం రాసి మీ పేరు ఊరు పంపించి పంపించండి. సో 0866243814 0866243814 మెసేజ్ చేసండి. మీకోసం అయితే ఈ పాట వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ నగేష్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
4: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
5: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
4: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
5: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
4: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
5: Oh, I am sorry mom, I promise you inkepudu water waste cheyanu.
4: No one can live without water, so
5: save water, save life and save future.
0: Vintunaru Vivid Bharati FM 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవల పథకం కింద 262 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి ఈ రోజు విడుదల చేశారు. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఉద్యానవన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో తీపి నారింజ తోటల్లో సాగునీటి సమస్యపై ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాదం, రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట శాసనసభ శాసన మండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా ప్రారంభించారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాక్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈ రోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నేడు జరుపుకుంటున్నాం. 1913 మే 1వ తేదీన నెల్లూరులో జన్మించిన ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 1985 మే 19వ తేదీన కన్నుమూశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: Then our defense and security cooperation and pave the way for new avenues of collaboration in the years to come.
1: The Supreme Court today refused to recall its earlier directions that stray dogs picked up from public places must not be released back after vaccination or sterilization. A bench headed by Justice Vikram Nath dismissed pleas seeking modification of the November 2025 order and directed authorities to confine such dogs to shelters. Indian Railways has approved the 54-kilometer Kiul Jhajha third line project at a cost of 900. Ashwini Vaishnav has said the project will significantly enhance capacity on the heavily utilized Howrah-Delhi corridor. Former Uttarakhand Chief Minister and senior BJP leader Bhuvan Chandra Khandoori passed away at a private hospital in Dehradun today after prolonged illness. He was 91. A former Army Major General, Khandoori served twice as Uttarakhand Chief Minister and was also Union Road Transport and Highways Minister in the government of former Prime Minister Atal Bihari Vajpayee. Chief Minister Pushkar Singh Dhami described his death as an irreparable loss to public life. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have expressed grief at the demise of the former Chief Minister of Uttarakhand. Army Chief General Upendra Dwivedi has said Operation Sindoor delivered military precision, information control, diplomatic signalling and economic resolve as one coherent national act. The Army Chief said this while addressing a seminar on security to prosperity, smart power for sustained national growth at the Centre for Land Warfare Studies in the National Capital. In IPL cricket today, Rajasthan Royals will take on Lucknow Super Giants in Jaipur at 7:30 p.m. Last night, Sunrisers Hyderabad confirmed their place in the playoff, defeating Chennai Super Kings by 5 wickets at M.A. Chidambaram Stadium. And with that, we end this news bulletin.
2: అంటే నక్షత్రం అని పెట్టండి, అంటే నక్షత్రం అని పేరు పెట్టుంటారా? రైట్, బానే ఉంది. ఇలాగే మెసేజ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి వీరేష్, శ్రీనాథ్, సతీష్ వీళ్ళందరూ కలిసి కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వీళ్ళైతే డార్లింగ్ ప్రభాస్ అని పేరు పెట్టుంటారంట. మరి మంచి విషయమే. సో ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి శోభన శబాన గారు మెసేజ్ చేస్తున్నారు. ఇన్షా అని మెసేజ్ అంటే ఆ పేరు పెట్టుకుంటారంట. సో కరెక్ట్గా అయితే ఆన్సర్ చేశారు. చెప్పాను కదా మీరు అందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారని చెప్పి. వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి నాగార్జున గారు మెసేజ్ చేస్తున్నారు. ఆయన అయితే సురేష్ అనే పేరు పెట్టుకుంటారంట, ఎందుకో తెలియదు, బట్ ఆన్సర్ అయితే బాగానే ఉంది. ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో అదే పేరుని కంటిన్యూ చేసుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి, నేను సొంతగా పేరు పెట్టుకోవాలనుకుంటే కనుక సూర్య సింగం హీరో పేరు పెట్టుకుంటా అని చెప్పి అంటున్నారన్నమాట. సో కరెక్ట్ అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆద్విక అవని అని పేరు పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. మరి మంచిగా అయితే పేర్లు చేశారండి. బట్ ఇంకోళ్ళైతే మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరో హరి అని మెసేజ్ చేశారు. ఆ పేరు పెట్టుకుంటారా, ఆ పేరు గల వాళ్ళు మెసేజ్ చేశారా నాకు తెలియట్లేదు. బట్ మరి ఏం చేద్దాం. పులిపాటి వెంకటేశ్వర గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంతకంటే క్వశ్చన్కి కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. మరి అదే విషయం, ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయండి. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, ఉమామహేశ్వరరావు, నా పేరు ఉమామహేశ్వరరావు, నేను ఐఏఎస్ ఉమేష్ చంద్ర అని పేరు పెట్టుకుంటారంట. సో కొంచెం ఫన్నీగానే ఆన్సర్ చేశారు. రైట్ అండి, సో కరెక్ట్ ఆన్సర్ అండి, బాగుందండి. మరి భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. కుబేర నవమన్ముదుడు అని పేరు పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. ఇంకా అయితే మెసేజ్ చేసిన వాళ్ళలో రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. అనమయ్య అనే పేరు పెట్టుకుంటారంట. రైట్, ఓకే. నల్గొండ జిల్లా చిత్రకళ గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. దమోజ్ వెంకటాచార్య, వరలక్ష్మి, దమోజ్ కృష్ణమ్మ చిత్రకళ గ్రామం నుంచి. వీళ్ళందరూ కూడా మీరే పేరు పెట్టుకుంటారని చెప్పి అడుగుతున్నాను, నేను తర్వాత చెప్తానండి. ఇక రాజోల నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు. ఆయన పేరుని త్రివిక్రమ్ కింద మార్చుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారండి. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రేడియో అంటే ఇష్టం కాబట్టి రేడియో అని పేరు పెట్టుకుంటాను అంటూ మెసేజ్ చేశారంట. భాస్కర్ పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో నేను కూడా మీరేం పెట్టుకుంటారో పేరు చెప్పని చెప్పంటున్నారు. సో నాకు ఇంకా ఆలోచన రాలేదండి, బట్ చూద్దాం. ఓకేనా, ఇక తేజోమయి శంకర్ అని పెట్టుకుంటాను అంటూ సజన్ అని మెసేజ్ చేస్తున్నారండి. మరి అదే విషయం, సంగారెడ్డి జిల్లా భీమా రమేష్, టైలర్, లక్ష్మీ, జ్ఞానేశ్వర్ వీళ్ళందరికీ మెసేజ్ చేస్తున్నారండి. మరి

అందుకే జ్ఞానేశ్వర్ అని చెప్పి మళ్ళీ పెట్టుకుంటానంట. అది విషయం విద్వాన్ అని పెట్టుకుంటానంట. మరి ఎవరు ఈ మెసేజ్ చేశారంటే పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో ఇనాయతుల్లా అంటే దేవుని కృప అని అర్థం. సో ఇనాయతుల్లా అనే పేరుని ఉంచుకుంటానని చెప్పి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ అండి. షబీనా నస్రత్ అని పెట్టుకుంటానని చెప్పి షబీనా మెసేజ్ చేశారండి. సో ఇవన్నీ ఆన్సర్లు చాలామంది కూడా మంచి మంచి పేర్లు మార్చుకుంటూ ఉన్నారు. సో అది విషయం. దయచేసి మీ ఆధార్ కార్డులో మార్చుకుంటే ఒప్పుకోరు.

నస్రత్ అని పెట్టుకుంటా అని చెప్పి షబీన మెసేజ్ చేశారండి. సో ఇవన్నీ ఆన్సర్లు చాలా మంది కూడా మంచి మంచి పేర్లు మార్చుకుంటూ ఉన్నారు. సో అది విషయం, దయచేసి మీ ఆధార్ కార్డులో మార్చకండి, ఒప్పుకోరు. మీ సర్టిఫికెట్లో మార్చడం కూడా అవ్వదు. దయచేసి నేను ఫన్నీగా అడిగానండి, చాలా మంచిగా ఆన్సర్ చేశారు. చెప్పాను కదా మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయగలిగే ఏకైక క్వశ్చన్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ క్వశ్చన్ అడగడం జరిగిందట. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా మరి మీ పేరు అయితే మార్చుకోవద్దు, మరి పేర్లు అలాగే ఉంచండి. అండ్ మీకోసం అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇలాగే మరి చక్కగా పార్టిసిపేట్ చేస్తూ మీ పేరు, మీ ఫోన్, అదే మీ ఊరు ఇవి పంపించి మీ ఆన్సర్ కూడా పంపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, చాలా ఫన్నీగా ఉంటుంది. మరి ఈ ఫన్నీ క్వశ్చన్ కి ఆన్సర్ రెడీగా ఉంటే పంపించేయండి. నంబర్ 0866-248-814-0866-248-814. సో క్వశ్చన్ ఏంటంటే కనుక, మరి మీరు ఒక సినిమా హాల్లో మీ ఫేవరెట్ హీరో సినిమా చూడాలంటే ఏం చేస్తారు? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీరు ఒక సినిమా హాల్లో మీ ఫేవరెట్ హీరో సినిమా చాలా బాగా నచ్చింది, ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, రిలీజ్ అయింది, మీరు వెళ్ళి సినిమా చూడాలంటే ఏం చేస్తారు? ఆన్సర్ తెలిసి నాకు మెసేజ్ చేయండి, ఫన్నీగా ఉండాలి. సో మీరు నాకు పంపించాల్సిన నా నంబర్ 0866-248-814-0868-248-814. ఈ నెంబర్ కూడా చేసేయండి. మీకోసం అయితే అగ్ని మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

కిల్లర్ ఈ మూవీలో నుంచి సూపర్ సాంగ్ అయితే వేశారు. మరి మను అండ్ చిత్ర వారి బృందం కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు చూ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 3:25:42 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి పాటలు మీకోసం కోకొల్లో అబ్బో దాచిపెట్టాం. సో సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో సందర్శన దాంట్లో మనమైతే ఉన్నాం. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చేస్తూ ఉన్నాయి. నేను అడిగిన క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏటేటి మెసేజ్ యాడ్ నుంచి పంపించేసారు చూసేద్దాం. సో ఇందుకీ మనకి మరి మెసేజ్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. సో మీరు మీకు నచ్చిన హీరోది లేదా నచ్చిన మరి యాక్టర్ది సినిమా వచ్చింది అంటే కనుక ఆ సినిమా హాల్లో మీరు సినిమా చూడాలంటే ఏం చేస్తారు తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి ఎవరంటే 10 పొట్లు పూలు తీసుకెళ్లి సినిమాలో సాంగ్ వచ్చినప్పుడు ఫైట్ వచ్చినప్పుడు పూల వర్షం కురిపిస్తారని చెప్పి అంటున్నారు. దీని వదిలి థియేటర్ని కురిపేయడం బెటర్. అన్ని పూలు ఎక్కడి నుంచి తెస్తారండి బాబు. సో ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు. ఎనీవే ఫైనల్గా ఆన్సర్ చేశారండి, థ్యాంక్ యూ. మరి ఇలాగే మెసేజ్ చేస్తూ ఉండండి. సో ఆ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేస్తున్నారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక నేనైతే సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద ఉంది కదా అని చెప్పి ఆ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారంట. ఇందాక ఆన్సర్ ఎప్పుడు పంపించేశారండి. ఓకే అండి. భాస్కర్ పేడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. ఎగ్జాక్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సో అది ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి క్యాదర్ వీరేష్ రాజోల నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈయన కూడా సేమ్ ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు. ఎగ్జాక్ట్గా మంచి ఆన్సర్. ఈ ఆన్సర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు. రైట్, ఈయన కూడా కరెక్ట్గా ఆన్సర్ చేశారని ఇలాగే మెసేజ్ చేస్తున్నాండి. సో స్నేహపం జనిద్దీన్ మహమ్మద్ జనిద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఏదో మెసేజ్ చేశారు, తప్పక చూస్తామంటే మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. ఓకే, రాజోల నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కాసేపట్లో ఆ ఆన్సర్ ఏంటో చెప్పేస్తానండి నేను. గనగలూరు నుంచి రామకృష్ణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారండి. సో దీప్తి అవినిగడ్డ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. అంకయ్యగూడెం నుంచి శ్రీను, బందరుపల్లి, ఆత్మకూరు, సో వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేశారండి ఈయన. మరి ఇంకా దశగిరి సంజయ్ ప్రొద్యుడు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మాలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి మరి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో సో న్యామనంది నుండి

శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య కలిసి మెసేజ్ చేస్తున్న కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా వరలక్ష్మి కృష్ణమ్మ దమ్మోజు వెంకటాచారి గారు వీళ్ళందరూ కలిసి చిత్రియాల గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొంచెం దగ్గరలో ఉండి పంపించారు కానీ మీరు చేసే దానికంటే దానికి ముందు ఒక పని చేయాలండి. మరి నేను చెప్తానండి సుబ్బయ్య గారు, కాసేపులో చెప్పేస్తాను. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, సో కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారండి. సో ఇంకా వచ్చేసి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవనీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా మెసేజ్ నంద్యాల జిల్లా నుంచి ఆలగడ్డ మరి పాలెం పోలయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, ఇంతకీ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా ఆన్సర్ వచ్చేసి కర్నూలు జిల్లా నుంచి లొద్దిపల్లె నుండి మధుమోహన్ ఎదురు చూస్తా ఉంటే మెసేజ్ చేశారు. సో వచ్చిందండి, వచ్చిందని చెప్పాను. రిలీజ్ కోసం చూస్తారా లేకపోతే లోపలికి వెళ్ళి చూస్తారా అని చెప్పి నేను అంటలా. విషయం ఏంటంటే సినిమా వచ్చింది, ఆడుతుంది, మీరేం చేస్తారు అని చెప్పి అడిగాను అనమాట. సో ఇంకోళ్ళైతే ఫన్నీగా మెసేజ్ చేశారు, రాజు నందికొట్ గురించి నో మూవీస్ బ్రో, ఓన్లీ ఎఫ్ఎం అంట. అబ్బా బాబు ఎంత డెడికేషన్ అండి మీకు. ఓకే రైట్, ఇలాగే మెసేజ్ చేసింది తగ్గేదిలే అని చెప్పుంటే మెసేజ్ చేశారండి. కిరణ్ రిషిత్ వ్యాస్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈయన కరెక్ట్గా ఆన్సర్ చేస్తారని. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో సో ఈయన కూడా కరెక్ట్గా ఆన్సర్, హరిణి బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. సో వీళ్ళైతే వేరేది ఉపయోగించారు, కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్నం వెంకటేశం హేమనాథ్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి తిరుపతి నుంచి శ్రీనివాసు లీవయ్య మెసేజ్ చేస్తున్నారు, సినిమా పిచ్చి లేదంట, తూచండి ఆన్సర్ అది కాదు. రైట్ అండి, బాగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నామండి అంటూ మెసేజ్ చేశారు గుంటూరు నుంచి. మరి ఇంతకి ఏంటి, సో వెయిట్ చేస్తారండి వీళ్ళు కూడా రిలీజ్ అయ్యేదాకా. సో అది కాదని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. సో రైట్, ఇలాగే రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి గణేష్ శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నాగమణి తాడేపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. జరిపోతుల బుచ్చి గారు హనుమకొండ జిల్లా నుంచి కాజీపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, తారాలపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్, దానికంటే ముందు ఇంకోటి చేయాల్సి ఉంటుంది, మీరు వెళ్ళి సినిమా చూస్తానంటున్నారు కానే కాదు. సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమరా రమేష్ టైలర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, జ్ఞానేశ్వర్ స్వప్న స్వాతి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే రాలేదండి. మరి చూడండి, వీరభద్రపురం నుంచి ఎవరో మెసేజ్ చేశారు, వాళ్ళ ఊరు రాశారు కానీ పేరు రాలేదు. మరి కరెక్ట్గా అయితే ఆన్సర్ చేశారు ఇవన్నీ ఆన్సర్లు. సో ఇది విషయం, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించారు, కొంతమంది మాత్రమే రాంగ్ ఆన్సర్లు పంపించారు. ఇంతకీ మీరు కూర్చొని చూస్తారా, నుంచుని చూస్తారా, లోపలికి వెళ్ళి చూస్తారా, వెయిటింగ్ చేస్తారని కాదు. సినిమా రిలీజ్ అయింది, సినిమా హాల్లో ఉందండి, మీరు నచ్చిన సినిమా చూడాలంటే ఏం చేస్తారు, టికెట్ కొనాలి కదండి. టికెట్ కొనకుండా యాడ్ చూస్తారు, ఎట్లా చూస్తారు. కొంతమంది ఆన్లైన్లో బుక్ చేస్తారు, అది కూడా కరెక్ట్గా ఆన్సర్ కింద పరిగణించారనమాట. ఇది విషయం, ఇలాగే మరి మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తారంటే ముందు టికెట్ కొనిన తర్వాతే మీరు ఏదైనా చేయాలి, నుంచుని చూస్తారా, కూర్చొని చూస్తారా అనేది. సో ఇది విషయం, ఇలాగే మనం ముందుకెళ్ళిపోదాం, సమయం అయితే అయిపోతుంది, చూసారా చాలా టైం అయిపోతుంది. సో ఎందుకు క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పంపిస్తారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఏమాత్రం ఆలోచన చేయకుండా. సో ఇది విషయం, సో క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రాత్రి ఏ పని చేయదు, మామూలుగా పని చేయకపోతే అసలు ఊరుకుంటామా, ఊరుకోం, అది పని చేసేదాకా కొడతాం. అయితే ఇక్కడ ఏమైందంటే రాత్రి పని చేయట్లేదు అని చెప్పి వదిలేస్తే పొద్దున్నే పని చేయడం ప్రారంభించింది, కానీ తిడత కొట్టాం కానీ అది పని చేయడం ఆపేసింది, ఏంటిది అది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, రాత్రి ఏ పని చేయదు, పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ దాన్ని కట్టిపడేస్తాం, ఏంటది తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866 24 888 14, 0866 24 888 14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మీకోసం అయితే ఒక సూపర్ సాంగ్ ఏదో చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారణి పూసి

పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రంలో నుంచి చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఎస్పీ బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:41:36 మంచి పాటల సమాహారం. సందడి సందడి మరి చిట్టిపొట్టు క్వశ్చన్స్ కి మరి చిరునామా సందడి సందడి. మరి మీకోసమైతే ఇలాంటి చిట్టిపొట్టు క్వశ్చన్స్ ని సంధిస్తూ మాట్లాడుతూ సో మిమ్మల్ని మరి ఎంతగానో అలరిస్తున్న ఈ ప్రోగ్రామ్ కి ఇంకా సమయం అయితే అయిపోతూ వస్తుంది కాబట్టి సో నేను ఒక్కసారి నేను అడిగిన క్వశ్చన్ రిపీట్ చేసిన తర్వాత మన వాళ్ళు శ్రేయోభిలాషులు మరి స్నేహితులు అందరూ కూడా ఆన్సర్లు పంపించేస్తారు. ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారు చూసేద్దాం. ఇంతకీ మనకి పంపించేసిన ఆన్సర్లకి క్వశ్చన్ ఏంటంటే కనుక మరి రాత్రి ఏ పని చేయదు. సార్ మామూలుగా సోంబేర్ అనుకోవచ్చు అనమాట. సో రాత్రి ఏ పని చేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ దాన్ని కొట్టేసి ఆపేసి మళ్ళీ దాని పని ఆపేసి అలా ఊరుకుంటాం అనమాట. సో అది కూడా తిట్టుకుంటుంది అనుకోండి కానీ తెలియదు. సో ఎందుకు నేను పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. రాత్రి ఏ పని చేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేస్తాం మొదలు పెడితే తిట్టుకుంటూ దాని పని ఆపేస్తాం ఏంటి తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎవరు మెసేజ్ చేశారు చూద్దాం. పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. కేదర వీరేష్ రాజౌలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకార గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. మరి వాసర గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీకాళహస్తి నవీన్ మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. వినయ్ కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు. 200 పంపించారు అయినా కానీ అవి కూడా రాంగేనండి. ఓకే రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం.

కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ మెసేజ్ చేస్తున్నారు, బొమ్మతో సహా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కొల్లిపారం నుంచి మౌలాలి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. బాసర గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. న్యామనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మరి జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లొల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా షణ్ముఖ్ అభిమన్యు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భద్రేశ్వర్ చారి మేడ్చల్ డిస్టిక్ అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాహుల్ హైటెక్ సిటీ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి మద్దునూరు నుంచి త్రివేణి నిఖిల్ మణిదీప అనంతనాగ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి అంకయ్యగూడెం బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చితిర్య గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశ్వర హేమలత నార్కట్పల్లి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇవి కోటేశ్వరరావు గారు ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి కరెక్ట్ ఆన్సర్. మానంబి కర్నూలు నుంచి బాలాజీ గారు బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సంగారెడ్డి జిల్లా విలే భీమా రమేష్ లక్ష్మి జ్ఞానేశ్వర్ స్వప్న స్వాతి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారని. జరిపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఖమ్మం నుండి ఉరుకొండ నుంచి మధు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జంకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. వీరా కనకరావు వీరభద్రాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కనకాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకి రామ్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ నందిగామ నుంచి. సో ఇది విషయం. వంశీ వ్యాస్ కిరణ్ కుమార్ గుంతకల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శభానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్ అయితే వచ్చేస్తుందండి. బిజిలీ వెంకట శ్యామల మెసేజ్ చేస్తున్నారు, ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆన్సర్ వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా భీమా స్వాతి జ్ఞానేశ్వర్ వీళ్ళందరూ ఇంత పంపించారు కదా, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సో ఇది విషయం. ఇంకా అయితే మనకి మెసేజ్లు వస్తున్నాయి. ఓకే రైట్. చిరంజీవి తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. బ్రూమ్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కడప వినయ్ మెసేజ్ చేస్తారు, కడప నుంచి రాంగ్ ఆన్సర్. అబ్బా రాంగ్ ఆన్సర్ కూడా పంపిస్తారా. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభవన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేశారు, వాళ్ళ ఊరు సతీ తిరుపతి ఉప్సి అని పంపించారు. ఆన్సర్ అయితే గట్టిగా ఇచ్చారు, మీ పేరేంటో కొంచెం తేడాగా ఉంది. అప్పాపురం మహాలక్ష్మి సూర్యరావు అప్పాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే పంపించారు, దీప్తి అవనిగడ్ నుంచి మెసేజ్ చేస్తారు, రాంగ్ ఆన్సర్. మీరు పగలు ఇంకా ఫ్యాన్లు వేసుకోరండి, అదే విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ నిత్య సంతోష్ని పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి జిల్లా నుంచి పెద్ద ప్రియా విలేజ్ నుంచి మునిమ్మ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే ఇప్పుడే టైప్ చేస్తున్నారు, మెసేజ్ చదవడానికి టైం లేదు కాబట్టి తూచండి. మరి ఇవ్వండి ఆన్సర్లు. చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, అక్కడక్కడ రాంగ్ ఆన్సర్లు అయితే చాలా పర్ఫెక్ట్గా పంపించారు. సో అవేంటంటే కనుక కొంతమంది ఫ్యాన్ అన్నారు, కోడి కూతున్నారు, చీపురు గట్ట అన్నారు, ఇలా రకరకాలు ఉన్నాయండి. సో ఇది కరెక్ట్గా ఆన్సర్ అయితే రాత్రి పనిచేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పనిచేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ ఆపేసి దాని పనిని ఆపేస్తూ ఉంటాము. సో ఇంతకీ దాని పేరు అలారం క్లాక్ గడియారం, ఇలా ఏది పేరు చెప్పినా నేనేసే ఓకే కొట్టేశాను. ఇది విషయం. సమయం అయితే అయిపోతుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక

జాగ్రత్తగానండి, ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది, తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. ఇంతకీ ముక్కులో వాసన లేదు పోనీలే అని చెప్పి నోటికైనా అందిస్తే నోటికి కూడా రుచి దొరకటం లేదు, అదేంటి? ముక్కులోకి వెళ్ళినా వాసన లేదు, పోనీలే అని చెప్పి నోట్లోకి పోనిచ్చినా కానీ నోటికైనా రుచి దొరుకుతుందా అంటే నోటుకు కూడా రుచి దొరకలేదంట. ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866-24-8814 0868-24-8814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. మీకోసం అయితే మంచి సాంగ్ అయితే వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ചന്ദ്രബോസ് ലീഗ് സന്നിധിക കല്യാൺ മാലിക് സ്മിത നായർ രാജ് അൻഡ് പണ്ഡിറ്റ് సునీత వీళ్ళందరూ కలిసి పండి సూపర్ సాంగైతే వేశారు. ఛత్రపతి మొబైల్ నుంచి మీరు ట్యూన్ చేసుకుంటున్నారు ఇది భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:53 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సందర్శనలో టైం అయితే అలా అలా గడిచిపోతుంది. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను, చాలా మంది కూడా ఆన్సర్ చేస్తారని. మరి ఏంటంటే కనుక ముక్కులో వాసన లేదు అలా అని చెప్పి పోనీలే అని చెప్పి నోటికి అందిస్తే నోటికి కూడా రుచి దొరకట్లేదంట, ఏంటది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమని. చాలా మంది కూడా మెసేజ్ చేశారు కరెక్ట్ గా అయితే ఆన్సర్ చేసే, దాదాపు 90% మంది కరెక్ట్ గానే గుద్దారు కరెక్ట్ ఆన్సర్ ని. సో ఇంతకీ సమయం అయితే అయిపోతుంది కాబట్టి మరి ఇంతకీ ఈ ఆన్సర్ ఏంటంటే కనుక గాలి, ఎయిర్. సో కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ రోజు అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మరి సందర్శన తరఫున మరి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, ఇలాగే సందర్శన చేస్తూ ఉండండి. సో మరి ఇంతటితో అయితే కనుక సందర్శన టాటా గుడ్ బై చెప్పేస్తూ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. మరి ఇప్పుడు ఇది మీకు సూపర్ సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక భరోసా ఇస్తున్నామని, ఈరోజు 130,796 కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలైన కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన మత్స్యకారుల సేవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 గ్రీన్ఫీల్డ్ పోర్టులను పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. కృష్ణానదిలో మత్స్యకారులు బోట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వరుసగా 2 ఏడాది మత్స్యకారుల సేవల పథకం కింద నిధుల విడుదల చేయడంపై మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడంలో భాగంగా ప్రత్యేక కార్డుల విధానం అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్డుల ద్వారా రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఎరువులు పొందే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టుకు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థులను తోసిపుచ్చింది. గత ఆదేశాలను మార్చేందుకు తిరస్కరించింది. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన శునకాలను తిరిగి ఆ ప్రాంతంలో వదిలేయొద్దని స్పష్టం చేసింది. సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ ఓ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకే యాత్రలో మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఆలయాలతో పాటు గుజరాత్లోని ద్వారకా, సోమనాథ్, మహారాష్టలోని పూణే, నాసిక్, ఛత్రపతి సంభాజీనగర్లోని జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. టికెట్ ధరలు 17,600 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఈ యాత్రకు సంబంధించి భారత్ గౌరవ్ టూరిస్టు రైలు సికింద్రాబాద్ నుంచి జూన్ 16వ తేదీన ప్రారంభమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
1: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత.

0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
2: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఎస్, ఇలాంటి లిరిక్స్ ఇంటి ఎవరు గుర్తొస్తారు? సో మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 4:10:34 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి పాట అయితే రుద్రవేణ సినిమా నుంచి విన్నాం, సిరివెన్నెల గారి రచనలో ఎస్పి బాలు గారు పాడారనమాట. వింటూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. ఈ పాట ఎందుకు ప్రజెంట్ చేశాను అంటే, మీకు ఒక లిరిక్సిస్ట్ని, సంగీత నేపథ్య గాయకు, మరి లిరిక్స్ అందించేటువంటి ఆయన్ని, ఒక రచయితని మీకు పరిచయం చేయమని చెప్పి అనుకుంటున్నానమాట. సో ఏంటంటే కనుక, మరి ఏ పాటకైనా, ఏ సినిమాకైనా పాటలు ప్రాణం. ఆ పాటకే ప్రాణం ఇచ్చేది మరి ఆ పాటలో ఉన్న సాహిత్యం. సో సాహిత్యం ఎంత బాగుంటే ఆ పాట అంత బాగుంటుంది, ఆ పాటలు ఎంత మేళవింపుగా ఉంటే ఆ సినిమాకి అంత పేరు వస్తుందన్నమాట. సో ఇంతకీ ఈరోజు వివిధాలో మీకోసం ఒక వన్ లిరిక్సిస్ట్ అనే కాన్సెప్ట్ మీద సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటల్ని పరిచయం చేయాలని, మీకు ఆల్రెడీ పరిచయమైన పాటల్ని మరలా వినిపించాలని చెప్పి కోరికతో మీకైతే మీకోసం ఈ పాటలు ప్లే చేయడం జరుగుతుంది. దాదాపు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎనీ లాంగ్వేజ్ అనుకోండి, ఏ లాంగ్వేజ్లో అయినా సరే దాదాపు 3000కు పైగా సాంగ్స్ని రాశారు, రాస్తున్నారు, రాయబోతున్నారు. ఇలాంటి సాంగ్స్ చాలా చాలా ఉన్నాయి. మరి ఆయన మాటని, అంటే ఆయన మాటల్ని మరి వాక్యాల రూపంలో రాస్తే పాటలు చాలా చక్కగా వచ్చినాయి, చాలా ఉన్నాయి. మరి వాటిలో ప్రతి పాట ఒక అద్భుతం చెప్పుకోవచ్చు. అలాంటి పాటలు మీకోసం అయితే ఈరోజు వివిధ శీర్షికను మీకు అయితే అందిస్తుంది జరుగుతున్నప్పుడు. నెక్స్ట్ మనకోసం రాబోతున్న పాట కన్యాకుమారి కనబడదే దారి అంటూ సాంగ్ అయితే బొబ్బిలి రాజా ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లిరిక్స్ అందించగా, మరి ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, ఎస్పి బాలు గారు చిత్రగారి పాడిన ఈ అద్భుతమైన గానం మీకోసం. వింటూ ఆస్వాదించండి, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్.

సిరివెన్నెల గారి రచనలో హేమచంద్ర గారు అద్భుతమైన పాట విన్నారు. క్లాస్మేట్స్ మూవీలోంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 4:42:42. మంచి పాటలు వింటూ వినిపిస్తూ ఉన్నాం. మరి వివిధలో మరి లిరిక్స్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించినటువంటి మంచి ఫిలిం గీతాలని మనం వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట రాబోయి చందమామ. ఈ చిత్రంలోంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా సుఖీందర్ సింగ్, లలిత, సాగరి, స్మిత వీళ్ళందరూ కలిసి పడిన అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. వినండి, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

గోవింద గోవింద ఈ చిత్రం నుంచి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు చిత్ర గారు వారి బృందం కలిసిపోయిన అద్భుతమైన గానం విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. వివిధ శీర్షికన మనం మరి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు తన సాహిత్యాన్ని అందజేసిన చిత్రాల్లో నుంచి మంచి మంచి పాటలు వింటూ ఆస్వాదిస్తున్నాం కదా. సో మరి ఇంకా సమయం అయిపోతూనే ఉంది. సమయం చూస్తే 4:30 దాటుతుంది. ఇంకా మన కోసం నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట మరి పెళ్లి. ఈ చిత్రానికి మరి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు పాడిన అద్భుతమైన గానం మీకోసం వచ్చేస్తుంది. వింటూ వినిపించండి, వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలా మంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, ఈ అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధపెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు. కాబట్టి సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైన్

కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటకు తీయడానికి అవసరమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైస్ లేదా సిచ్యువేషన్ ని బట్టి వైట్ లైస్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక ఎడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందికే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1 to 10 times ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెలింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా, ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద 2 platforms ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని

0: కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఈస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెల విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈనాటి మా సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5:15. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 MHz పై వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఈ పూట మన వనితా లోకంశ్రీల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు, ముందుగా పసందైన వంటకాల వివరాలు, సమర్పణ శ్రీమతి జే నిర్మల, అనంతరం వరల్డ్ ఫెయిర్ ప్లే డే ఈ అంశం గురించిన కొన్ని వివరాలు ప్రసారమవుతాయి.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి పసందైన వంటకాల వివరాలు, సమర్పణ శ్రీమతి జే నిర్మల.
5: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు బాగున్నారా? ఓకే, మరి మేము బాగున్నామండి, మీరు బాగున్నారా అంటారు కదా. అవునండి, నేను కూడా బాగున్నాను. ఇప్పుడు ఈరోజు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వంటకాలు ఏంటంటే అరటికాయ. అరటికాయతో రకరకాల వంటకాలు తెలుసుకుందాం. అరటికాయ పండే టైం సీజన్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ అరటికాయలు ఉంటాయి కాబట్టి అరటికాయలతో మనం చాలా హాయిగా తినచ్చు, ఆరోగ్యానికి మంచిది కూడా. కాబట్టి దీనితో ఎన్ని రకాలు చేసుకోవాలో అందులో కొన్ని రకాలు చెప్తాను, ఓకేనా? ముందుగా అరటికాయ మసాలా వడ. అరటికాయ మసాలా వడ అంటేనే చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇంట్రెస్టింగే కాదండి, వెరీ టేస్టీ అండి. అసలు తింటే తెలుస్తుంది అనుకోండి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేయండి అంటారు కదా. ఇదిగో చెప్పేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యపిండి ఒక చిన్న కప్పు తీసుకోండి, అందులో కొంచెం ఒక స్పూన్ మైదాపిండి తీసుకోండి, తర్వాత ఒక స్పూన్ ఉప్మా రవ్వ కూడా తీసుకోండి, ఇక అరటికాయ ఒకటి పెద్దది తీసుకోండి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కారం మన టేస్ట్కి తగ్గట్టు, ఉప్పు, జీలకర్ర కంపల్సరీ ఉండాలి, పచ్చిమిర్చి, ఇంకా నూనె, ఎర్రగడ్డలు, గరం మసాలా పొడి, ఇంతే. కావలసిన పదార్థాలు మళ్ళీ చెప్పేస్తాను. బియ్యం పిండి ఒక చిన్న కప్పుడు తీసుకోండి, మైదా ఒక స్పూను, ఉప్మా రవ్వ ఒక స్పూన్, అరటికాయ పెద్దది ఒకటి తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, సాల్ట్, కారము, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా ఉంటే కనుక మంచిది తీసుకోండి, నూనె ఫ్రై చేయడానికి, ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు తీసుకోండి, గరం మసాలా తీసుకోండి, ఇంతేనండి. ఓకే, తయారీ విధానం చెప్పేసేనా? ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం పిండి వేసేయండి. బియ్యం పిండితో పాటు ఆ కొంచెం మైదా వేసేయండి, ఆ స్పూను ఉప్మా రవ్వ కూడా వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అందులోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్టు, జీలకర్ర, పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకొని అవి వేసేసేయండి. కొంచెం పుదీనా కడిగేసి బాగా బాగా సన్నసన్నగా తరిగి అందులో వేసేసేయండి. ఎర్రగడ్డలు సన్నసన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసేయండి, ఏ లోబియ పిండిలో. ఇక గరం మసాలా పౌడర్ అని చెప్పాను కదా, దాన్ని కూడా అందులో వేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు అరటికాయని తొక్క తీసేసి దాన్ని బాగా కొంచెం ఉడకబెట్టాలి. ఉడకబెడితే ఉడుకుతుందన్నమాట. ఉడికించిన అరటికాయ తొక్క తీసేసి, లేకపోతే ముందుగానే తీసేసేయచ్చు, దాన్ని బాగా స్మాష్ చేసేయాలి. అంటే బాగా చిందరవందరగా చేసేసేయాలన్నమాట. చేసేస్తే బాగా మెత్త మెత్తగా అయిపోతుంది అరటికాయ. అలా అయిపోయినటువంటి అరటికాయని బియ్యం పిండిలో వేసేయండి. వేసారా? ఓ వెరీ గుడ్. వేసిన తర్వాత మొత్తం కలిపేయండి, బాగా కలిసిపోవాలన్నమాట. కలిసిపోతే ఈ ముక్కలు ముక్క ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదు అనమాట. అరటికాయ బాగా స్మాష్ అయిపోవాలి. బియ్యం పిండిలో బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చేయండి. ఉప్పు తక్కువైతే కలపండి కొంచెం. తర్వాత నీళ్ళు అవసరమైతే నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసి బాగా వడపిండిలాగా కలిపేయండి. కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టండి. ఓ ఇంకా మనం చేయాల్సిన పని, స్టవ్ మీద కడాయి పెట్టాలి. కడాయి పెట్టి నూనె వేసి, కొంచెం ఫ్రై కాబట్టి వడలు కాబట్టి నూనె కొంచెం ఎక్కువే వేయండి. వేసి నూనె కాగిన తర్వాత ఈ పిండిని వడల్లాగా అద్ది అద్ది అందులో వేసేయాలి. ఎర్రగా కాలాలండి. రెడ్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట. చిన్న మంటలో కాల్చండి, లోపలంతా కూడా కాలుతుంది. అప్పుడు తిని చూడండి. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత టేస్టీ వడంటే, అస్సలు తింటూ ఉంటే మీరు ఎన్న తినాలనిపిస్తుంది. ముఖ్యంగా కొనుక్కొని అరటికాయలు తినేవాళ్ళకన్నా అరటికాయలు కాస్తే చూసారా, వాళ్ళకి ఇది చాలా మజా అండి. ఎందుకంటే మరి ఇంటి నిండా అరటికాయలు ఉంటాయి, దీంతో ఎన్ని వడలైనా తినేయచ్చు అన్నమాట. అంత బాగుంటాయి టేస్ట్. మిగతా వాళ్ళకన్నా ఈ అరటికాయ మసాలా వడ సూపర్ టేస్ట్ అండి. దీని తయారీ మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. అరటికాయని తొక్క తీసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో బియ్యం పిండి, కొంచెం మైదా, కొంచెం ఉప్మా రవ్వ వేసి అందులో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ పుదీనా సన్నగా కట్ చేసి అందులో వేసేసేయండి. వేసేసి ఎర్రగడ్డ సన్న సన్న ముక్కలు వేసి గరం మసాలా పొడి వేయాలి. వేసి అన్నీ కలిపేసేయండి ముద్దుగా. అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకొని వడపిండిలా కలుపుకోండి. కలుపుకున్నారా? ఇప్పుడు కడాయిలో నూనె వేసి స్టవ్ మీద పెట్టి నూనె కాగా వడలాగా అద్దుకొని వేసేయండి. అలా మీరు ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లో వేసుకొని ఈ పండగకి సూపర్గా లాగించండి. పండగ లేకపోయినా సాయంత్రం స్నాక్స్ సూపర్. ఇక ఎన్నైనా తింటూనే ఉంటారు. కొంతమంది టీవీ ముందు కూర్చుకొని సూపర్ సూపర్గా తినేస్తూ ఉంటారు. అలా చేసుకుంటారు కదూ. ఓకే, ఇంకొకటి చెప్తాను. అరటికాయ 65. ఈ అరటికాయ 65 అనగానే అందరికీ నోరు ఊరిపోతుంది. ఏ చికెన్ 65 ఓ, లేకుంటే ఏదో 65లు ఉంటాయి కదా, అవి కాకుండా అరటికాయతో 65 అంటే ఎలా ఉంటుందా అనుకుంటున్నారా? తయారీ విధానం చెప్పేస్తాను. కావలసిన పదార్థాలు: అరటికాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు అంటే ఆనియన్ అంటే ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ఒక కప్పు పెరుగు, అంతే సరిపోతుందన్నమాట. మళ్ళీ చెప్తాను. అరటికాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, తర్వాత గరం మసాలా పొడి, పసుపు, ధనియా పొడి, ఒక కప్పు పెరుగు, జీలకర్ర పొడి, కారం, అంతే. ఇప్పుడు తయారీ విధానం చెప్పేస్తాను, జాగ్రత్త వినండి.

అరటికాయను ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టండి. అందులోని పసుపు కూడా వేసేసి కాసేపు ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ వడపోసేసి ఒక ప్లేట్లో వేసి పెట్టేయండి. వేసారా? ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టండి. కడాయిలో నూనె వేసి, నూనె కాగుతూ ఉంటుంది, నీళ్లు ఒడిగిపోయాక అరటికాయ ముక్కల మీద ఈ మొక్కజొన్న పౌడర్ అంటే కార్న్ పౌడర్ అంటారు, దీన్ని వేసేసి బాగా ముక్కలన్నింటినీ ఎగరేయండి. ఎగరేస్తే ఆ పౌడర్ అంతా ముక్కలు కలిసిపోద్ది అనమాట. చేత్తో కలిపితే ఒక్కోసారి అది చిదిమిపోతుంది, కాబట్టి ఇట్లా ఎగరేస్తే ప్లేట్ని అవంతా కూడా కలిసిపోద్ది అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి కొంచెం, ఆ నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగుతున్నప్పుడే వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత కారం వేయండి, ధనియా పొడి, పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసేసి బాగా కలిగి పెట్టండి. కొంచెం నూనె బుడగలాగా వచ్చినప్పుడు అందులో పెరుగు వేయండి. పెరుగు వేసి బాగా ఉడకాలి, అంటే గరిటెతో బాగా కలయి పెడుతూ ఉండాలి. కలయి పెడుతున్నప్పుడు మీకు ఆయిల్ బుడగలు వస్తాయన్నమాట. ఆయిల్ బుడగలు వచ్చాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేశారంటే రెడ్గా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత కాసేపటికి ఈ అరటికాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నారు కదా, అవి అందులో వేసేసి 5 నిమిషాలు బాగా కలయి పెట్టండి. మొత్తం కలిసిపోద్ది. మొత్తం కలిసిపోయిన తర్వాత ఇక చూడండి, ఇక అరటికాయ 65 పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. మరి ఇంత టేస్టీగా ఉంటుందా అని అనిపిస్తుంది అనమాట మీకు. అంత బాగుంటుంది అరటికాయ 65. తయారీ విధానం మళ్ళీ చెప్పేస్తాను. అరటికాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి అందులో కొంచెం పసుపు కూడా వేసేసి ఉడకబెట్టండి. దాన్ని నీళ్లు వడపోసేసి కార్న్ పౌడర్ అంటే కార్న్ పౌడర్ మొక్కజొన్న పౌడర్ వేసేసి దాన్ని బాగా ఎగరేసారంటే మొత్తం కలుసుకుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ మీద అందులో నూనె వేసి ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేయండి. అవి తీసేసిన తర్వాత ఆ కడాయిలో కొంచెం నూనె వేసి అందులోని ఉల్లిపాయ ముక్కలు వేసేసి వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసేసి, ఫ్రై అవుతున్నప్పుడే కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసేసి, జీలకర్ర వేసేసి బాగా కలుస్తూ ఉంటాయి. కలుస్తున్నప్పుడు పెరుగు వేసేయండి పక్క, అంటే ఒక కప్పు పెరుగు వేసేసేసి బుడకలు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అప్పుడు మీరు ఫుడ్ కలర్ వేయండి. కొంచెం రెడ్గా వచ్చేటట్టుగా వేస్తే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది. ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు. వేసేసి ఇప్పుడు ఈ ఫ్రై చేసిన అరటికాయ ముక్కలు వేసేసి కొసేపు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి చాలు. మొత్తం కలిసిపోయి కొంచెం పొడి పొడి అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ అరటికాయ 65 రెడీ. ఓకే, మరి తిని చూడండి. అబ్బబ్బబ్బబ్బా, వెరీ టేస్టీ అండి. మరి చేసుకుంటారా? ఓకే. ఈ పచ్చి అరటికాయతో పచ్చడి కూడా చేసుకుంటారు. మీకు ఆ విషయం తెలుసో తెలీదో, చాలా త్వరగా అయిపోతుంది. ఎలాగ చెప్పన, అరటికాయని బాగా తొక్క తీసేసి 5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి. బాణీ స్టవ్ మీద పెట్టి దానిలో కొంచెం నూనె వేయండి. అందులో ఒక 10 మిరపకాయలు ఫ్రై చేయండి. అలాగే పచ్చిమిరపకాయ కూడా 2, జీలకర్ర, చింతపండు, తెల్లగడ్డ రెప్పలు ఇవన్నీ ఫ్రై చేయండి. ఫ్రై చేసేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, చింతపండు, తెల్లగడ్డలు అన్నీ వేసేసి, సాల్ట్ కూడా వేసేసి, ఈ అరటికాయ వేసేసి బాగా మెత్తగా రుబ్బేసేయండి. రుబ్బేసేసి అందులో కొంచెం పెరుగు కూడా వేసేసి రుబ్బేయండి. అంతే, తీసేసి తాళింపు గింజలతో తాళింపు పెట్టండి. ఆయిల్లో తాళింపు గింజలు వేసేసి దాన్ని పచ్చళ్ళు వేసేసేయండి. అంతే అండి, ఇక ఉంటుంది చూడు పచ్చి అరటికాయ పచ్చడి, చాలా బాగుంటుంది. ఇది సంగట్లకు కూడా భలే ఉంటుంది. సంగటి కానీ తర్వాత అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి భలే బాగుంటుంది అన్నమాట. మళ్ళీ చెప్తాను చూడండి, అరటికాయని 5 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి. బాణీ పెట్టి నూనె వేసి 10 మిరపకాయలు అంటే ఎండుమిరపకాయలు వేయించేసి తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని కొంచెం బాగుంటుంది అన్నమాట. జీలకర్ర, చింతపండు, తెల్లగడ్డలు ఇవన్నీ వేయించేసి మిక్సీ జార్లో వేసి సాల్ట్ సరిపడ వేసేసి అరటికాయ ముక్కలు వేసి రుబ్బండి మెత్తగా. దాంట్లోకి పెరుగు కూడా వేసి రుబ్బేయండి. రుబ్బేసిన తర్వాత అంతా తీసేసి తాళింపు పెట్టేసి తినండి. అంతే అంతే, ఇంకా పచ్చి అరటికాయ పచ్చడి భలే బాగుంటుంది. కమ్మ కమ్మగా ఉంటుంది అన్నమాట, కొంచెం పుల్ల పుల్లగా నోటికి

చాలా అసలు అసలు చెప్తుంటే నోరు ఊరుతుందన్నమాట. ఇంకా చేసుకొని తింటే ఉంటుంది దాని మజాక. ఓకే, అరటికాయ తింటే కాదు చిప్స్ కూడా చేసుకుంటారండి. ఇది చాలా సులువు అనమాట. ఏం లే, బయట తొక్క తీసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఎన్నైనా సరే అరటికాయలు చిన్న చిన్నవి చేసేసుకొని వాటిని సాల్ట్ వాటర్లో నానపెట్టాలంటే ఉప్పు నీళ్ళల్లో నానపెట్టేసి మళ్ళీ వడపోసేయాలి. వడపోసి ఇప్పుడు కడాయిలో నూనె వేసి

ఎన్నైనా సరే అరటికాయలు చిన్న చిన్నవి చేసేసుకొని వాటిని సాల్ట్ వాటర్లో నానపెట్టాలంటే ఉప్పు నీళ్ళల్లో నానపెట్టేసి మళ్ళీ వడపోసేయాలి. వడపోసి ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఇవన్నీ కూడా అందులో ఫ్రై లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పైనే కారం చల్లేసి తినటమే. మళ్ళీ చెప్తాను, అరటికాయని తొక్క తీసేసి సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. స్లైసెస్ కట్ చేసి అమ్ముతారనమాట, దాంతో మళ్ళీ బాగా వస్తాయి. ఇప్పుడు నూనె పెట్టి దీని నూనె కాగుతుండగా దీన్ని ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళల్లో నానపెట్టండి. ఒక అరగంట నానితే కనుక బాగుంటుంది, ఉప్పు చేరుకుంటుంది. ఇప్పుడు వీటిని వడపోసి చెమ్మ లేకుండా ఆరితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఈ ముక్కలన్నీ ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో వేసుకొని పైన కారం చల్లుకొని తినటమే. ఇక సాయంత్రం పిల్లలకి చిప్స్ కొనుక్కురండి చిప్స్ కొనుక్కురండి అంటుంటారు కదా, ఈ చిప్స్ పెట్టండి, అంతకంటే బాగుంటాయి, చాలా బాగుంటాయి. శ్రోతలు, మీకు అరటికాయతో గ్రేవీ కూర చెప్తాను. ఈ కూర చేసుకుంటే అంటే ఇది కొంచెం మసాలా లాగా ఉంటుంది, మసాలా కూర అంటారు. చేసుకుంటే అన్నం లేక ఇంక వేరే ఏ కూర అక్కర్లేదు, భలే బాగుంటుంది. రెండు అరటికాయలు తీసుకోండి, దాన్ని కట్ చేయండి, కొంచెంసేపు ఉప్పు నీళ్ళలో వేసేసి నానపెట్టండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎర్రగడ్డలు కట్ చేసి ముక్కలు పెట్టుకోండి, టమాటా ముక్కలు పెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పక్కన పెట్టుకోండి, ముద్ద, ధనియాల పొడి, కారం, పసుపు, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకున్నాక కడాయిలో నూనె వేయండి. నూనె వేగిన తర్వాత ముందు అల్లం వెల్లుల్లి వేయాలి, చిన్న మంట మీద రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కూడా వేగుతూ, మరీ మాడిపోకూడదు, వేగుతూ ఉన్నప్పుడే ఇక అన్నీ వేసేయాలన్నమాట. కారం, పసుపు, ఈ ధనియాల పొడి ఇవన్నీ వేస్తూ ఉన్నప్పుడే టమాటాలు వేసేయాలి. టమాటాలు సన్న సన్నగా కట్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడికేలోగా ఈ అరటికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్నారు కదా, ఉప్పు నీళ్ళు నానపెట్టుకున్నారు కదా, ఇప్పుడు తీసి అందులో వేసేయండి. టమాటా ఉడికాక అరటికాయ వేస్తే కూర చాలా బాగుంటుంది. టమాటా ఉడకకముందే అరటికాయ వేసేసారనుకోండి కూర ఒక పచ్చితనంలాగా ఉంటుంది అన్నమాట. అందుకే టమాటా, కారం, పసుపు ఇవన్నీ ధనియాల పొడి అన్నీ వేగిన తర్వాత ఇవి వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టండి. 5 నిమిషాలకి అంతా ఉడికి దగ్గర అవుతుంది అన్నమాట. మళ్ళీ కలపెట్టండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసేయండి. వేసేసి కాసిన్ని నీళ్ళు వేసేసి మళ్ళీ కలపెట్టండి. మళ్ళీ కలపెట్టేసేసి మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత అండి పైకి నూనె బుడగలు బుడగలుగా వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు కొత్తిమీర బాగా కట్ చేసుకొని అందులో వేసేసి అంతే. ఇక మూత పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత తినండి. ఇక ఉంటుంది గుమగుమలాడుతుంటుంది ఈ గరం మసాలా కొత్తిమీర. కొత్తిమీర బాగా దొరికే టైంలో కొంచెం ఎక్కువ వేసేసేయండి కట్ చేసి, అది ఆ వేడికి బాగా కలిసిపోతుంది. ఇక అన్నంలో తింటే ఉంటుంది, రోజుకి ఒక అరటికాయ వెరైటీ చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో తెలుసా. పచ్చడి సూపర్ అండి, భలే బాగుంటుంది. ఓకే శ్రోతలు, ఈ అరటికాయతో చాలా రకాలు తెలుసుకున్నాం కదా, మీరందరూ కూడా చేసుకోండి, ఈ వడ చేసుకొని తినండి, మంచిగా నాకు చెప్పండి. మీరు నాకు చెప్పాలంటే నా అడ్రస్ పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. మళ్ళీ చెప్తాను అడ్రస్, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. ఓకే శ్రోతలు, వచ్చే వారం సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.

0: ఇంతవరకు పసందైన వంటకాల వివరాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మల.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: GRP ज्वेलर्स సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. GRP ज्वेलर्स శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం CG నివాస్ IAS వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన మన జనగణన మన బాధ్యత.
5: ఇప్పుడు ఒక చిత్రగీతం.

ఇప్పుడు ప్రపంచ ఫెయిర్ ప్లే డే, దీని గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. దీన్ని ప్రపంచ నిష్పాక్షిక క్రీడా దినోత్సవంగా కూడా భావిస్తాం. ప్రపంచ ఫెయిర్ ప్లే డేని ప్రతి సంవత్సరం మే 19న జరుపుకుంటాం. దీని ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా క్రీడలలో నిజాయితీ, గౌరవం మరియు సమానత్వాన్ని ప్రోత్సహించడం. ఇది కేవలం గెలవడమే కాకుండా క్రీడాస్ఫూర్తితో ఆడే విధానానికి అద్దం పడుతుంది అన్నమాట. ఇది ఈ నిజాయితీ గౌరవం కేవలం క్రీడలలో మాత్రమే కాదండి, అన్ని విభాగాలలో కూడా ఇది మనము అన్వయించుకోవచ్చు. దీని చరిత్రలోకి వస్తే, ఇంటర్నేషనల్ ఫెయిర్ ప్లే కమిటీ, పానాథ్లాన్ ఇంటర్నేషనల్ కమిటీ, ఇంకా యూరోపియన్ ఫెయిర్ ప్లే మూమెంట్ ఇవన్నీ సంయుక్తంగా ఈ రోజును ప్రపంచ ఫెయిర్ ప్లే డేగా ప్రతిపాదించాయి. దీని ప్రారంభం ఎప్పుడంటే 2000

2022 సంవత్సరం డిసెంబర్ 5న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా తీర్మానించింది. ఆ తీర్మానం వలన 2025 నుంచి మే 19న ఈ తేదీనే, అంటే ఈ రోజును అధికారికంగా వరల్డ్ ఫెయిర్ ప్లే డేగా ప్రకటించారు. ముందే అనుకున్నట్టు దీన్ని ప్రపంచ నిష్పాక్షిక క్రీడా దినోత్సవంగా భావిస్తాం. క్రీడారంగంలో నిజాయితీని, గౌరవాన్ని, నిష్పాక్షికతను ప్రతి ఒక్కరూ పాటించాలని ఇది తెలియచేస్తుంది. అప్పుడే నిజమైన క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ప్రపంచ ఫెయిర్ ప్లే డే గురించిన కొన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక చిత్రగీతం.

0: శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతల కోరికపై సినిమా పాటలు వింటారు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 5:30 దాటి 5 సెకండ్లు. ఈ కార్యక్రమాలను మీరు 103.2 107.5 MHz పై వింటున్నారు. ఇప్పుడు వినండి. యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈ పూట యువవాణి యువజనుల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత క్రీడా ప్రపంచం విశేషాలు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిఫెన్స్ బయో ఇంజనీరింగ్, ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ ఈ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 28. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇప్పుడు వినండి. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి 7 ఖాళీలు, ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఈఐ విభాగానికి 6 ఖాళీలు, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి 3 ఖాళీలు, కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ విభాగానికి 4 ఖాళీలు, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈ విభాగానికి 4 ఖాళీలు, టెక్స్టైల్ ఇంజనీరింగ్కి 1 ఖాళీ, లైబ్రరీ సైన్స్ వారికి 1 ఖాళీ, ఫిజిక్స్ విభాగానికి 1, అకౌంట్స్ విభాగానికి 1 ఖాళీలున్నాయి. ఇవన్నీ ఖాళీల వివరాలు. కోర్సు వ్యవధి 7 వరకు ఉంటుంది. అర్హత సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సి, బీఎల్ఐఎస్సి, బీకామ్ ఈ విభాగాలలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇది అర్హత. స్టైఫన్ నెలకు 12,300 వరకు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపిక విధానం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తును చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20వ తేదీ. గుర్తుంచుకోండి శ్రోతలు, మీ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20 అంటే రేపటి వరకు ఉంది. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ తేదీ 1వ తేదీ. ఇతర వివరాల కోసం ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ను పరిశీలించండి. వెబ్సైట్ https://drdo.gov.in

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు, ఇప్పుడు క్రీడా ప్రపంచం విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఐపీఎల్ విశేషాలు చూద్దాం. వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. గత మంగళవారం నాడు జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్లు కొడుతూ పెద్ద టార్గెట్లను అలవోకగా కరిగిస్తూ టాప్ గేర్లో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్కు షాక్. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై గుజరాత్ టైటాన్స్ పేసర్లు కొట్టిన దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ నేలకు దిగింది. బ్యాటర్ల మూకుమ్మడి వైఫల్యంతో మంగళవారం జరిగిన మ్యాచ్లో 82 పరుగుల తేడాతో జీతీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు ఇచ్చిన 169 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్ 14.5 ఓవర్లలో 86 రన్స్కే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ 19 టాప్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కగిసో రబాడా 3, జేసన్ హోల్డర్ 3 వికెట్లతో దెబ్బకొట్టారు. తొలుత సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61, వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 అర్ధశతకాలతో రాణించగా టైటాన్స్ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 108 స్కోర్ చేసింది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. 12 మ్యాచ్ల్లో వరుసగా 5 ఓవరాల్గా 8 విజయంతో జీటీ టాప్ ప్లేస్కు దూసుకెళ్లగా అన్నే మ్యాచ్ల్లో 5 ఓటమితో రైజర్స్ 3వ స్థానానికి పడిపోయింది. ఇక బుధవారం నాడు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి దుమ్మురేపింది. బంతితో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఛేదనలో విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 నాటౌట్ అజేయ శతకంతో చెలరేగిన వేళ ఈ సీజన్లో ఆ జట్టు 8వ విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచింది. కేకేఆర్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి కోహ్లీకి అండగా దేవదత్ పడిక్కల్ 27 బంతుల్లో 39 పరుగులతో రాణించాడు. తొలుత అంగక్రిష్ రఘువంశీ 46 బంతుల్లో 71, రింకు సింగ్ 29 బంతుల్లో 49 నాటౌట్తో రాణించడంతో కోల్కతా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 స్కోర్ చేసింది. వరుసగా 4 విజయాల తరువాత కేకేఆర్కు ఇది తొలి ఓటమి కాగా ఓవరాల్గా 6 పరాభవంతో ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపుగా వదులుకున్నట్టే. ఇక గురువారం నాడు పంజాబ్ కింగ్స్కు వరుసగా 5వ ఓటమి ఎదురైంది. ధర్మశాలలో తిలక్ వర్మ 75 నాటౌట్, ఆఖరి ఓవర్ థ్రిల్లర్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. 201 ఛేదనలో శుభారంభం దక్కిన మిడిల్ ఓవర్లలో వికెట్లు పడడంతో పంజాబ్ పోటీలోకి వచ్చింది. కానీ తిలక్ పట్టువదలకుండా ఆఖరిదాకా నిలబడ్డాడు. చివరి ఓవర్లో 10 పరుగులతో ముంబైకి 6 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు. ఇక కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే బుమ్రా జట్టును గెలిపించాడు. ఆఫ్స్ రేసులో వెనుకబడిన పంజాబ్ కింగ్స్ తడబడినా చివరకు భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ అర్ధశతకంతో చెలరేగిన శార్దుల్ ఠాకూర్ 4 వికెట్ల సూపర్ స్పెల్తో మిడిల్ ఆర్డర్ కుప్పకూల్చాడు. దీపక్ చాహర్ 2 వికెట్లతో బెంబేలెత్తించగా పంజాబ్ స్కోర్ 150 దాటితే గొప్పే అనిపించింది. కానీ అజ్మతుల్లా ఉమర్జాయ్ 38, అలాగే ఇంపాక్ట్ సబ్ విష్ణు వినోద్ 15తో నాటౌట్, బాటలెట్ 18 నాటౌట్లు డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడగా అయ్యర్ సేన ముంబై ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక శుక్రవారం నాడు హ్యాట్రిక్ విజయాలతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చిన

చెన్నై సూపర్ కింగ్స్కు లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి వైదొలగిన ఆ జట్టు శుక్రవారం లక్నోలో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సిఎస్కేను 7 వికెట్ల తేడాతో ఓడించడమే కాకుండా పోతూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 90 విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రత్యర్థి నిర్దేశించిన 188 పరుగుల ఛేదనను ఆ జట్టు 16.4 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఊడేసింది. మొదట కార్తిక్ శర్మ 42 బంతుల్లో 71 మెరుపులకు తోడు, ఆఖర్లో శివం దూబే 16 బంతుల్లో 32 నాటౌట్తో రాణించడంతో చెన్నై 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోర్ చేసింది. ఆకాశ్ సింగ్ 3 వికెట్లతో చెన్నైని కట్టడి చేశాడు. ఇక శనివారం నాడు జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ప్రత్యర్థికి 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం కొండంత లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేకేఆర్ లీగ్ పట్టికలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు శుభమన్ గిల్, జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినట్టే. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభమన్ గిల్ 85 పరుగులతో చెలరేగగా మరో ఎండ్లో జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చిన యువ సంచలనం సాయి సుదర్శన్ 53 పరుగులతో నాటౌట్గా నిలిచి ఆఖరి వరకు పోరాడాడు. టాప్ ఆర్డర్లో 3 బ్యాటర్లు అర్ధ సెంచరీలతో అదరగొట్టినప్పటికీ రన్ రేట్ ఒత్తిడి పెరిగిపోవడంతో గుజరాత్ విజయ తీరాలకు చేరలేకపోయింది. అంతకుముందు ఫిన్ ఎలెన్ 93 పరుగులతో రెచ్చిపోయాడు. 14 మరియు 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించడంతో అర్ధశతకం బాదేసి రఘువంశీ 82 నాటౌట్తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎలెన్ అవుటైనా రఘువంశీ జతగా గ్రీన్ దంచినట్టే. డెత్ ఓవర్లలో వీరిద్దరి విధ్వంసంతో కోల్కతా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు కొట్టింది. ఇక ఆదివారం నాడు డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడి విజయం సాధించి ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. వెంకటేష్ అయ్యర్ 46 బంతుల్లో 73 నాటౌట్కు తోడు, కోహ్లీ 37 బంతుల్లో 58 అర్ధశతకంతో సత్తా చాటడంతో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. 9 విజయాలు 18 పాయింట్లతో బెంగళూరు అగ్రస్థానంలోకి రాగా సీజన్ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్కు ఇది వరుసగా 6 ఓటమి కావడం గమనార్హం. దాంతో తమ చివరి మ్యాచ్లో గెలిచిన ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్త్ గ్యారంటీ లేకుండా పోయింది. హైస్కోరింగ్ పోరులో తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేవదత్ పడిక్కల్ 25 బంతుల్లో 45, టీమ్ డేవిడ్ 12 బంతుల్లో 28 కూడా రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 88 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది. శశాంక్ సింగ్ 27 బంతుల్లో 56 ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఆర్సీబీ రసిక్ సలాం 3, భువనేశ్వర్ 2 వికెట్లతో రాణించారు. వెంకటేష్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక అదే రోజు రాత్రి జరిగిన మరో మ్యాచ్లో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. మిచెల్ స్టార్క్ 4 వికెట్ల అద్భుత బౌలింగ్కు తోడు కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 56, అభిషేక్ పొరెల్ 31 బంతుల్లో 51 సత్తా చాటడంతో సొంతగడ్డపై ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయాన్ని సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 194 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రాహుల్ పోరెల్ తొలి వికెట్కు 61 బంతుల్లోనే 105 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. కానీ సాహిల్ పరాఖ్, ట్రిస్టిన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్లను వెంటనే అవుట్ చేసిన రాయల్స్ బౌలర్లు ఉత్కంఠ రేపిన చివరిలో

కెప్టెన్ అక్షర్ పటేల్ 18 బంతుల్లో 34 నాటౌట్తో, ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ 5 బంతుల్లో 18 నాటౌట్తో జట్టును గెలిపించారు. తొలుత రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. జైస్వాల్ నిరాశపరిచిన ధ్రువ్ జురెల్ 40 బంతుల్లో 53, కెప్టెన్ రియాన్ పరాగ్ 26 బంతుల్లో 51, వైభవ్ సూర్యవంశి 21 బంతుల్లో 46 భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దాంతో రాయల్స్ ఒక దశలో 14 ఓవర్లకు 2 వికెట్లకు 160తో నిలిచి 230 పైచిలుకు స్కోర్ చేసేలా కనిపించింది. కానీ 15వ ఓవర్లో పరాగ్తో పాటు డోనోవన్ ఫెరీరా రవిసింగ్ను అవుట్ చేసిన స్టార్క్ రాజస్థాన్ నడ్డిని విరిచాడు. శుభం దుబేను మాధవ్ తివారీ పెవిలియన్ చేర్చడంతో తీవ్ర ఒత్తిడిలో పడింది. దసున్ శనక నిరాశపరిచినట్టే. మొత్తంగా 33 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి లయ తప్పింది. స్టార్క్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ లభించింది. క్రీడా ప్రపంచం విశేషాలు తెలుసుకుంటున్నాం. ఇక నిన్నటి రోజు జరిగిన మ్యాచ్లో చెపాక్ స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్కు చెక్ పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లినట్టే. బంతితో కెప్టెన్ కమిన్స్ 3 వికెట్లతో, బ్యాటుతో ఇషాన్ కిషన్ 47 బంతులతో 70 చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో సిఎస్కేను ఓడించింది. 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ తనతో పాటు గుజరాత్ టైటాన్స్ బెర్త్ను కూడా ఖాయం చేసింది. 7వ ఓటమితో చెన్నై దాదాపు ఎలిమినేట్ అయింది. సిఎస్కే ఇచ్చిన 181 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లో 47తో రాణించాడు. తొలుట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 27 బంతుల్లో 44, కార్తిక్ శర్మ 19 బంతుల్లో 32తో రాణించారు. కమిన్స్ 3, సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లను తీశారు. ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇక ఈరోజు జరిగే ఒక ముఖ్యమైన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ జట్టుతో తలపడనుంది. ఒక్క స్లాట్ ఖాళీగా ఉన్న ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే రాజస్థాన్ రాయల్స్ మిగిలిన తన 2 మ్యాచ్లలోనూ గెలవాల్సి ఉంటుంది. క్రీడా ప్రపంచం విశేషాలు వింటున్నారు. ఇప్పుడు మరికొన్ని క్రీడా విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ సొంత గడ్డపై ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీ స్టార్ సినర్ 6-4, 6-4తో కాస్పర్ రూడ్ను చిత్తు చేశాడు. దాంతో సినర్ ATPలోని మొత్తం 9 మాస్టర్స్ 1000 టైటిల్స్ గెలిచి కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ను పూర్తి చేసిన యంగెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 19వ సీజన్ May 31 ముగియడంతో June 6 భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్ను ఆడనుంది. మల్లన్పూర్లో ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టులో, ఆపై 3 వన్డేల సిరీస్లో శుభ్మన్ గిల్ సేనా తలపడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల అనంతరం శ్రీలంకకు టీమిండియా వెళ్లనుంది. లంకగడ్డపై 2 టెస్టుల సిరీస్ ఆడనుంది ఈ టీమిండియా. 2వ వారం నుంచి ఇరు జట్లు తలపడతాయని సమాచారం. పాకిస్తాన్తో 2వ టెస్టులో బంగ్లాదేశ్ పట్టు బిగించింది. వెటరన్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీం 137 పరుగులతో బంగ్లా తరపున అత్యధికంగా 14వ శతకంతో విజృంభించడంతో పాక్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆటకు 4వ రోజైన నేడు ఈ వార్త రాసే సమయానికి, మీకు చెప్పే సమయానికి, పాకిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసి ఎదురెదుతోంది. ఇక భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, సిరాగ్ శెట్టి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో రజతంతో

0: సరిపెట్టారు. ఈ సీజన్లో ఆడిన తొలి ఫైనల్లో టైటిల్ కోసం అద్భుతంగా పోరాడిన, 4 మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని ఆశలు రేపిన చివరకు రన్నరప్తోనే తిరిగొచ్చారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తుది పోరులో ప్రపంచ 4వ ర్యాంకర్ సాత్విక్ చిరాగ్ ద్వయం 12-21, 23-25 తేడాతో లియో రాలీ కర్నాండో డేనియల్ మార్టిన్ జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. వివిధ క్రీడల సమాహారం, క్రీడా ప్రపంచంలో క్రీడా విశేషాలు విన్నారు.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, రేపు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, తర్వాత ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించిన కొన్ని వివరాలు. ఈ అంశాలు ప్రసారమవుతాయి. ఇప్పుడు మరొక చిత్రగీతం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని ముఖ్యమైన అంశాలు. ఈ సాయంత్రం 6:30 90 వసంతాల ఆకాశవాణిని గురించిన కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవికాలంలో పశువులు జీవాలు కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనూష గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 ఈరోజు రాత్రి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో వింటారు. రాత్రి 8:00 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో తిరిగి సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 ప్రబోధగీతం వింటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రసారమయ్యే భక్తిరంజన కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వింటారు శ్రీ పి విజయ్ కుమార్ గారి వ్యాఖ్యానంలో. 6:35 పొలం కబుర్లు వింటారు. ఇక రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణిని గురించిన వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు విశేషం వింటారు. ఆ తర్వాత ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలమ్మ తల్లి సేవలో ఆకాశవాణి ఈ అంశంపై కవి సమ్మేళనం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ఎన్ వెంకటరమణ ప్రసాద్, శ్రీ ఎం విశ్వనాథరెడ్డి, శ్రీ బి తాతయ్య, శ్రీ దాసరి మున్నయ్య, శ్రీ పల్లిపట్టు నాగరాజు, అనుసంధానం శ్రీమతి ఏ ఉషారాణి. ఇక 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:35 రేపు ఉదయం ఆల్బమ్ చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఉపాధి కల్పనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతల కోరికపై చిత్రగీతాలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ప్రపంచ తేనెటీగల దినోత్సవం గురించిన కొన్ని వివరాలు వింటారు. 6:30 రేపు సాయంత్రం 90 వసంతాల ఆకాశవాణి వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు వింటారు. 7:15 రేపు సాయంత్రం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు అల్లం సొంఠి లవంగాల వలన ఉపయోగాలను గురించి శాస్త్రవేత్త శ్రీమతి ఏబి శ్రీలత గారి ప్రసంగం వింటారు. ఇక రేపు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది టీవీ సత్యనారాయణ. ముఖ్యాంశాలు: తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఆయన ఈరోజు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు 261.50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధిని మత్స్యకారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 288 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టి హార్బర్ కేంద్రంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా. మీ ఆదాయం ఎట్ట పెంచాలో అవన్నీ చేస్తాం.
0: మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ విశాఖ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్నందుకు మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులతో సంభాషించారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న మంత్రి, తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నామని పేర్కొంటూ,
2: రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 HP బోట్ ఒకటిను, నెల్లూరుకి 2 శాంక్షన్ చేసి, ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుర్గరాజపట్నం షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని, అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్డ్ నేర్పించి స్థిరమైనటువంటి జీవితాన్ని వాళ్ళ లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
0: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు

తో ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా విబీజీ రామ్జీ పథకం, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. ఈ వేసవిలో పనులు వేగంగా జరపాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆయా పనుల పురోగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ద్వారా పరిచయమైన ఎందరో కళాకారులు

0: ఈ కేంద్రం ఈరోజు 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ను జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షలత మాట్లాడుతూ, 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శ్రోతల కోసం జనరంజకమైన కార్యక్రమాలను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొంటూ,
1: నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. మనందరి కృషి వల్ల మరి మనం ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా మనం ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా వీ విల్ డూ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వీ విల్ గివ్ అవర్ సర్వీస్ టు ది నేషన్.
0: ఈ వాక్థాన్లో కార్యాలయ సిబ్బందితో పాటు శ్రోతలు, విశ్రాంత ఉద్యోగులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిపురంలోని కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ వాక్థాన్ ఆర్కే బీచ్ రోడ్డు పొడవునా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మొదలైన అమ్మవారి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం పలు మండలాలు ప్రమాద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ నుండి 54 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. తరచూ మంచినీరు, ORS ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. తేనెటీగల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు అన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఈరోజు ఏర్పాటు చేశారు. రైతులకు రాయితీపై తేనెటీగల పెట్టెలు, పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ పంటల పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషించి దిగుబడులు, నాణ్యతను పెంచుతాయన్నారు. తేనె, మైనం, పుప్పొడి, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణాంధ్ర కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 6:30 నాటి 15 సెకండ్లు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ఈ పూట ముందుగా మనం 90 వసంతాల ఆకాశవాణిని గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ తర్వాత భక్తి కుసుమాలు, భక్తి గీతాలు కూడా విందాం. ముందుగా 90 వసంతాల ఆకాశవాణిని గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందామండి. పిల్లలకు, పెద్దలకు, కర్షకులకు, కార్మికులకు, చేతి పని వారికి, చిన్న పని వారికి, ఇలా అందరికీ చేరువై ఆకాశవాణి వారి జీవితాలలోనే భాగమైంది. కాదు, ముఖ్య భాగమైందనే చెప్పాలి. నేడు మరి టెక్నాలజీ ఎన్ని మార్పులు చెందినా, తన ప్రభావాన్ని మీడియాపై ఎలా చూపిస్తున్నా కూడా, ఎప్పటికీ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా నిలిచిన ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకుంది. మరి ఆకాశవాణి పాత్రను, ముఖ్యమైన పాత్రను ఈ సందర్భంగా మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. కొన్ని వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన మొట్టమొదటిసారిగా 1920లో రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది ఒక కార్యరూపాన్ని దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో మరొకటి, 2 స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరు లభించింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23న ప్రారంభించబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ దివాలా తీసింది, 1 మార్చి 1930. అయితే ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తుండగా భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్లుగా అనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి మరియు కలకత్తాలలో 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుంచి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరగా 1932 మేలో ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను తన సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలన నియంత్రణ కింద ఉంచింది. తర్వాత 1935 మార్చిలో పరిశ్రమలు కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చిందన్నమాట. ప్రసార రంగం 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. తర్వాత 1941 అక్టోబర్లో సమాచార ప్రసార విభాగానికి బదిలీ చేయబడిందన్నమాట. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 నుంచి సమాచార మరియు కళల విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది అని చెప్పాలి. ఈ విభాగం పేరు 10 సెప్టెంబర్ 1946 నుంచి సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. తర్వాత 1957లోనే దీనిని ఆకాశవాణి

0: గా నామకరణ చేశారు. ఇవి వీటి పూర్వపరాలు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి రెండవ ప్రపంచ యుద్ధంతోనే వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా ఆ రోజుల్లో చాలా అవసరమైంది. చాలా వార్తా సేవలు, బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్రం పొందిన రోజుల్లో ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవేంటంటే ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, లక్నో, తిరుచి. ఈ 6 కేంద్రాలు అన్నమాట. వీటిల్లో మొత్తం 18 ట్రాన్స్మిటర్లు ఉంటే వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినటం ఆయా నగరాలలోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే అప్పట్లో పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఆల్ ఇండియా రేడియో తన ఆధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్రం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 275,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం, మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను, విషయాన్ని అందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం, వీటిపై అభిరుచిని పెంపొందించడానికి, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండటం అత్యవసరం అని అప్పుడు భావించారు. ఈ అవసరాలను తీర్చడానికి ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతుంది, అది అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ అని చెప్పాలి. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణిది అతిపెద్ద విభాగం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. 1947 ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని, 11% జనాభాను మాత్రమే కవర్ చేసేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92%, మొత్తం జనాభాలో 99.19% చేరువవుతుందంటే ఆశ్చర్యం లేదు. ఆకాశవాణి 23 భాషలలో మరియు 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది. అలా 90 సంవత్సరాల కింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారాన్ని అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం ఇదే ధ్యేయంగా ముందుకు నడుస్తుంది. ఇంకా విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం వంటి ఈ లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా ఒక సామాజిక మార్పు సాధనంగా ప్రగతిపై నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుంచి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి అది నిరంతరం సేవలను అందిస్తుంది కూడా. ఎప్పటికీ ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఈ నినాదానికి అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా ఎప్పటికీ అందిస్తూ ప్రజల గుండెలలో నిలిచిపోతుంది. 90 వసంతాల ఆకాశవాణి వివరాలు ఇంతవరకు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ

0: శుభారంభానికి ప్రారంభం.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడిక భక్తి కుసుమాలు, భక్తి గీతాలు వింటారు.

0: వింటున్నారు, భక్తి కుసుమాలు భక్తి గీతాలు వింటున్నారు.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: భక్తి కుసుమాలు, భక్తి గీతాలు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని 2 మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్

0: శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఏడాది ప్రారంభంలో పరిశ్రమ ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరాన్ని గాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్టు చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21వ తేదీ వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధానాధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎబోలా వైరస్కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఎబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131 చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఎబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక 1-off టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మాన్ గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107

0: अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का।
1: पुतला बोल रहे?
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ,
1: पर हम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: శ్రోతలు, ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశం, వేసవి కాలంలో పశువులు జీవాలు కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనూష గారితో పరిచయం వినండి.
4: శ్రోతలకు నమస్కారం. ఈరోజు వేసవి కాలంలో పశువులు జీవాలు కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్ర పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ డి అనుష గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
5: నమస్తే అండి.
4: మేడం, ముందుగా వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల పశువుల్లో కానీ జీవాల్లో కానీ కోళ్లల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి సాధారణంగా?
5: మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మనకి పగటిపూట ఉష్ణోగ్రత 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అందువల్ల పశువులు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం, అసౌకర్యానికి లోబడటం, అంతేకాకుండా వడదెబ్బ వంటివి గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా కోళ్లల్లో తెగులు రావటము, మరణాల శాతం పెరగటం మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే కోళ్లల్లో శరీర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు పరిసర ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో అవి తట్టుకోలేకపోవటం వల్ల మరణాల శాతం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా పాడి పశువులలో వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వీటి శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల నోటి నుండి చొంగ ఎక్కువగా కారుతూ ఉంది. తద్వారా ఏమవుతుంది అంటే జీర్ణక్రియ వ్యవస్థ సరిగా పనిచేయకపోవటం, నెమరు వేయటానికి కావలసిన ఎంగిలి అనేది లభించకపోవటం, తద్వారా ముట్టి మీద తేమ లేకపోవటం వంటివి గమనిస్తూ ఉంటాము. దాంతోపాటు ఈ వేసవి కాలంలో పశువులకి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మేత తక్కువగా తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగటం చేస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో పరిశుభ్రమైన నీరు అందించినప్పుడు అవి అనారోగ్య సమస్యలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా నీరు ఎప్పుడైతే అందుబాటులో ఉండదో అవి కుంటలల్లో ఉండే నీరు అటువంటివి తాగటం వల్ల బాహ్య పరాన్నజీవుల సమస్య మరియు ఇతర అనారోగ్య సమస్యలు అనేవి రావటం జరుగుతుంది. దాంతోపాటు పశువులకు ఎప్పుడైతే నీరు సరిగా దొరకకపోవటం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవటం, తద్వారా మూత్రం తక్కువగా పోయటం, అంతేకాకుండా గుండె మరియు నాడి వేగంగా కొట్టుకోవటం జరుగుతుంది. దాని ద్వారా వడదెబ్బకు గురవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. దాంతోపాటు వేసవిలో ముఖ్యంగా పచ్చి మేత అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి రైతులు ఎక్కువగా ఎండుగడ్డి మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ ఎండుగడ్డి ఎక్కువగా పెట్టడం, పచ్చి మేత లేకపోవటం వల్ల జీర్ణక్రియ సమస్యలు అనేవి రావటం, తద్వారా పారుడు సమస్యలు అనేవి రావటం మనం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఉష్ణోగ్రత పెరగటం వల్ల హార్మోన్ల

0: ఉత్పత్తిలో కూడా మార్పులు జరగటం, దాని ద్వారా పునరుత్పత్తి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ పునరుత్పత్తి సమస్యలలో కట్టుకు రాకపోవటం, కట్టు వచ్చినా నిలవకపోవటం, అంతేకాకుండా ఎద లక్షణాలు కనబరచకపోవటం, ఇటువంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాము.
1: మరి ఇప్పుడు మీరు ఈ పునరుత్పత్తి సమస్యలు అన్నారు కదా, వీటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: వేసవి కాలంలో పునరుత్పత్తి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే బయట ఉష్ణోగ్రత పెరగటం వల్ల మనము ఎద ఇంజెక్షన్ చేసినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోనట్లయితే కట్టు నిలవకపోవటం మనం గమనిస్తూ ఉంటాము. సో దీనికి రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఎద ఇంజెక్షన్ వేసిన తర్వాత విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇంజెక్షన్లు వేయడం, దాంతోపాటు పశువు మీద చల్లటి నీరు పోయటం, వాటిని ఎక్కువగా పరిగెత్తించకుండా నెమ్మదిగా చూసుకోవటం, అంతేకాకుండా పాకలో కట్టివేయటం, అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు సాధారణంగా రైతులు ఎదకు వచ్చినప్పుడు సరైన సమయంలో ఎప్పుడు ఎద ఇంజెక్షన్లు వేయాలనేది అవగాహన చాలామందికి లేదు. ముఖ్యంగా ఏంటంటే ఆవులలో ఒక విధంగా, గేదెలలో ఒక విధంగా కట్ ఇంజెక్షన్స్ అనేవి వేయాలి. రైతులు ఎప్పుడైతే డబుల్ ఇన్సెమినేషన్ చేస్తేనే కట్టు నిలుస్తుంది అన్న అపోహతో ఒకేసారి రెండు కట్టు ఇంజెక్షన్లు వేయటం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా ఆవులలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఎద లక్షణాలు కనబరిస్తే మరుసటి రోజు 6 గంటలకి ఎద ఇంజెక్షన్ వేయించినట్లయితే కట్టు నిలవడం జరుగుతుంది. అదే గేదెలలో వచ్చేటప్పటికీ ఉదయం 6 గంటలకి ఎద లక్షణాలు కనబరిస్తే మరుసటి రోజు ఉదయం 6 గంటలకి మనము ఎద ఇంజెక్షన్ చేసినట్లయితే కట్టు నిలవటం జరుగుతుంది. డబుల్ ఇన్సెమినేషన్ అంటే ఏంటంటే ఒకేసారి రెండు ఎద ఇంజెక్షన్లు కాకుండా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఎద ఇంజెక్షన్లు వేసినట్లయితే కట్టు నిలిచే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎద లక్షణాలు సరిగా కనబరవు. ముఖ్యంగా రైతులు ఏంటంటే పచ్చిగడ్డి సరిగా ఉండదు, కేవలం ఎండుగడ్డి మాత్రమే వేస్తూ ఉంటారు. వాటికి సరిపడా ఖనిజ లవణాలు అనేవి దొరకవు, కాబట్టి అవి ఎద లక్షణాలు కనబరచకుండా ఉండటం గమనిస్తూ ఉంటాం. ఈ వేసవి కాలంలో దానా మేత తక్కువగా ఉంటుంది, కాబట్టి కనీసం రైతులు నీటిలో లేదా తౌడులో మినరల్ మిక్చర్ అనేది కలిపి ఇచ్చినట్లయితే ఎద లక్షణాలు అనేవి కనబరచటం గమనించవచ్చు. తద్వారా ఆ సమస్య నుండి రైతులు బయటపడవచ్చు.
1: మేడం, ఇందాక మీరు మేత గురించి మాట్లాడుతున్నారు, మరి వేసవిలో ప్రత్యేకంగా మేత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు?
0: ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా మనకు పచ్చిగడ్డి లభ్యత కూడా పూర్తిగా ఉండదు. ఇటువంటి సమయంలో పశువులని బయటకు మేతకు వదిలేటప్పుడు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మేతకు వదిలితే ఎంతైనా మంచిది. అలా కాకుండా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మధ్యాహ్నం సమయంలో మేతకు వదిలినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి అవి అనారోగ్య బారిన పడే సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రైతులు అజొల్లా అనే దాన్ని కూడా పెట్టుకోవటం వల్ల పచ్చి మేతకి బదులుగా దాన్ని వాడుకోవచ్చు.
1: మరి ఈ అజొల్లాని ఏ విధంగా పెంచాలంటే?
0: అజొల్లా అనేది ఒక ఫంగై అన్నమాట. అది రైతులు ఇంట్లోనే వాళ్ళ దగ్గర ఉన్న తొట్లల్లో దాన్ని పెంచుకొని వేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా వేసుకోవచ్చు, ఏ విధంగా పెంచుకోవాలి అంటే, సుమారుగా ఒక 6x3 కొలతలతో ఉన్న ఒక తొట్టి, అంటే 1.5 అడుగు లోతుండే తొట్టి ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో ఒక 20 కేజీల వరకు మట్టి, ఎర్రమట్టి వేసి దాంతోపాటు ఒక 4 నుంచి 5 కేజీల పచ్చి పేడ, అంటే ఈరోజు వేసిన పేడ కాకుండా దాన్ని ఒకరోజు ఉంచిన తరువాత మరుసటి రోజు ఆ పేడను అందులో కలిపి దాంట్లో నీళ్లు పట్టేసి వదిలేసి ఒక రోజంతా అందులో ఈ అజొల్లా కల్చర్ అనేది కొంత మోతాదు, అంటే 6x3 కొలతల దగ్గ తొట్టికి ఒక 1.5 నుంచి 1 కేజీ అజొల్లా కల్చర్ వేసినట్లయితే వారానికి ఆ తొట్టి నిండి వాళ్ళకి మేతకి అందుబాటులోకి వస్తుంది. దీనికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు, ఎటువంటి కెమికల్స్ కలపాల్సిన అవసరం అనేది ఉండదు. దీన్ని ప్రతి వారం రైతులు 70% వరకు తీసేసి 30% ఆకు తొట్లోనే

0: ఉంచినట్లయితే అది మళ్ళీ ఒక వారానికి ఆ తొట్టి అనేది నిండి సంవత్సరం పొడుగుత వాళ్ళకి ఈ అజొల్లా అంటే పచ్చి మేత అనేది ఉంటుంది. దీనివల్ల లాభాలేంటి మన మామూలు పచ్చిగడ్డితో పోల్చుకుంటే అంటే, ఇందులో మాంసాకృతుల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు ఖనిజ లవణాల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే పాల దిగుబడి అనేది ఎక్కువగా ఉండటం, పాల నాణ్యత పెరగటం అంటే వెన్న శాతం ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ఇంకొకటి, ఇది ఆవులకి మేకలకి పొట్టేళ్ళకి అంతేకాకుండా కోళ్ళకి కూడా మేతగా వేసుకోవచ్చు. అంటే ఇది ఎంత మోతాదులో వేసుకోవాలి అన్నప్పుడు పశువులకు వచ్చేటప్పటికి రోజుకు 1 కేజీ వరకు వేసుకోవచ్చు. మనకు పచ్చిగడ్డి 10 కేజీలైనా ఇది 2 కేజీలతో సమానమైనది. దాంతోపాటు ఇప్పుడు పొట్టేళ్ళకు వచ్చేటప్పటికి లేదా మేకలకు వచ్చేటప్పటికి మనకి 1/2 కేజీ వరకు ఒక రోజుకి మేతగా వేసుకోవచ్చు. కోళ్ళల్లో 50 గ్రాములు ఒక కోడి చొప్పున వేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి పేడలో ఉండటం వల్ల బాగా కడిగి మనం పశువుకి పెడితేనే అది తింటుంది. రైతులు ఎదుర్కొనే ముఖ్య సమస్య ఏంటి అజొల్లా మేపుగా వేయటంలో అంటే, తినట్లేదు అనే సమస్య ఎక్కువగా చెప్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే అది పేడలో పెరగటం వల్ల వీరు సరిగా కడగకుండా దానికి మేతగా వేసినప్పుడు అది తీసుకోదు. ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా పరాన్నజీవుల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది అనారోగ్య సమస్యకి గురయ్యి మళ్ళీ మందులు వాడటం, ఇటువంటి సమస్య రావటం జరుగుతుంది. కాబట్టి బాగా కడిగి మనము మేతగా వేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో అజొల్లాతో పాటు మనం సైలేజ్ కూడా తయారు చేసుకొని వేసుకోగలిగితే ఎంతో మంచిది.
1: మేడం, మరి ఈ సైలేజ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు, అంటే రైతులు ఇంట్లో తయారు చేసుకోవచ్చా?
0: తయారు చేసుకోవచ్చండి. అసలు మామూలుగా రైతులు ఏంటి అంటే వేసే ఎండుగడ్డిని హే అంటాము. సైలేజ్ అనేది ఏంటి అంటే తేమ శాతం కలిగిన గడ్డి. ఎండుగడ్డి అనేది పూర్తిగా తేమ శాతం అనేది ఉండదు, కానీ సైలేజ్లో కొంత మోతాదు వరకు తేమ శాతం అనేది ఉంటుంది. అంటే 100%లో ఒక 30% తేమ శాతం అనేది ఉంటుంది. రైతులు వేసవి కాలంలో కావచ్చు లేదా వర్షాకాలంలో కావచ్చు, ఇప్పుడు వేసవి కాలంలో బయటికి వదలలేరు కాబట్టి షెడ్లో పెట్టుకొని మేపుకోవడానికి ఈ సైలేజ్ అనేది వాడుకోవచ్చు, లేదా వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి మేతకు వదలలేరు కాబట్టి వదిలినప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షెడ్లో ఉంచుకొని మేపుకోవడానికి ఈ సైలేజ్ అనేది చేసుకోవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, రైతులు ఇంట్లో చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి. దీన్ని సులభంగా ఒక డ్రమ్ పద్ధతిలో చేసుకోవచ్చు. మామూలుగా మనకు బయట దొరికే మొక్కజొన్న కావచ్చు, సూపర్ నేపియర్ కావచ్చు, స్వీట్ కార్న్ కావచ్చు, ఏదైనా పచ్చిగడ్డి తీసుకొని దాన్ని 70% ఆరబెట్టాలి. 30% మాత్రమే తేమ ఉన్నప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే అది సుమారు 1 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉండేంత వరకు కట్ చేసుకొని గాలి పోకుండా లేయర్ బై లేయర్, అంటే ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని గాలి పోకుండా దాన్ని అదుముకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్రమ్లో ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఇలా కట్ చేసిన దాన్ని ఒక లేయర్ వేసి ఉప్పు లేదా బాగా పులిసిపోయిన మజ్జిగ దాన్ని చల్లేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేయడం, దానిమీద మళ్ళీ పులిసిన మజ్జిగ లేదా ఉప్పు, ఈ విధంగా చేసుకొని డ్రమ్ అంతా నిండిన తర్వాత గాలి లేదు అన్నట్లుగా బాగా ప్రెస్ చేసి దానిమీద ప్లాస్టిక్ కవర్ ఏదైనా కట్టేసి 21 రోజుల నుంచి 30 రోజుల వరకు దాన్ని వదిలేస్తే మంచి పోషక విలువలు కలిగిన గడ్డి అనేది మనకి పశువులకి అందుతుంది ఇలా చేయటం ద్వారా. అంతేకాకుండా చాలామంది ఇప్పుడు చెరుకు ఎక్కువగా కాల్ చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీ నుంచి వచ్చిన దాంతో. అలా కాకుండా రైతులు దాన్ని సేకరించగలిగినా కూడా దాని ద్వారా కూడా ఈ సైలేజ్ అనేది తయారు చేసుకొని పశువుకి మేతగా అందించటం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన గడ్డిని అందించగలుగుతారు. కానీ ఇందులో ఉన్న సమస్య ఏంటి అంటే, ఎప్పుడైనా గాలి చేరినట్లయితే అది బూజు పట్టడం పాడవటం జరుగుతుంది. అది పట్టకుండా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ సైలేజ్ అనేది ఎంతో మేలు.
1: అయితే మేడం, ఈ గృహవసతిలో ఈ వేసవి కాలంలో పశువుల గురించి వాటికి అన్ని వసతులు ఉండేలా ఎటువంటి మెలకువలు

0: పాటించాల్సి ఉంటుందంటారు.
1: ముఖ్యంగా ఈ గృహ వసతికి వచ్చేటప్పటికి ఏదైనా సరే, కోళ్ళ షెడ్ కావచ్చు లేదా మేకల షెడ్ కావచ్చు, ఏదైనా పశువుల షెడ్ ఏదైనప్పటికీ కూడా తూర్పు పడమర దిశగానే ఉండాలి. ఎందుకు అంటే ఎక్కువ వేడి, ఎక్కువ గాలి, ఎక్కువ వర్షపు నీరు రాకుండా ఉండే విధంగా తూర్పు పడమర దిశలో షెడ్ అనేది నిర్మించుకోవాలి. దాంతోపాటు ఈ ప్రక్క గోడలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా కట్టకుండా 6 నుంచి 4 అడుగుల వరకు ఎత్తులో ఉండి, ఆ తర్వాత మెష్ అనేది పెట్టుకున్నట్లయితే గాలి వెలుతురు బాగుంటుంది, సరైన సమయంలో వెలుతురు అనేది పడటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ చుట్టుపక్కల గోడలకి గోనె సంచులు అనేవి కట్టి పొద్దున సాయంత్రం వాటిని తడుపుకున్నట్లయితే షెడ్డు ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. అంతేకాకుండా షెడ్డు పైన రేకులు ఉన్నట్లయితే దాని మీద తెల్లటి సున్నం లాంటిది వేసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. రైతు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి పాకలో ఫ్యాన్లు, ఫిల్టర్లు, స్ప్రింక్లర్లు ఈ విధంగా అమర్చుకున్నట్లయితే ఉష్ణోగ్రత తగ్గుతుంది, తద్వారా పశువులకి లేదా కోళ్ళకి అనారోగ్య సమస్య అనేది లేకుండా ఉంటుంది.
0: మేడం, మరి సాధారణంగా వేసవి కాలంలో ఈ పశువుల్లో కానీ కోళ్ళల్లో కానీ ఎటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందంటారు?
1: ముఖ్యంగా పశువులలో మనకి వేసవి కాలంలో బాహ్య పరాన్నజీవుల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవేంటంటే పిరుదులు, పేళ్ళు, గోమార్లు, ఇవన్నీ చర్మంపై ఉండటం, అవి వాటి యొక్క రక్తం పీల్చటం, తద్వారా అది అనారోగ్యానికి గురవ్వటము, కొన్ని సమయాలలో తగిన సమయంలో చికిత్స అందించకపోతే మరణించటం, ఇటువంటివన్నీ గమనిస్తూ ఉంటాము. ఈ బాహ్య పరాన్నజీవుల సంఖ్య ఎక్కువైనప్పుడు అవి మేత సరిగా తీసుకోవు, నీళ్లు సరిగా తీసుకోవు, రక్తహీనత ఏర్పడుతుంది, తద్వారా మరణించటం జరుగుతుంది సరైన సమయంలో చికిత్స అందనప్పుడు. ఈ బాహ్య పరాన్నజీవులకి సకాలంలో మందులు వాడినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
0: మరి ఇప్పుడు ఈ పశువుల్లో ఈ బాహ్య పరాన్నజీవులు, మీరు చెప్పినట్టు ఈ పిరదులు, వీటి సమస్య కాకుండా ఇతర ఏ వ్యాధులు సంక్రమిస్తాయి జనరల్గా?
1: ముఖ్యంగా కడుపు ఉబ్బరం సమస్య అనేది పశువులలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ కడుపు ఉబ్బరం సమస్య ఏ విధంగా వస్తుంది అంటే జీర్ణక్రియ వ్యవస్థ అనేది సరిగా పనిచేయదు. దాని ద్వారా ఏంటి అంటే గట్టిగా పేడ వేయటము, జీర్ణ వ్యవస్థ కదలికలు తక్కువగా ఉండటము, ఇటువంటివన్నీ గమనిస్తూ ఉంటాము. దానికి హిమాలయన్ బట్టిస లేదు అంటే బెల్లము అటువంటివన్నీ అందించుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు బెబీషియోసిస్ వ్యాధి అనేది కూడా గమనిస్తూ ఉంటాము, ఎర్రపారుడు వ్యాధి అంటాము. దీనికి ముఖ్యంగా లక్షణాలు వచ్చేసి మేత సరిగా తినకపోవటం, జ్వరం రావటం, ఉష్ణోగ్రత సుమారు 106 డిగ్రీల వరకు ఉండటం, ఇటువంటివన్నీ గమనిస్తూ ఉంటాము. దీనికి వచ్చేసి డైమినజిన్ అసిట్యురేట్ ఇంజెక్షన్ అనేది కండరానికి ఇచ్చినట్లయితే, దాంతోపాటు లివర్ టానిక్స్ అనేవి ఒక 3 రోజులు ఇచ్చినట్లయితే దాని నుంచి కాపాడుకోవచ్చు.
0: మరి ఇప్పుడు సకాలంలో మందులు వాడాలన్నారు కదా, ఎటువంటి మందులు వాడాల్సి ఉంటుంది?
1: ఈ బాహ్య పరాన్నజీవులకి ముఖ్యంగా మనం అంటే ఇది మే నెల, ఏప్రిల్ మార్చ్ ఈ మాసాలలో మనము బాహ్య పరాన్నజీవులకి డెల్టా మెత్రిన్ కానీ, సైపర్ మెత్రిన్ కానీ, లేదంటే బయట దొరికే టికిల్ రాజ్ ఇటువంటివి నీళ్ళల్లో కలుపుకొని దాన్ని పశువు మీద స్ప్రే చేసినట్లయితే కొంతవరకు దాని బారి నుండి బయటపడవచ్చు. కానీ ఇది కొట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా రైతులు చేసే తప్పు ఏంటి అంటే పాకలోనే వాళ్ళు పశువులను ఉంచేసి దాని మీద స్ప్రే చేయటం చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏంటి అంటే ఆ మందు పడినప్పుడు అవి అక్కడే పాకలో కింద రాలిపోవడం జరుగుతుంది. ఆ రాలిపోయిన వాటిని వాళ్ళు మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ అదే పశువులకి ఎక్కటం జరుగుతుంది, మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చే సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే రైతులు ఈ బాహ్య పరాన్నజీవులకి ఈ స్ప్రేయింగ్ ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు ఆ పశువుని పాక నుంచి బయటికి తీసుకెళ్ళి దూరంగా ఒక చెట్టుకు లేదా ఒక దగ్గర కట్టేసుకొని అక్కడ స్ప్రే చేసుకున్నట్లయితే అవి కింద రాలటం జరుగుతుంది. ఆ రాలిపోయినవి కిరోసిన్లో కానీ లేదు అంటే అక్కడే అంటు పెట్టేస్తేనే వాటి యొక్క సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. దాంతోపాటు రైతులు ఏవైతే పిరుదులు వాళ్ళు గమనిస్తారో,

0: శరీరం మీద ఉండేవి బాగా ఉబ్బినటువంటి పిరుదులని చేత్తో కూడా తీసేసుకోవచ్చు.
1: మరి వీటికి రసాయన ఆధారిత మందులే వాడాలంటారా, లేదంటే ఈ హర్బల్గా తయారు చేసుకునే ఏమైనా మందులు కూడా వాడచ్చు అంటారా?
0: వాడొచ్చండి. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ అనేది కూడా వచ్చింది, మనకి ఇంట్లోనే తయారు చేసుకొని డెల్టా మెథ్రిన్ కానీ సైపర్ మెథ్రిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా విపరీతంగా వాడటం వల్ల, అంటే ఇవి 6 నెలలకు ఒకసారి వాడాల్సింది పోయి నెలకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇలా రిపీటెడ్గా వాడటం వల్ల, వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది రావటం జరిగింది. కాబట్టి ఇంట్లోనే వాళ్ళు వేపాకు వావిలాకు, అంటే 3 భాగాలు వేపాకు అయితే 1 భాగం వావిలాకు కలిపేసి కషాయం లాగా తయారు చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. దాని ద్వారా కొంతవరకు మనకి బాహ్య పరాన్న జీవుల సమస్య అనేది తగ్గుతుంది. అంతేకాకుండా వెల్లుల్లి రెమ్మలు, వేపాకులు, వేప పండ్లు, పసుపు, తులసాకులు, ఈ వావిలాకులు ఇవన్నీ కూడా కలిపి ఒక కషాయం లాగా తయారు చేసి బాహ్య పరాన్న జీవులకి పశువుల మీద స్ప్రే చేసినట్లయితే వీటి సమస్య అనేది తగ్గుతుంది.
1: మరి మేడం, ఇప్పుడు కోళ్ళల్లో ఈ వేసవి కాలంలో ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా నేను ముందుగా చెప్పినట్లు కోళ్ళల్లో శరీర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిల్లో తెగుళ్ళ సమస్య అనేది రావటం జరుగుతుంది. వీటికి సరైన వెంటిలేషన్, అంటే గాలి వెలుతురు అనేది కరెక్ట్గా వచ్చినట్లయితే దీని నుంచి మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ కోళ్ళకి సరైన సమయంలో టీకాలు, ఈ ఎండాకాలం ముఖ్యంగా తెగుళ్ళ సమస్య అంటే రానికేట్స్ డిసీజ్ అంటాం లేదా ఎండి వ్యాధి అంటాం, ఆ వ్యాధి రాకుండా లసోటా టీకా కనీసం అదైనా రైతులు వేసుకున్నట్లయితే ఈ సమయంలో వాటి యొక్క కోళ్ళని కాపాడుకోవచ్చు. దాంతో ఇవి కోళ్ళు ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉంటాయి, మేత తక్కువగా తీసుకుంటూ ఉంటాయి, తద్వారా అవి బలహీనపడటం, తద్వారా మెడవాల్చటం, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మేతలో కాస్త తేమ శాతం ఉండేలాగా చూసుకొని మేత అందించటం, లివర్ టానిక్లు వాడటం అరుగుదలకి, ఈ విధంగా చేసినట్లయితే కోళ్ళ మరణాల శాతం అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లల కోళ్ళు వచ్చేటప్పటికి బ్రూడింగ్ సమయంలో ముఖ్యంగా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, బల్బులు అనేది ఎక్కువగా పెట్టడం వల్ల ఇంకా రూమ్లో ఎక్కువ ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది.
1: మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ బ్రూడింగ్ సమయంలో ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సాధారణంగా బ్రూడింగ్ సమయంలో మనం 24 గంటలు కూడా లైట్లు వేసే ఉంచుతాము, కానీ ఈ వేసవి కాలం వచ్చినప్పుడు మనము లైట్లు అనేది ఆఫ్ చేసుకుంటూ ఉండటము, తెల్లవారుజామున సాయంత్రం పూట మాత్రమే వాటిని వేసుకుంటూ ఉండటము, లేదా వాటి యొక్క హైట్ ఎత్తు అనేది పెంచుకుంటూ పోవటం, అంటే ఇప్పుడు ఒక 5 అంగుళాల ఎత్తులో బల్బు ఉన్నట్లయితే దాన్ని ఒక 7 అంగుళాలకు పెంచుకోవటము, ఈ విధంగా హైట్ పెంచటం వల్ల మనకి కోళ్ళకి అందే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, తద్వారా అవి ఇబ్బంది పడకుండా ఉంటాయి. రైతులు ఏ విధంగా గమనించవచ్చు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది అంటే, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అవి బల్బుకి దూరంగా వెళ్ళిపోయి మూలలలో ఉండటం మనం గమనిస్తూ ఉంటాము, లేదా ఉష్ణోగ్రత తక్కువగా ఉంది అన్నప్పుడు బల్బు కిందనే చేరటం జరుగుతుంది. దాన్ని బట్టి రైతులు బల్బు యొక్క హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవటము లేదా లైట్లు ఆఫ్ చేసుకోవడం, ఈ విధంగా చేసినట్లయితే బ్రూడింగ్ సమయం అంటే చిక్ స్టేజ్లో పిల్ల దశలో మరణాలు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. దాంతోపాటు వేడి నీళ్లు కాకుండా అప్పటికప్పుడు పట్టిన పరిశుభ్రమైన నీరు పెడితే చాలా వరకు మరణాల శాతం అనేది తగ్గుతుంది.
1: ధన్యవాదాలు మేడం. వేసవి కాలంలో పశువులు, జీవాలు, కోళ్ళ పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా శ్రోతలకు చాలా చక్కని సలహాలు, సూచనలు అందించారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు.
2: ఇంతవరకు వేసవి కాలంలో పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి అనూష గారితో పరిచయం విన్నారు.

0: किया है प्रधानमंत्री फसल बीमा।
1: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
2: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
2: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్.
3: 2025-26 మార్కెటింగ్ సీజన్ కు, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు ఒకింటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ ఒకింటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒక్కింటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒక్కింటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
4: శ్రోతలు, రేపు సాయంత్రం 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు, అల్లం, శొంఠి, లవంగాల వలన ఉపయోగాలను గురించి శాస్త్రవేత్త శ్రీమతి ఏబి శ్రీలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుంచి కార్యక్రమం ప్రసారమవుతుంది. కర్నూలు కేంద్ర సమర్పణలో

0: ആകാശവാണി 15.
1: వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్

0: ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా సిలోర్జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
2: నమస్కారం అండి.
1: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
2: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి, నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్ళడం గమనార్హం. సో ప్రణాళిక దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకొని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకుని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవనశైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను, ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ MSMEల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. ఏప్రిల్ 22 ప్రతి సంవత్సరం

0: మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో నీ ఇతివృత్తం, మన శక్తి, మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము 2022 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేయ సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం, తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22 విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190 దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 సుస్థిరమైన సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే, ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇక అయితే అండి, మీరు ప్రతి సంవత్సరం 2022 భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత భారత్ 2047 యువత మహిళలు అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి యువత మహిళలు ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో, అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
0: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళికా దశగా ముందడుగు వేసింది. సో

0: అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే ప్రతి మానవుడు చిన్న పెద్ద ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరు గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, ఒకటో తరగతి నుంచి మనము ఒకటో తరగతి పిల్లలతో నాటించినా కూడా పదేండ్లు వాళ్ళు పదో తరగతి వరకు వచ్చేసరికి పదేండ్ల మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్ మనము కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువత వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అని అంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకున్నారు అని అంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట, ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి స్కూళ్ళ నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్లి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరపున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం అండి.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8 గంటలు దాటి 22 సెకండ్లు. ఇప్పుడు చిత్రకుసుమాలు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా

0: కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ జి నివాస్ ఐఏఎస్. వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
1: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు F2 చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన పాట వినండి.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఘర్షణ చిత్రానికి టిప్పు శాలిని సింగ్ పాడిన పాట వినండి. కులశేఖర్ గీతానికి హ్యారిస్ జయరాజ్ సంగీతంలో.
1: మనసుకి తొలివారు

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.
3: విజ్ఞానం, వినోదం,
4: విద్య, వైద్యం,
3: కళలు, సాహిత్యం,
4: చరిత్ర, సంస్కృతి,
3: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
4: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై
3: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. ఇక మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణిపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు.

0: గరవుతున్న విధానాన్ని విందాం, రండి.
1: రాయలసీమ జానపద కళా వైభవం.

0: జాతి చరిత్రను సంస్కృతిని తెలిపే ప్రదర్శన రూపాలే జానపద కళలు. శతాబ్దాలుగా ఈ కళలే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాయి, అందిస్తున్నాయి.
1: రాయలసీమ జానపద కళావైభవం ధారావాహికకి స్వాగతం. నమస్కారం అండి, డాక్టర్ మూలే రామన్ రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: పల్లె ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులతో ఆనందంగా వ్యక్తీకరించుకుంటూ ఆ లయ ప్రాముఖ్యత ఏంటి, అన్నమాచార కీర్తనలు మిగతా వాటిని ఎలా వాటిని మార్చుకుంటారు దీంట్లోకి?
2: ఒకప్పుడు

0: రాయలసీమ జానపద కళావైభవం ధారావాహికకి స్వాగతం. నమస్కారం అండి, డాక్టర్ మూలే రామన్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: పల్లె ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులతో ఆనందంగా వ్యక్తీకరించుకుంటూ ఆ లయ ప్రాముఖ్యత ఏంటి, అన్నమాచార కీర్తనలు మిగతా వాటిని ఎలా వాటిని మార్చుకుంటారు దీంట్లోకి?
1: ఒకప్పుడు రామదాస్ కీర్తనలు, అన్నమాచార్యుల కీర్తనలు ఇందులోకి ప్రవేశించలేదు, కానీ ఈనాడు వాద్యాలు కూడా హార్మోనియం, తబలా ఇటువంటివి ఈనాటి వరకు విస్తృతంగా ఉపయోగించారు. తాళం, లయ, గతి, పాద విశ్లేషణ ఇవన్నీ కూడా ఏకమయ్యేటప్పటికీ నిజంగా ఆ ప్రక్రియ చెప్పరానంత అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంది. ఇది వారి యొక్క నైజం, తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆడమంటే ఆడింది కాదు, పాడమంటే పాడింది కాదు. ఇది వారి యొక్క సహజత్వానికి నిండు ఉదాహరణ.

0: అటు విజ్ఞానంతో పాటు తనలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించుకునే ప్రయత్నానికి తోడ్పడే తత్వాలను ఆధ్యాత్మికంగా.
1: వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన చెప్పిన కాలజ్ఞానము తత్వాలు దాదాపుగా ప్రజల అందరికీ తెలిసినటువంటివే. బ్రహ్మం గారికి వేద విద్య కరతలామలకం. ఆ విద్య వల్ల ఆయన సమస్త సుఖభోగాలు అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగలేదు. ఉత్తమ ధర్మమైన శిల్ప కర్మనాచరించి తన కుటుంబాన్ని పోషించుకున్నారు. సారస్వత విద్యకు కర్మ విద్యల తోడ్పాటున్నగాని మానవ జీవితం చరితార్థం కాదని తలసి తన ఆచరణాన్ని తన జీవితంలో ఆచరించి చూపిన మార్గదర్శి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు బ్రహ్మంగారి పద్యాలైనా కీర్తనలైనా ఆశామాసిగా రాయలేదు. ఆయన కవిత బల ప్రదర్శన చేయడం కూడా ఆయన ఉద్దేశ్యం కాదు. కవిత్వానికి సాంఖ్యిక ప్రయోజనం ఉండాలని దృఢంగా నమ్మినవాడు కాబట్టి తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిలాగా ప్రయోగించాడు. స్వార్థమతులను మృషామతులను గడగడలాడించారని అన్నారు. కులమనేటి తెగులు కొంపలు గూల్చును, మతము మత్తుగూర్చు మార్గము కారాదు అంటూ కుల మత భేదాలు నశిస్తే గాని నీరసించిన భారత జాతి సంస్కరింపబడదని తలచి దేశము నలుమూలల తిరిగి ధర్మబోధన గావించారు వీరబ్రహ్మేంద్ర స్వామి.
2: అక్కడ ఉన్న యువకులందరి ఆలోచనల్లో దేశరక్షణ అన్నది వారి ప్రథమ కర్తవ్యం. దేశరక్షణే వారి ధ్యేయం. ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా చేస్తారు, మరో ఉద్యోగం చేయాలన్న ధ్యాసే లేదు. ధ్యాసంతా సరిహద్దు వైపే నిలుస్తుంది. ఊరు ఊరంతా తమ బిడ్డలను ఆర్మీకి పంపడానికే ప్రాధాన్యమిస్తారు. ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని దశాబ్దాల నాటి నుండి వస్తున్న ఆనవాయితీ. కుటుంబానికి ఒకరు, కొన్ని కుటుంబాలలో ఇద్దరు, మరొక చోట ముగ్గురు. ఇలా వినడానికి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నిజం. ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ పండగలా జరుపుకుంటుంది.

0: ఈ ఊరి బిడ్డలు అప్పుడప్పుడు బోర్డర్ నుండో, కార్గిల్ ప్రాంతం నుండో స్పెషల్ ఆపరేషన్ల నుండి దిగ్విజయంగా పూర్తి చేసి తమ ఇంటికి వస్తున్నామంటే ఊరు ఊరంతా పండగ చేసుకుంటారు. ఒక్కో కుటుంబాన్ని పలకరిస్తే ఓ కథ. కదిలిస్తే చెప్పిన విషయాలు ఎన్నో. ఆనందం, ఉద్విగ్నం, తొణికిసలాడే స్థైర్యంతో ఇక్కడి యువకులు జీవితం నిండా దేశమే కనిపిస్తుంది. వింటున్న మన హృదయాలు ఉప్పొంగక మానవు. యువకుల మాటల్లో దేశభక్తి, తల్లిదండ్రుల మాటల్లో తమ కుమారుల గుండె ధైర్యం, ఎగరేసిన త్రివర్ణ కాంతుల రెపరెపల మధ్య దేశమాతకు రక్షణ కవచమనే ఆశయమే కనిపిస్తుంది. అదే కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం. కడపకు 95 కిలోమీటర్లు. ఆ ఊరి జనం మురిసిపోతూ చెప్పిన మాటలివి. ఆ మాటలను విని తరిద్దాం రండి. కెరటం నా ఆదర్శమంటూ ఈ ఊరి ధ్యేయమే నా ధ్యేయం, ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి అంటున్న యువ కిరణం.
1: నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్. ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నాను. నేను మిలిటరీలో ఎందుకు చేరాలనుకున్నాను అంటే మా ఊర్లో ఎక్కువ మంది యువత దేశభక్తితో దేశ సేవ చేయాలని ఉద్దేశం చాలా ఎక్కువ మంది చేరారు. నేను కూడా అదే ఉద్దేశంతో మిలిటరీలో 2019లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని యూనిట్కి వెళ్ళాను. యూనిట్ లో పూన్ సెక్టర్ లో ఉన్నప్పుడు పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను.
1: ఇప్పుడు దేశం కోసం కొన్ని కొన్ని యుద్ధాల్లో పాల్గొంటున్నప్పుడు ప్రత్యక్షంగా మనం కూడా సైనికుల్లాగా పోరాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది అండి?
2: భాగస్వామ్యం ఎందుకు చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను.
1: మీతో పాటు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు మీ ఊరు నుంచి ఇంకా ఎవరైనా మీ స్నేహితులు జాయిన్ అయ్యారా?
2: నా స్నేహితులు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. మేము దగ్గర 6 మంది జాయిన్ అయిపోయాం. మా స్నేహితులు, మా క్లాస్మేట్స్ అందరు కలిసి దేశ సేవలో భాగస్వామ్యం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
1: ఇప్పుడు దేశం యావత్తూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలి అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఈ మాట అన్న తర్వాత మన ఇంటి మీద ఒక జాతీయ పతాకం ఎగరేస్తే నిజంగా దేశం కోసం పోరాడుతున్న స్ఫూర్తినిస్తుంది మన జాతీయ పతాకం. ఇలాంటి పతాకాన్ని చేతబూని మీరు దేశ సరిహద్దుల్లో దేశం కోసం నిరంతరం పహారా గాస్తుంటారు. ఈ పతాకాన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
2: మనం సరిహద్దుల్లో ఉండి మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, అదే మన ప్రతి ఇంటి వైనా ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి చెప్పి ఉన్నారు.
1: మీ ఊరి గురించి రాష్ట్రం రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాలు కూడా, ఒక ప్రాంతం నుంచి ప్రతి ఇంటికి ఒక కుర్రాడు దేశం కోసం సైన్యంలో ప్రవేశిస్తున్నాడు అని అందరూ అంటున్నప్పుడు మీ ఊరి గురించి మీరు ఏ విధంగా గర్వపడుతుంటారండి?
2: మొత్తం జిల్లా మొత్తం మీద ఎక్కువ మంది మా ఊర్లో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది.
1: ఎప్పుడైనా ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా ఎప్పుడైనా బాధ కలగడం అట్లాంటి ఏమైనా కలిగిందా మీకు?
2: అమ్మా నాన్నకు దూరంగా ఉన్నాని ఫీలింగ్ ఉండేది, బట్ కాకపోతే ఆ దేశ సేవకు చేస్తున్నాను చాలా గర్వకారణంగా ఉండేది.
1: ఒక సైనికుడిగా, ఎగువ రామాపురం బిడ్డగా మీరేం చెప్పదలుచుకున్నారు?
2: యూత్ అందరూ ముందుకు వచ్చేసి దేశ సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాలండి. ఇంకా మిలిటరీలో ఎక్కువ, ట్రై ఫోర్సెస్ లో ఎక్కువ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
1: ఉద్యోగం నుంచి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ మీ ఊరి వ్యక్తులతో మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల మధ్య?
2: సెలవుల మీద ఇంటికి వచ్చేసినప్పుడు అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఆ పచ్చనైన ఫైళ్లతో చాలా ఆనందంగా గడిపేసి వెళ్ళిపోతాను.
1: మరింత గొప్పగా దేశం కోసం పాటుపడాలని మేము కోరుకుంటున్నాం.
2: థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ.
3: గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన యువతి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ప్రశంసలు పొందిన వైనం అమోఘం. ఆ మహిళ అంతరంగాన్ని వింటే శ్రోతలకు ఎంతో ప్రేరణ కలిగి మరెందరికో ఉత్సాహం కలగకమానదు.
4: అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మీకు ఎలా లాభించాయి, మీరు తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చెప్పండి.
5: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నేనైతే 100% రాయితీతో ఈ నమో డ్రోన్ దీది స్కీమ్లో, నరేంద్ర మోడీ సార్ ప్రవేశపెట్టిన స్కీమ్లో, ఒక్క రూపాయి కూడా కట్టకోకుండా నేను ఆ డ్రోన్ తీసుకోవడం జరిగింది సార్. డ్రోన్ దీదీగా వచ్చిన తర్వాత 100% రాయితీతో నేను తీసుకున్నాను. కడప జిల్లా నుండి 6 నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద డ్రోన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఉండడం నేను చాలా సంతోషపడతానా. 2024 న్యూఢిల్లీలో ఎర్రకోట దగ్గర జెండా వందనానికి మమ్మల్ని పిలచడం జరిగింది. అక్కడ అంత గొప్పటి అవకాశాన్ని నాకు నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, ఊహించలేదు. నా జీవితం ఎక్కడో మారుమూల పల్లెలో ఉండే నేను ఢిల్లీ వరకు పోయి ఎర్రకోట చూసా. అక్కడ ఆగస్టు 15 అక్కడ జరిగే ఈవెంట్ లో నేను పాల్గొంటానని నాకు తెలియదు. ఈ రోజు చెప్పుకోవడానికి కూడా నాకు అది పెద్ద సంతోషంగా ఉంది. యానో గల్లీలో ఉండే వాళ్ళు ఢిల్లీ వరకు పోతారంటే మాటలు చెప్తాంటే అవి సామెతలే అనుకుంటానే, కానీ నా జీవితంలో అవి నెరవేరినాయి. 100 నేను ఈ విషయాన్ని చెప్పుకోగలిగే రోజు కూడా నేను చూడగలుగుతాడా. నన్ను గొప్పగా తీసబోయే ఈ స్కీమ్ ని నేను ఇంకా మరింత జనాల్లోకి తీసుకోవాలనే ఉద్దేశం కూడా నాలో ఉంది సార్.
3: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సమయాన్ని, ఇబ్బందులను తొలగించి సౌకర్యవంతం చేస్తున్న కాలంలో సైబర్ నేరగాళ్ల వల్ల

0: ప్రజల కష్టాలు, మోసపోవడాలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే కడప ఆకాశవాణి శ్రోతల్లో అవగాహన కల్పించేందుకే ఒక ధారావాహికను ప్రసారం చేసి విశేష ఆదరణ పొందింది. డాక్టర్ సి కృష్ణవేణి గారి పరిచయం ద్వారా శ్రోతలు తెలుసుకున్న అంశాలు ఎన్నో.
1: ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటుంటాం, మారల్ వాల్యూస్ అంటుంటాం. అంటే మన సమాజంలో ఎలాగ ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే కాకుండా వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ లాగా ఇప్పుడు కొత్తగా సైబర్ ఎథిక్స్ అనేది వచ్చింది.
2: నియమాలు
1: అవి సైబర్కి అప్లికబుల్. అవేంటంటే, ఎవరినైనా హార్మ్ చేయడానికి యూస్ చేయకూడదు ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ మనకు తెలిసిన టెక్నాలజీని కానీ. ఇంకొకటి, ఎవరి ప్రైవసీలోకి మనం చొరబడకూడదు, ఎవరి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోకూడదు, తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ వాడకూడదు. ఇంకా ఎవరిని డీఫేమ్ చేయకూడదు, వాళ్ళకి పరువు నష్టం తేయకూడదు. మన అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ వీటిల్ని హార్మ్ చేయడానికి కూడా టెక్నాలజీని యూస్ చేయకూడదు. అదర్ పీపుల్స్ కంప్యూటర్ కానీ నెట్వర్క్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా యూస్ చేయకూడదు, హ్యాక్ చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళ పీపుల్ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆల్టర్ చేయటం కానీ, వాళ్ళ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ, డిస్ట్రాయ్ చేయటం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎథిక్సే. ఇంకొకటి, ఎవరి గురించి ఆ సోషల్ మీడియాలలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ ఆన్ చేయకూడదు, తెలిసి తెలియకుండా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇంకొకటి, ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్, ఆన్లైన్గా అవైలబుల్గా ఉన్న కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయకూడదు. అంటే అక్కడ ఒక ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటే ఎలా అయితే చింపకూడదో, అలాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ అవైలబుల్గా ఉంటే వీళ్ళకి డిలీట్ చేసే అవకాశం వచ్చినా సరే దాన్ని డిలీట్ చేసి డ్యామేజ్ చేయకూడదు. ఇది కూడా సైబర్ ఎథిక్. ఎప్పుడైనా సరే ఈ నెట్వర్క్ కానీ, టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఎథికల్గానే వాడాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గానే మంచి మేనర్స్తో యూస్ చేయాలి. ఇదే సైబర్ ఎథిక్స్.
0: ఇలా రేడియో ద్వారా శ్రోతలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే అనేక విషయాల పట్ల అవగాహన పొందుతున్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల తన నిరంతర ప్రయాణం బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే సంకల్పంతోనే సాగుతుంది. మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
3: ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు జరిగిన 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నార్డిక్ దేశాల నాయకులు

0: బోర్డుతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ హరిత సాంకేతిక భాగస్వామ్యంతో ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని, దీనికోసం భూ ఉష్ణ మత్స్య రంగాలలో ఐస్లాండ్ నైపుణ్యాన్ని, నీలి ఆర్థిక వ్యవస్థ ఆర్కిటిక్ రంగాలలో నార్వే నైపుణ్యాన్ని, సముద్రయానం సుస్థిరత రంగాలలో అన్ని నార్డిక్ దేశాల నైపుణ్యాన్ని భారతదేశ నైపుణ్యాలతో అనుసంధానిస్తామని తెలిపారు. నార్డిక్ దేశాలతో భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు 8 సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను ఏర్పాటు చేశామని, భారతదేశ అభివృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడులు ముఖ్య భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक, और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक
0: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు టోలామ్తో సమావేశమైన అనంతరం రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేస్తూ, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సహకారం కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో కూడా రాజ్నాథ్ సింగ్ హనోయ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. భారత్ కొరియాల మధ్య రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగదల్పూర్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో బస్తర్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయన్నారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
2: 19 మే 2026 की ये तिथि है कि जहां से नक्सल प्रभावित क्षेत्र में संपूर्ण विकास की परिकल्पना को लॉन्च किया जा रहा है. बस्तर के साथ जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए.
0: అంతకుముందు జగదల్పూర్లో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్ష సన్నాహకాలను సమీక్షించేందుకు ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరీక్షను కఠినమైన భద్రతా నిబంధనల నడుమ సురక్షితంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను, భారత్ వ్యాపార ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సంస్కరణలను చేపట్టడానికి ఒక అవకాశంగా చూడాలన్నారు. వ్యాపార సంస్థలు ఆందోళనకు గురికావద్దని, కోవిడ్-19 వంటి అనూహ్య సవాళ్లను భారత్ విజయవంతంగా అధిగమించిందని మంత్రి గుర్తు చేశారు. వ్యర్థాలను తగ్గించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఇంధన

0: సామర్థ్యాన్ని పెంచే చర్యలను అవలంబించడం వంటి వ్యాపార పద్ధతులు ఆవశ్యకమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు, వ్యాజ్యాలను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిధి ఆప్కే నికాత్ కార్యక్రమం కింద కేసులను ముందుగానే గుర్తించి వేగవంతమైన పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని, దీని ఫలితంగా 2024 ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం మార్చి 31 నాటికి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నూతనంగా రూపొందించిన శ్రమ్ సువిధ 2.0, సమాధాన్ 2.0 పోర్టల్స్ను ప్రారంభించిందని తెలియజేశారు. సభ్యుల సేవలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ వాట్సాప్ వేదికను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఉత్తరాఖండ్ పూర్వ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర కండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు డెహ్రాడూన్లో మృతి చెందారు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన 91 సంవత్సరాల కండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగాను, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. కండూరి మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా, జస్టిస్ ఎన్వి అంజలియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28 సుమోటగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, వీధి కుక్కలను వేరే చోటుకే తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఐపీఎల్ 2026 భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జయంట్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒకసారిగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు సుమారు 90 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:40 దాటి 15 సెకండ్లు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తిరిగి సినిమా పాటలకు స్వాగతం. మరి శ్రోతలు, ముందుగా వినండి ఆరెంజ్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట. వనమాల గీతానికి హారిస్ జయరాజ్ సంగీతంలో.

0: అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రకుస్మాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రానికి యాజిన్ నిజార్, నేహా బేసిన్ పాడిన పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో.

0: మాటల హరివిల్లులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుంచి నరేంద్ర పాడిన పాట వినండి. భాస్కర్ భట్ల గీతానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతంలో.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుంచి జస్ప్రీత్ జస్ బృందం పాడిన పాటను వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. ఇక కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ సుభద్రా రామచంద్రన్ విత్ ద న్యూస్ అట్ 9. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi says investments from Nordic countries in India rose by 200% in past decade, attends third India-Nordic summit in Oslo with counterparts from Norway, Sweden, Iceland, Finland and Denmark. Education Minister Dharmendra Pradhan reviews preparation for NEET UG re-examination to be held next month. Supreme Court allows euthanasia for rabid and dangerous stray dogs to protect human life. Russian President Vladimir Putin to attend New Delhi BRICS summit in September this year. IMD warns of severe heatwave conditions in northern India, forecasts heavy rainfall in southern region. In cricket, Shubman Gill to lead Indian squads in Test and ODI series against Afghanistan. India and the Nordic nations comprising Norway, Sweden,

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 9:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు ముందుగా వినండి. జగదేక వీరుని కథ చిత్రానికి ఘంటసాల సుశీల గానం, పింగళి గీతానికి పెన్యాల సంగీతంలో

ఆపాత మధురాలు వింటున్నారు. ఇప్పుడు ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట వినండి. శ్రీశ్రీ గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతంలో.

0: హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశవాణి.

103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సుపుత్రుడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల గానం వినండి. సి నారాయణరెడ్డి గీతానికి కెవి మహాదేవన్ సంగీతంలో.

విన్న పాట ప్రేమ్ నగర్ చిత్రానికి ఘంటసాల పాడిన పాట, ఆత్రేయ గీతానికి కేవీ మహాదేవన్ సంగీతంలో. 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మాయని మమత చిత్రానికి ఘంటసాల సుశీల గానం వింటారు. శ్రీనారాయణ రెడ్డి గీతానికి అశ్వత్థామ సంగీతంలో.

ఆపాత మధురలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు భలే తమ్ముడు చిత్రానికి మహమ్మద్ రఫీ సుశీల గానం వినండి. సి నారాయణ రెడ్డి గీతానికి టీవీ రాజు సంగీతంలో.

0: పాటల హరివిల్లులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

0: చేతిలో పగలు రేయి ఒకటైపోని,
1: నీ మొలకు వాన కురిసి కురిసి తడిసిపోని.
2: ఆపాత మధురాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. ఇక మరికొద్ది క్షణాల్లో హరికథా కాలక్షేపం విజయవాడ కేంద్రం నుంచి.

0: మనసుని.
1: ఆకాశవాణి స్వామి అయ్యప్ప హరికథాకానం వింటారు. శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్ కథకులు వినండి. స్వామి అయ్యప్ప హరికథాగానం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలు. భక్త మహాశివులారా, లోక కళ్యాణార్థం హరికి హరుడికి పుట్టిన అర్చామూర్తి స్వామి అయ్యప్ప. ఈనాటి సత్కథ స్వామి అయ్యప్ప విజయం. అష్టాదశ పురాణాలు 18. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు. దశావతారాలు ఎత్తినటువంటి శ్రీహరి, దిక్కులు 8, అవతారాలు 10, కలిపితే 18. రామరావణ యుద్ధం 18 రోజులు జరిగింది. కలియుగంలో అధర్మం తొలగించి ధర్మ ప్రతిష్టకై అర్చామూర్తిగా ఆవిర్భవించారు స్వామి అయ్యప్ప. 18 సంవత్సరాలు వరుసగా వెళ్ళి సందర్శించి వస్తే ఆ భక్తునికి మోక్షమేనని మన పురాణాలు ఘోష చేస్తూ ఉన్నాయి. ఓం స్వామి శరణమయ్యప్ప. భక్తాదులంతా కూడా కథాశ్రవణం చేసి అయ్యప్ప కృపకు పాత్రులవుతారని ప్రార్థన చేస్తూ

పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు కొలువై ఉన్నారు. ధ్యానంలో ఉన్న శివునిగాంచి ఒకనొకనాడు అమ్మ పార్వతీ, స్వామి ఓం నమో నారాయణాయ. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ధ్యానంలో ఉంటారు వీరు. ఏమండోయ్ మిమ్మల్ని స్వామి ఓం నమో నారాయణాయ. కళ్ళు తెరిచాడు శంకరుడు. పార్వతీ, ఏమి? నాకు చాలా కాలం నుంచి కొన్ని సందేహాలు మిగిలిపోయినాయి. నా సందేహాలు తీర్చమని అమ్మ ప్రార్థించింది. శివయ్య ప్రసన్నుడై, దేవి మీకు సందేహమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సృష్టికి ఆధారభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా స్వామి. అవును. అందులో ఆశ్చర్యమేముంది? నీకొచ్చిన అనుమానమేముంది? అదే అదే అడుగుతున్నానయ్యా. అందులో మీరు లయకారులు, పైగా బోళాశంకర్లు. అసలే రాక్షసులు దుర్మార్గులే. వారికి మీరిచ్చిన వరప్రభావంతో ముల్లోకాలను ఓడిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ వరప్రభావంతో స్వర్గమంతా రాక్షసుల మయమైపోయింది. పైగా ఏమన్నా అడిగితే ఎవరైనా, శివుడు ప్రత్యక్షమై వరాన్ని పొందిన మాకు నరకమేమిటి అంటూ ఉన్నారు. ధర్మాత్ములకు స్వర్గం కానీ దుర్మార్గులకి రాక్షసులకి స్వర్గధామమా? చదివిన వాడికి చదవని వాడికి ఒకటే ఉద్యోగమా? మంచివాడికి చెడ్డవాడికి ఒకటే స్థానమా? కొంచెం ఆలోచించండి స్వామి. పాలనా వ్యవస్థ ఎప్పుడూ కూడా ఆనందించేటువంటి అంశంగా ఉండాలి కదా. అందులో దేవతా విశిష్టత కదా మీది అని భార్య అలా పరమశివుణ్ణి నెమ్మదిగా అడుగుతూనే ఆయనకు తగలవలసినటువంటి అంశంలో చెబుతూ ఉంది. అంటే ఏమరపాటుతో ఎవరికి వరాలు ఇవ్వద్దు అని చెప్పడం. వెంటనే మరలా చెప్పింది, మా అన్న విష్ణుమూర్తి చూడండి, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, సన్మార్గుల్ని రక్షిస్తాడు. మరి మీరో పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రం. ఎవరు శివ శివ శివ అంటే పూర్తిగా వశమైపోతారు. ఇల్లు వాకిలు లేదు, మంచి చెడ్డ చూడరు. నా మాట ఆలోచించండి స్వామి, కొంచెం యోచన చెయ్యండి. మీకు అవసరం వస్తే అప్పుడప్పుడన్నా విష్ణుమూర్తిని నా సంప్రదించండి, ఆడబిడ్డ కదా. అన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పింది. పైగా పరిపాలనా విధానాన్ని చెప్పేటప్పటికి శివయ్యకు కోపం వచ్చింది. పార్వతి, ఇంటి వ్యవహారాల వరకు మీరు చూసి చెబితే బాగుంటుంది. మీరు ఇలా ఉండాలి, ఇలా నడవాలి అని మీరు చెప్పడం, అది మేము

సరి చేసుకోవడం అది సమంజసం కాదు. పైగా విష్ణుమూర్తితో నన్ను పోలుస్తావా? ఎవరి ప్రభావం వారిది, ఎవరి ఆధిపత్యం వారిది, ఎవరి పాలనా స్థితి వారిది. వెంటనే మా ఇష్టం, ఎవరు నన్ను ఆస్వాదిస్తారో అర్థిస్తారో నా గురించి నిరంతరం తపిస్తారో వారికి నేను లొంగిపోతాను. అందులో ఆశ్చర్యం ఏముంది? నాకు దేవ దానవ మానవ భేదాలు నాకు లేవు పార్వతి అనేటప్పటికీ అమ్మవారికి కించిత్ బాధ కలిగి, అయితే స్వామి మీ స్థానే నేను పరిపాలిస్తా, పాపపుణ్యాలు సమపాలంగా అంది. ఓ అదిట్లన్నాడు శివుడు, అయితే వినండి అంటూ ఆవేశంగా పార్వతి అమ్మవారు ఎట్లా పరిపాలిస్తారు అంటారంటే ఆమె చెబుతూ ఉన్నారు ఈ విధంగా.

ராஜேஸ்வரனை புவனேஸ்வரனை பரமேஸ்வரனை அம்பனை ஞான பிரசூனாம்பனை காமாட்சினை வாமாட்சினை காசி விசாலாட்சினை துர்கனை எல்ல வர்க்கமுல வாரிணி ரட்சிஸ்தும் கிராமதேவத்தனை மாரினை மகம்மாரினை நைவேத்தியாலு அந்துக்குண்டும் சரவ சரவ சரபா அண்டும் வாரி சேத்தனை கொன்னி பாபாலு சேயிஸ்தூ புண்ணியாலு சேயிஸ்தூ பாப புண்ணியாலு லேகபோத்தே ஜன்மலு லேவு கதா ஹிம்சத்தோனே மல்லி கொந்த பாபம் மல்லா பூஜைத்தோ கொந்த மூடு வந்துலு புண்ணியம் ఇలా భక్తుల చేత జన్మతో కర్మ కర్మతో జన్మ అందుకే పాపం చేయిస్తాను పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఇది స్పష్టం. ఆపై మీ ఇష్టం. ఏమంటారు స్వామి అంది పార్వతి. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆయన మాత్రం ఏం చెప్తారు చెప్పండి. ఆలు మగని మాట కడ్డంబు చెప్పేనేని ఆలుగాదది విషపు తేలుగాని అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు విశ్వదాభిరామ నురవేమా. ఆఖరికి మగవాళ్లకు రాస్తాడు ఆయన వేమన. ఇంటి ఆలి విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగిలేరినట్లు విశ్వదాభిరామ వినురవేమా. చివరికి మానవలోకానికే కాదు దేవలోకానికి కూడా రాస్తాడు ఒక పద్యం. పాల కడలిపై పవ్వలించడి వాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. పాల సముద్రం మీద పడుకో ఉన్నారు. గ్లాసులు పాలు కావాలంటే ముంచుకొని తాగచ్చు. పని మనిషి కూడా అక్కర్లే. గొల్ల ఇండ్ల పాలు కోరనేల. ఇంకొకరింట్లో దొంగతనం ఎందుకు? ఎదుటివారి సొమ్ము ఎల్లవారి కీతిపయా విశ్వదాభిరామ వినురవేమా. ప్రజాకవేమన గారు మానవలోకానికి అందించిన అమృతమైనటువంటి సూక్తి విధానం ఆ పద్యరత్నావళి. అయ్యలారా, వెంటనే పార్వతి ఆ మాత్రం గట్టిగా మాట్లాడి నేను పాలిస్తాననేటప్పటికీ శంకరయ్య సరే మీ ఇష్టమన్నారు, వాదోపవాదాలు వచ్చినాయి, కైలాసంలో ఒకరిమొకరొకరు చూసుకోకుండా పెడమొహం ఎడమొహంగా కూర్చొని వారు గమ్మని కూర్చో ఉన్నారు కైలాసం నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో ఎక్కడి నుంచో శివస్తోత్రం వినపడుతోంది.

ఈ స్తోత్రం కైలాసం దాకా వినపడింది. పరమశివుడికి ఆనందంగా ఉంది. ఆహా, ఏమి నాదం, ఏమి గానం, ఏమి ధ్యానం, ఆహా అని మైమరిచిపోయారట పరమశివయ్య. ఆనందంతో నాట్యం చేస్తున్నాడు. తగ తగిట అని ఆయన జతులతో పరమానందంగా ఉంటూ, చూశావా పార్వతి, ఇంతకుముందే ఆవేశపడ్డావు, నా గురించి అనుమానించావు, ఎంత లైవిన్యాసంగా గానం చేస్తున్నాడో ఈ భక్తుడు, నీకు వినపడుతోందా? పార్వతి నవ్వి, స్వామి కైలాసం దాకా వినపడుతోందంటే వాడు నిజంగానే మానవుడు కాదు, వాడెవడో దానవుడై ఉంటాడు. లేకపోతే ఇంత గంభీరంగా కైలాసం దాకా వినపడడం అంటే ఆశ్చర్యం కదా. ఎవరైతే ఏం పార్వతి, మాకు భక్తి ప్రధానం. ఏది నా త్రిశూలం అనుకూలంగా ఉంటే ఏమండోయ్, ఇదిగో ఇంట్లో పలహారం ఉంది తినేసి వెళ్ళండి, అదిగో ఈ చొక్కా వదులు ఆ చొక్కాకు తొడుక్కోండి, ఇదిగో తువాలు ఇక్కడ ఉంది, అనుకూలంగా ఉంటే అన్నీ ఎత్తిస్తారు వాళ్ళు. ప్రతికూలంగా ఉందనుకో ఇబ్బందికరం, ఏదడిగినా వారు ఏదో పనిలో మునిగిపోతారు. ఆ త్రిశూలం ఎక్కడుందో మీరే చూసుకోండి అయ్యానింది. వెంటనే మళ్ళా మాటిమాటికి స్వామి అడిగేటప్పటికి త్రిశూలాన్ని తెచ్చి స్వామి చేతికిచ్చింది. ఆ పరమశివుడు నెమ్మదిగా

0: త్రిశూలధారుడు ఆ భూలోకానికి బయలుదేరి విశాల కాసారంభు చెంత తలక్రిందులుగా పాదమ్ములు నేలకు అంచకుండా పైభాగానికి పెట్టి ఘోరాకారుడై శిరస్సును భూమికి అంచి ఆ రాక్షసుడు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ జపిస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చాన్నాయనా, నీకేం కావాలి, ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు. శివా, వచ్చావా? వచ్చాన్నాయనా, నీకోసమే వచ్చాను. మరి నీ అడిగింది ఇస్తావా? ఇవ్వడానికే కదరా ఇంత దూరం వచ్చాను, ఏం కావాలో కోరుకో, తీరా అడిగిన పిదప లేదంటావా అనగా, భక్త లయకారుళం, నీకేం భయం లేదు, నీవు సందేహించవద్దు, ఏం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను, ఆలస్యం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఆ దానవుడు భూమిలో గుచ్చినటువంటి తన శిరస్సును పెకలించి లేచి నిలబడగా వాడి శిరస్సుపై పద్మాకారములో 60 కొమ్ములు, దవడల్లో ఇటు అటు 10 కోరలు ఉన్నాయి. కొమ్ముకి కన్ను, కోరకి కన్ను, 60 20 మొత్తం 80 అసలు నేత్రాలు, 82 నేత్రాలు. రెప్పలు మూస్తూ తెరుస్తుంటే అక్కడ పెద్ద భయంకరమైన వాతావరణంగా ఉంది. శివుడే కదలుతూ ఉన్నాడు ఆ గాలికి. పరమేశ్వరుడు ఆశ్చర్యపడ్డాడు. ఓహో, సృష్టిలో వీడొక వింత భక్తుడు, బాగుంది, ఇది కూడా నా ఖాతాలో ఉంది సంతోషం. వత్సా, ఏమి నీ కోరిక అన్నాడు శివుడు. శివునకు ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రణామాలు చేసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. శంకరా,
1: యౌవాని శిరమున అస్మదీయ హస్తంబు పెట్టువాడను
0: శివా,
1: యౌవాని శిరమున అస్మదీయ

రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులు ఎవరైనా సరే భస్మం కావలసిందే. నేను చెయ్యి పెట్టడం క్షణంలో వాడు బూడిదైపోవాలి. ఎవడితైనా సరే నాకు అలాంటి వరం ఈ స్వామి అన్నాడు శివుడు. నాయనా చాలా విడ్డూరంగా ఉంది, ఎన్నో వరాలుండగా ఇటువంటి వరం ఎందుకు? శివా, యగనామం వేస్తావా? లేదు లేదు నాయనా, తప్పక ఇస్తాను. తదాస్తని వైచ శివుడు. భగవంతుడు ఒక్కసారి తదాస్తు అని ఆ అభయహస్తం చూపించేటప్పటికి ఆనాటి నుండి పద్మాసురుడికి భస్మాసురుడు అనే సార్థక నామధేయం ఏర్పడింది. కానీ వాడికో సందేహం వచ్చింది, అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో నాకెట్లా తెలిసేది? ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇంతకాలం సమయం ఇస్తారు కదా, ఈయనేమీ చెప్పకుండా ఈయన దారిలో ఈయన వెళ్ళిపోతూ ఉండారే. పరిసర ప్రాంతాల్లో పరిశీలించాడు రక్కసుడు, ఎవ్వరూ కనిపించలే. అప్పుడు ఆ భస్మాసురుడికి వరమిచ్చి వెళ్ళే శివుడే కనపడ్డాడు. శివా కేక వేశాడు, ఆయనకు వినపడలే. రెండోసారి మళ్ళీ గట్టిగా శివా, ఇంకొంచెం గట్టిగా అరిచాడు. ఎవరో పిలుస్తున్నారని పాపం శంకరయ్య, బోళా శంకరుడు, తెక్క శంకరుడు పాపం వెనక్కు చూశాడు. ఏమిరా ఒక్క క్షణం ఆగు, అన్ని చోట్ల పాపం చిక్కుకుంటాడు, ప్రతిదీ సమస్యే బోళా శంకరుడు. వెంటనే ఈ రక్కసుడు రెండు అడుగులు గట్టిగట్టిగా వేసుకుంటూ అలా ముందుకు సాగుతూ పరుగులు తీస్తూ వస్తూ ఉంటే వీడు ఒకవేళ నా మీదేమన్నా పరీక్ష చేయడానికి వస్తున్నాడా అని సందేహం వచ్చి శంకరుడు కూడా పరుగు లంఘించాడు. ఆగవయ్యా శంకరయ్యా అంటూ

ఆ అరణ్యమంతా తరుముతూ ఉన్నారు పరమేశ్వరుల వారిని. పరిగెడుతూ ఉన్నాడు శంకరుడు, భస్మాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు. గ్రహస్థితి వక్రిస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు కదా. చేతిలో త్రిశూలం, దానికి ఢమరుకం వేళ్లాడుతోంది. పాపం శివుడు మరుగైపోదామని ఎటు పరిగెత్తినా చేతిలో ఢమరుకు శబ్దం ఉండటం చేత శివయ్యను సులభంగా కనిపెట్టేస్తూ ఉన్నాడు ఆ భస్మాసురుడు. ఆకాశ మార్గంలో బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు, శివుడు పరిగెత్తడం, భస్మాసురుడు వెంబడించడం గాంచి అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది స్వామికి, నారాయణ నారాయణ అనుకుంటూ కొంచెం దిగి వచ్చాడు. పైకి చూసేటప్పటికి భస్మాసురుడికి నారదుల వారు కనిపించారు. నారద నమస్కారం. ఆ పైనుంచి బాగా చూడు, ఆ చెట్లల్లో పుట్లల్లో ఎక్కడ

అయినా శివుడున్నాడా, భస్మ పరీక్ష చెయ్యాలి. దా దా. ఏమిటి నాయనా? నేనా? నాకు సమయం లేదు నాయనా. గుండె జల్లుమన్నది నారదుల వారికి. అమాంతం పైకి వెళ్ళాడు. ఏమీ గత్యంతరం లేక, శివశివ, శివుడికే ఇంత కష్టం వచ్చిందా? నారదుడు తిన్నగా వైకుంఠానికి బయలుదేరి హరినామస్మరణతో ఈ విధంగా వైకుంఠానికి వెడుతూ ఉన్నారు.

ఏమినారదా, ఏమిటి ఆ వేదన? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వైకుంఠవాసుడు నారదుల వారిని చూసి ప్రశ్నించారు, ఎందుకు ఈ ఆవేదన? కేశవ, నారాయణ, మాధవ, ఏం చెప్పమంటావు? ఇలా పక్కగారా తాత చెవులో చెబుతూ ఉన్నారు.

అదిగో ఆ పక్క చూడండి, కనపడుతున్నారా? నారదుడు, అదిగో అదిగో తాత చూడు, పాపం ఆ శివుడు ఎలా ఇబ్బంది పడుతున్నాడు, ఎలా పరిగెడుతున్నాడు, వెనకాల భస్మాసురుడు ఎలా వెంబడిస్తున్నాడు, గమనించారా? ఆగమయ్యా.

చూశావా తాతయ్యా, శంకరయ్యకు వచ్చిన కష్టం? శ్రీహరి పకపకా నవ్వుతూ, నారదా దీనికోసం నాదాకా రావాలా? శివుడంటే ఏమిటో, శివప్రభావం యొక్క గొప్పతనం ఏమిటో, శివునితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఆ రాక్షసుడికి దగ్గరగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా. నేను వాడికి దగ్గరగా, తాత ఇంకొక అంగుళం వాడికి దొరుకుంటే నానెత్తిని పెట్టుంటాడు చెయ్యి, పరిహాసమా? తంబురా చెడతలతో సైతం భస్మమైపోయి ఉంటాను. అసలు ఈ దేశాలకు ప్రసారం అలికించేదే నేను, పైగా నేను లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు ఈ వార్త చెప్పేవాళ్ళు కూడా మీకు దొరకరు తాతయ్యా. ఎటూ రాక్షసును మోసం చేసి వంచగలవు నువ్వు, నీకు ఆ సామర్థ్యం ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. దుష్ట శిక్షణ మీ బాధ్యత కదా. ఆనాడు మోహిని వేషములో అసురులను ఏమార్చారు కదా, మోహిని అవతారం జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు నారదుల వారు. స్వామి సంతసించి చక్కగా జ్ఞాపకం చేశావు నారదా అని మరుక్షణములో శ్రీహరి మోహిని హంస ప్రత్యక్షమైంది. నారదుడు నిలుగుడ్లతో నిచేష్టుడయ్యాడు. ఆహా, ఓహో, ఏమీ మోహిని అవతారం, ఏమీ సౌందర్య రూపలేఖ విలాసం అన్నాడు నారదుడు. బాగుందా నారదా ఈ వేషం అని మోహిని అడుగ్గా, ఆ వయ్యారం, ఆ పట్టుచీరలు, ఆ రత్నాభరణాలు, ఆ పమిటి కొంగు. నారదా, బ్రహ్మచారి మర్చిపోయావా? ఏమి తాత, మీ అందాన్ని చూసి మతిపోతోంది. సరే, ఇంతటికీ ఆలస్యం ఎందుకు? శివయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు, రా విడదాను, ఇక్కడే ఉండు అని నేరుగా స్వామివారు ఇంకా ఎక్కడ పరిగెడుతున్నారో అని ఆ జగన్మోహనాకారములో భస్మాసురుడికి పరమేశ్వరుడికి మధ్యలో అలా అమాంతంగా అరణ్య ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ప్రియతమా, ప్రియా అంటూ ఆ చిన్న పిలుపులతో ఒక్కసారి పలకరిస్తూ ఉంటే వేగంగా తరుముకొచ్చేటువంటి ఆ యొక్క భస్మాసురుడికి నిలుపుదలలో ఉండాలని ప్రత్యేకమైనటువంటి విధానాలతో ఆ మోహిని ఆ ప్రయాణం యొక్క వేగాన్ని తగ్గిస్తూ, ప్రియా నన్నే మర్చావా? ఎవరు నువ్వు? నువ్వెన్నడూ నిన్ను చూడలేదే, అంతే. చిన్ననాటి స్నేహితురాలం, బొవ్వాలాటలాడుకున్నాం, గుజ్జనకూళ్ళు వండుకున్నాం, తిన్నాం, ఎన్నో రకాల ఆటలు పాటలతో నీకు అసలు గుర్తే లేదా? నన్నే మర్చిపోతావా అని మోహిని ఏదో మాయ చేస్తోంది ఆ భస్మాసురుణ్ణి. అతను కూడా పరమేశ్వరుణ్ణి మర్చిపోయి ఈ మోహిని మోహంలో పడ్డాడు. వెంటనే ఆ మోహిని అక్కడే భస్మాసురుణ్ణి మెప్పించాలని, శివుణ్ణి మర్చిపోయాడు కదా అని వెంటనే నాట్యం చేస్తూ అతన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.

ఈ విధంగా హావభావాలతో హాస్యాలతో వివిధ రకాల యొక్క భంగిమలతో ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా నాట్యం చేస్తూ ఉన్నారు విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి మోహిని అవతారంలో స్వామివారు. ఈ విధంగా కవ్వించింది మోహిని, శివుని మరచి మోహిని మోహంలో పడ్డాడు. అంతే కదండి, వేషధారికైనా వెర్రివానికైనా

త్యాగయ్య గారు కూడా ఓ సన్నివేశంలో ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా ఆయన చెప్పిన కాంతలు భూలోక కాంతలు కాదు, కైవల్యము మోక్ష కాంతలు, వారి దృష్టి అది. అందుకని ఈ రక్కసుడు ప్రయాణం ఆగి ఈ మోహిని మోహంలో పడిపోయి వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది మోహిని. చేసుకుంటాను, పెళ్ళి అంటే ఏమిటి అని నీకు వివరంగా చెబుతాను, పైగా మేము దేవకన్యలం కదా, మాకు అనేక రకాల సంప్రదాయాలుంటాయి, నీలో కూడా గంధర్వంశం ఉండాలి, లలిత కళల్లో ఏదో ఒక కళ, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఏదో ఒకటి, ఒక్కొక్క కుల వ్యవస్థకు వర్ణ వ్యవస్థకు ఒక్కొక్క ఆచారం ఉన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఈ లలిత కళల్లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి మీకు. అదా సంగతి అయితే నేర్పు. సంగీతం నేర్చుకుంటావా? ఓ, ఏ కళ రానివాడు ఏ కళన్నా నేర్చుకుంటాడు. ఒక కళ వస్తే ఇది రాదు అది వచ్చును అని చెప్పచ్చు, ఏది రాదు ఏదైనా ఓకే అంటాడు, ఏదైనా నేను నేర్చుకోగలను అంటారు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఇంకా సంగీతం చెప్పడం ప్రారంభించింది.

ఏది మీరు పాడండి చూద్దాం, వాడికి వస్తుందా సస్తుందా. గార్ధవ స్వరం అరవడం ప్రారంభించాడు. సా రీ అబ్బాబ్బాబ్బాబ్బా, ప్రపంచం ప్రపంచమే భయపడిపోతుంది. నీకు సంగీతం వద్దు, నాట్యం నేర్చుకో. ఓ, దానికి సిద్ధపడిపోయినాడు. దానికి ప్రవేశంతో కూడుకున్నటువంటి విధానాన్ని లిఖించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు అన్ని కోర్సులు చేయాలనే తాపత్రయం. వెంటనే ఈ భస్మాసురుడు కూడా సరే సంగీతం వచ్చేట్టుగా లేదు, మనం నాట్యం నేర్చుకుందామని ఆవిడ ప్రారంభించింది. తాతై దిత్తై, తాతై దిత్తై, తాతై దిత్తై. ప్రీతమా, ఏది నీ మృదువైనటువంటి ఆ పాద చరణాలతో ఒకసారి నాట్యం వేయి చూద్దాం. తాతై దిత్తై, భూమి అట్లా కదలతా ఉంది, ఆ శబరి కొండలే. అమ్మో అమ్మో అమ్మో, వీడు దుంపితే ఒక కొండల్నే కదిలిచ్చి పిండి చేసేడుగా ఉన్నాడు అని మనస్సులో అనుకొని, ఇలాగే వీడిని నాట్యం చేస్తూనే వీడిని అంతం చెయ్యాలని భగవంతుడు దుష్టశిక్షణ కోసం ఆయన పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు, మనకు వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటాయి. వాణ్ణి దునుమాడితే తప్ప లోకానికి శంకరుణ్ణి రక్షించలేము, లోకానికి సంరక్షణ కలిగించలేము. అందుకే పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెంటనే ఆ మోహిని అవతారంలో స్వామివారు

నడుముల మీద చేతులు పెట్టుకుంటున్నారు. వాడు అలాగే ప్రయత్నం చేశాడు. భుజాల మీద చేతులు పెట్టుకుంటోంది ఆవిడ. ఇతను భుజాల మీద చేతులు పెట్టుకుంటున్నాడు. అలాగే హావభావాలతో అనుసరిస్తూ ఉన్నాడు. అలాగే మోహిని ఈ భంగిమలతో పాటు తన రెండు చేతులు కూడా తన శిరస్సు మీద పెట్టుకునే ప్రయత్నం చేసి ధీమ్ తనల దీరా ధీమ్. వాడనుకున్నాడు, మన రెండు చేతులు కూడా మన తల మీద పెట్టుకోవాలనేమో, ఇది కూడా ఒక భంగిమేమనుకొని నోదురు దింతో తోలలో ధీమ్.

చెట్టు ఏపుగా పెరిగిందా, ఒకనాటికి విరిగిపోతుంది. అహంకారంతో సమసమాజంలో జీవుడు ఎవరితో లెక్క లేకుండా నడిచాడా, ఏమైపోతాడో తెలియదు. దురహంకారం దుఃఖానికి చేటు. అందుకే ఎవరి అహంకారం వాళ్ళను నాశనం చేస్తుంది. జగన్మోహిని, ఇటువంటి పని ఇంకెప్పుడూ చెయ్యొద్దు అని ఈ భస్మాసురుడు అక్కడున్నటువంటి నీళ్లను తీసి అటు ఇటు రసాభాస చేసి మళ్ళీ అతుక్కోకుండా, వీళ్ళు మాయగాళ్ళు, ఎటైనా వచ్చి అతుక్కుంటారు, దాన్ని పిండి పిండి చేసి అటు ఇటు విసిరిపారేసింది. శివుడికి నచ్చ చెబుదాం, ఈ పెద్ద మనిషిని ఏదన్నా ఒక మంచి మాట చెబుదాం, ముందు వెనక చూసుకోకుండా, ఎవడు మంచో ఎవడు చెడ్డో పద్ధతులు చూసుకోకుండా వరాలు ఇస్తాడు. అప్పటికి మా చెల్లి చెబుతూనే ఉంటుంది, వింటే కదా అని. పాపం ఆయన సమకాలీకుడు కదా, ఆయనతో పాటు ఆయన లయకారకుడు, ఈయన స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. అందుకని వెతుక్కుంటూ శివా శంకరా మోహిని వేషంలోనే ఉన్నారు. భక్తవ శంకరా అని బిగ్గరగా పిలిచింది అమ్మవారు. శివుడెక్కడున్నాడు, మర్రి త్వరలో దూరి గడగడగడగడా వణికిపోతూ ఉన్నాడు. శూలాన్ని బయటపెట్టి అప్పటికీ స్త్రీకంఠం వినపడేటప్పటికీ కొంపదీసి, మాయలు తెలిసిన దానవుడు ఈ రూపంలో ఏమైనా నన్ను కనిపెట్టేకి వస్తున్నాడేమో అని యోచించాడు. అంత భయపడ్డవాడు మళ్ళా ఈ స్త్రీకంఠం దగ్గరికి ఆ గల్లు గల్లుమనేటప్పటికి గుండె జల్లుమంటా ఉంది. అంతే కదా, పంచదారల కన్నా పనస తొనల కన్నా జుంటు తేనె కన్నా జున్ను కన్నా చెరకు రసము కన్నా చెలిమాట తీపయా విశ్వదాభిరామ వినురవేమా. పెద్దవాళ్ళ అనుభవం ఊరికే పోతుందా? శివుడంతటి వాడు ఈ సుమధురమైనటువంటి గాత్రం వినపడేటప్పటికీ నెమ్మదిగా తన దక్షిణ హస్తాన్ని, త్రిశూలాన్ని ఓ చేతితో పట్టుకొని, వామహస్తాన్ని గట్టిగా ఆ ఢమరుకం శబ్దం వినపడకుండా పట్టుకున్నాడు భయపడడం లేదు అని. శూలానికి అమర్చి ఉన్న ఢమరుకం ఢమఢమఢమా ఆ ధ్వనిస్తోంది. తన ఉనికి తెలుస్తుందేమో అని శివునికి ఓ పక్కన భీతి. ఎట్టకేలకు ఆ జగదేక సుందరిని చూచి జగన్మోహిని దగ్గరకొచ్చి ప్రత్యక్షమై పరమేశ్వరుడికి ఆవిడ వినయంగా నమస్కారం చేసింది. దగ్గరగా వచ్చిన ఆ భువనైక మోహినిని చూచి శివుండు నిశ్చేష్టుడైపోయాడు. ఆహా, ఎవరీ వనిత, తీర్చిదిద్దిన స్వర్ణ మేనిఛాయ, రత్న వజ్ర స్థగిత భరణ విధానాలతో మెరిసిపోతోంది. ఆహా, ఎవరై ఉంటారు?

అపురూప సౌందర్యవతిని చూచి అంతవరకు పడ్డ బాధ ఆ భీతి మరచి మోహిని మోహంలో పడ్డాడు శివుడు. ఆహా, నిన్ను పొందాలని దెందము ఆందోళన చెందుతున్నది బాల. పంతమేల కాంత, చింతమాని రవంత, కరుణ చూపి చింత చేర్చుకో. పంతము వలదు, సరైన పొంతనము ఇదే. మోహిని ఆ యొక్క శివుని కూడా మురిపింపనించి చేత చిలుకను ధరించి వయారంగా కొండలు ఎక్కుచూ దిగుచూ మధ్య మధ్యన అనేక రకాలైనటువంటి హావభావాలతో రసరమ్యంగా ఇద్దరు పులకిస్తూ పులకరింపులు మేళవింపులు గుబాలింపులు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కాదనే వాళ్ళెవరు? అయ్యా, గల్లు గల్లుమని ఆ కొండల్లో అటు ఇటు కూడా వారు గాఢాలింగనం చేసుకొని మోహిని శివుడు ఒక్కసారిగా మన్మథ బాణాల ప్రవాహం దేవతల పుష్పవర్షం కురిపించారు. శివకేశవుల సమ్మేళనం సర్వ జగత్తుకే సమ్మోహనం. ఆనందాద్భుతాశ్చర్యాలతో తిలకిస్తూ ఉన్నారు దేవతలు. స్వర్ణమయంగా ప్రకాశిస్తున్న పరమేశ్వరుని యొక్క ఆ తేజోవంతమైనటువంటి శిశురూపం, పరమేశ్వరుని యొక్క తేజస్సు అమాంతంగా శిశురూపం దాల్చి హరిహరులకు, అలాగే ఈ యొక్క

హరిహరులకు సుతుడు ఉద్భవించాడు. అయ్యకు అబ్బకు పుట్టినవాడు గనక ఆయనకు అయ్యప్ప అని నామకరణం చేశారు. ఆనాడంతా కూడా పెద్దవారు వెంటనే శివుడు ఇతని అవతారం మహిషి సంహారానికి ఉపయోగపడుతుందని, ఇతని యొక్క అవతారమే ఆ యొక్క మహిషిని యొక్క సంహారానికి ఉపయోగపడుతుందని వారు తలంపగానే దేవతలంతా కూడా అదిట్లన్నారు. వెంటనే ఇంతలో ఆవిర్భవించినటువంటి అయ్యప్ప స్వామి

ఆనాటి పాండ్యరాజ్యమే ఈనాటి కేరళ రాజ్యం. పందల దేశాన్ని పరిపాలించేటువంటి రాజశేఖరుడు పరమ శివభక్తుడు. సంతానం లేక శివపూజలు చేస్తూ ఉన్నాడు. దుష్టుండైన మంత్రి తానే రాజ్యానికి రాజవుదామని ప్రయత్నం చేయగా వెంటనే లోకాలని చీకట్లు చేసి సప్తవర్ధ సప్త పాతాలను కూడా చిరిమేస్తూ ఉన్నాడు మహిషుడు అనేటువంటి ఆ రాక్షసుడు. ఆ సందర్భంలోనే ఆ యొక్క మహిషాసురుణ్ణి వధించాలని పార్వతీ అమ్మవారిని ప్రార్థించగానే వెంటనే ఆ తల్లి ప్రత్యక్షమై వెంటనే దుష్ట తురోధరంబుతో వచ్చిన మహిషాసురుని రుమ్మున శూలము గుర్చే వెచ్చనెత్తురు చిందించిన శక్తి అష్టదిక్కుల దేవతలు గుమిగూడి చూడల్ కష్టములు తీరనని సాష్టాంగ వందనములు చేసిరి అమ్మకు. అమ్మను వేణోళ్ళ కొనియాడేటప్పటికీ మహిషాసురుని యొక్క భార్య రోధించింది. తన భర్తను చంపి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతారా అని ఆవిడ లోకాలంతా కూడా చీరేస్తూ ఉంటే వెంటనే పందలం రాజావారు అరణ్య ప్రాంతానికి వచ్చి ఈ యొక్క స్వామి అయ్యప్పను తీసుకెళ్లారు. మళ్ళా మహిషి మర్దనకు అయ్యప్ప జననం చాలా అత్యవసరమని నేరు కూడా తను కూడా దేవతల యొక్క మాట ప్రకారం ఆ అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఆ మహిషిని అమాంతంగా ఎన్ని రకాలుగా మీదకొస్తూ ఉన్నా ఓసి ఏమీ మళ్ళా నన్ను ఎవడవరా అంటావా, కారడవల్లో నువ్వే అన్నిటికీ మహారాణి అంటావా అంటూ మళ్ళా దగ్గరకు వచ్చి ఓసి ఏమల్టివేమల్టివి అసురాంగనకింత కవరమ్మా అని ధనుస్సు ఎక్కిపెట్టి అస్త్రమేసి అలా ఒక్కసారిగా కాటుకు కొండయి అలాగే కుప్పకూలిపోయింది ఆ మహిషి. ఓం స్వామీ శరణమయ్యప్ప. అయ్యప్ప జనన రహస్యములో మహిషి మర్దన స్త్రీ పురుషుల యొక్క జననం ఆమెను చంపడానికి కుదరదు గనక సృష్టికి విరుద్ధమైనటువంటి జననం ఉంటే తప్ప నేను మరణించను అని అందుకే పరమేశ్వరుడు మగ అలాగే విష్ణుమూర్తి కూడా మగ గనక హరిహరసుతుడుగా ఆయన ఆవిర్భావం లోక కళ్యాణం కోసం ఆ మహానుభావుడి యొక్క జనన కాలం జరిగింది. అలాంటి విధానములో రాజశేఖరుని యొక్క భార్య సంతానం లేకుండా అయ్యప్పను పెంచుకున్నా తన బిడ్డకు మళ్ళీ కొంతకాలం తర్వాత జననం కలిగితే దుష్టమంత్రి వల్ల అయ్యప్పను దూరం చేసి తన బిడ్డకు రాజ్యం రావాలని ఆలోచనలో పడిన తరువాత ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని తనవంతు చేసుకోవాలని మళ్ళా దుష్టమంత్రి చేత పన్నాగం పన్ని ఈ పిల్లవాడిని అడవుల పాలు చేద్దాం, పులులు సింహాల మధ్య తినిపించేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన జీవించిందే అడవిలో, పుట్టిందే అడవులో, ఇంకా పులులు సింహాలు ఆయనకు స్నేహితులు. ఇది అయ్యే పని కాదు. ఉన్న ఫలంగా ఈ మహారాణి తలనొప్పి భారంగా ఉందని బాధపడుతూ ఒకనాడు శిరోవేదనాయనే పెంచిన తల్లికి రీతిన కష్టం బుగల్గా

ఒక పులిపాలైతే సరిపడితే చాలదు అని మందల మందలగా అది వేళ్ళు లక్షల లక్షలు సింహాలు పులులు నేరుగా ఊళ్ళోకి తోలుకొని వచ్చేసినాడు. ఒకడుంటే ఒట్టు ఊళ్ళో డాబాల మీదకి ఎక్కినవాడు, చెట్ల మీదకి ఎక్కినాడు, నీళ్ళు ఎక్కువైతే ఎవరి పాటికి వాళ్ళ మేడల మీదకి ఎక్కినట్టుగా, ఎవరి భయం వాళ్ళదన్నట్టుగా ఆ భయాన్ని చూస్తే మానవుడు ఒక గాలి వచ్చినా వాన వచ్చినా ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చినా తట్టుకోలేడు కదా. ఈ పులులు సింహాలు వచ్చేటప్పటికి ఎవరి భయం వారు గగ్గోలెత్తి పరిగెత్తారు. వెంటనే మహారాణికి నిజంగానే తలనొప్పి ఎక్కువైతే అయ్యప్ప దాన్ని తగ్గించి ఇక్కడ మానవ లోకాలు అనేక రకాల విషపూరితమైనటువంటి విధానం, అయ్యా నేను ఇక్కడ ఉండడానికి సాధ్యం కాదు, నాయనా ఈ రాజ్యం నీదే, నువ్వు అనుభవించు, నువ్వు ఎక్కడికి పోతావు, వద్దు నాన్నగారు అని ఒక బలమైనటువంటి ఆ బాణాన్ని తీసి లాగి వేశారు. అది ఏమాంతం శబరి యొక్క కొండ ప్రాంతంలో చివరి అంచుల్లో ఆ బాణం గుచ్చుకుంటే పందలం రాజావారు తన సైనికుల్ని కొంతమంది పరిచారకు వెంట పెట్టుకొని ఆ యొక్క ప్రదేశాన్ని అతి కష్టం మీద చేరుకున్నారు. అందుకనే అయ్యప్ప స్వామి వారి కొండకు చేరడం అంటే అసామాన్యటువంటి విషయం, తాను అయ్యప్పగా మారితే తప్ప. అందుకే కన్యస్వామి, గంటస్వామి, పళయస్వామి, గురుస్వామి ఇలా మండల పూజలుగా చేసి తాను కటిక నేల మీద నల్లని వస్త్రాలు ధరించి ప్రతి చీమలోనూ స్వామిని చూసి ఆఖరికి కట్టుకున్నటువంటి ధర్మపత్నిని కూడా స్వామి స్వామి అని పలకరించేటువంటి నైజం ఆ పూజలో కనపడుతుంది. అట్లాంటి సన్నివేశాల మధ్య ప్రయాణాల మధ్య ఎన్నో రకాలుగా ఆ బాధలు పడుతూ ఇప్పటికీ ఆ భక్తి భావంతాన్ని హైందవ సామ్రాజ్యంలో ఈ భారతీయ సనాతన ఆర్షమైనటువంటి విధి విధానాల్లో ఎన్నో పూజలు, అది అమ్మవారిదైనా స్వామివారిదైనా వెంకటేశ్వర స్వామివారిదైనా, ఆ పూజా విధానాలు ఎక్కడా కూడా వారు రైతీ ఆ యొక్క విధానం అనేటువంటి కష్టానికి లోను కాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కష్టమే తమకు దేవుడు వరాలిస్తాడని భావన చేస్తారు. అది శబరి తప ప్రదేశము మతంగ ఋషి ఉపదేశము చే బడుగు ముసలియై రామ దర్శనముందే ఎంగిలి పండ్లనిచ్చి ఆ పంపా సరోవరములో. ఇప్పటికీ వేలాది మంది భక్తులంతా కూడా ఇలా మాలలు ధరించి అయ్యప్ప విజయము అయ్యప్ప జననము కూడా ఈనాటి ఘట్టంలో మనం వివరం జరిగింది. పంపానదిలోకి వచ్చేటప్పటికి భక్తులు పులకించిపోయి పంపానదిలో

ಶರಣಮಯ್ಯಪ್ಪ ವನ್ಬುಲಿ ವಾಘನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಕನ್ಕಂಡ ದೈವಮೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಪಂಚಾಮೃತ ಪ್ರಿಯನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಎರಿಮೇಲು ಧರ್ಮಶಾಸ್ತ್ರನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಶಬರಿಮಲೈ ನಿರ್ಮ ಶಬರಿಮಲೈ ನಿವಾಸನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಕನ್ಕಂಡ ದೈವಮೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ. ఆ శరణఘోషలు చేసుకుంటూ ఎన్ని కష్టాలైనా రాని ఎన్ని ఇబ్బందులైనా రాని ఆ భక్తులంతా కూడా పరమానంద భరితులై ఏమి నా భారతీయత, చెట్టులోను పొట్టలోను రాయిలోను రప్పలోను గుడిలోను గుడి వెలుపుల జాతి జాతి అంతా కూడా విశేషమైనటువంటి భావుకతతో కనిపించే ప్రతి వస్తువు ఈ మానవ సమాజానికి పనికొచ్చిందనేటువంటి దివ్య దృష్టి ఈ మానవ లోకానిది. అందుకనే సర్వేజన సుఖనోభవంతు అంటారు. అలాంటి జ్ఞానముద్రం శాస్త్రముద్రం గురుముద్రం అనేటువంటి అయ్యప్ప దీక్ష చేసినటువంటి భక్తులకంతా కూడా లోకంలో

0: శుభాలు జరగాలని నేటి అయ్యప్ప జననం అయ్యప్ప విజయం కథ సమాప్తమని మనవు చేస్తూ, ఈ కార్తీక మాసమంతా కూడా భక్తాదులు అనేక విధాలుగా అయ్యప్ప దీక్షలు చేస్తారు, వారికి పుణ్యఫలాలు లభించాలని కథ విన్న భక్తాదులకు కూడా స్వామి అయ్యప్ప, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఆశీస్సులు అందించాలని కథకు మంగళహారతిలిస్తూ ఉన్నాం.
1: పవమాల తుడుబట్టు పదార విందములకు రూపములకు

0: సర్వే జనా సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
1: మీరు ఇంతవరకు స్వామి అయ్యప్ప హరికథా గానం విన్నారు. కథకులు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్. కడప కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో 5:53 103.2 107.5 MHz పై మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.